ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శాఖ సంవత్సరం 1948, వైశాఖ మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 18వ తేదీ, సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాల ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై శ్రోతలు వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 22 సెకండ్లు కావస్తోంది. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం మా అమ్మకు సాటి బృందగానం వింటారు. రచన శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు.

0: మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాల స్తోత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ సర్వజోసుల గౌరీశంకర శాస్త్రి.
1: ధర్మాచరణం. సృష్టియందలి అనేక ప్రాణులలో విశిష్టత కలిగిన వాడు మానవుడే. ఆకలి కలగడం, ఆహారాన్ని స్వీకరించడం, దాహార్తి పొందడం, నీరు త్రాగడం, ఒకచోట నుండి వేరొక చోటికి సంచారం చేయడం, ఇటువంటి లక్షణాలు ప్రాణులందరికీ సామాన్యమే. అయినప్పటికీ ఇతరుల కంటే మానవునికి ఔన్నత్యం ఉంటుంది. ఆహార నిద్ర భయమైథునాని సమానమేతత్ పశుభిర్నరాణాం, ఏకో వివేక అధికం మనుష్యః తేనైవహీనః పశుభిస్సమానః. మంచి చెడుల విచక్షణతో కూడిన వివేకం, భాషను మాట్లాడడం అనేవి మానవుని ఉత్కృష్ట లక్షణాలు. వివేకం లేని మనిషి పశువుతో సమానుడే. వివేకవంతమైన జీవన విధానం గడపుటనే ధర్మం అనవచ్చు. ధర్మో జీవనవర్తనం అనే వాక్యానుసారంగా మానవుని నిత్యజీవనంలోని ప్రవర్తనే ధర్మం అని చెప్పబడింది. సంస్కారము, సంస్కృతి అనేవి కూడా ధర్మం అనే అర్థంలోనే వాడబడతాయి. మన ముందు తరాల వారి ఆచారాలను, జీవన విధానాన్ని గ్రహించి మన తరం వారు పాటించాలి. వేదస్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మన ఏతచతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం. ప్రతిరోజు వేకువు నుండి రాత్రి వరకు ప్రతి మనిషి ఆచరించవలసిన నియమ ప్రకారమైన నిత్యకృత్య కార్యాలన్నీ ధర్మస్వరూపాలే. సూర్యోదయానికి గంటన్నర ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఇటువంటి వేళ నిద్ర మేల్కొని కాలకృత్యాలు నెరవేర్చుకుని స్నానం చేసి తన ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. మన పూర్వీకులంతా ప్రాతఃకాలం ఇటువంటి ధర్మాన్ని పాటించారు. చక్కని ఆయురారోగ్యాలను వారందరూ పొందగలిగారు. మానవాళిపై ఆధారపడి ఉండే ప్రాణులు ఈ భూమి మీద ఎన్నెన్నో ఉన్నాయి. గోవులు వంటి పశువుల్ని పోషించడం, చిలుకలు పావురాలు వంటి పక్షులకి, పిల్లులు కుక్కలు వంటి జంతువులకి నిత్యము పెంచి పోషించి ఆహారం అందించడం మేలైన పని. ప్రతి ఇంటిలోని కొన్ని మొక్కల్ని నాటడం, వాటిని సంరక్షించడం చాలా శ్రేష్టమైనది. మొక్కల ద్వారా మానవులకు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా. నేటి కాలంలో తీవ్రంగా పెరుగుతున్న భూతాపాన్ని, ప్రకృతిలో వస్తున్న వాయు కాలుష్యాన్ని నివారించడానికి ఈ మొక్కలు, చెట్లు సంరక్షించడం చాలా ప్రయోజనకరం. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి లోకజ్ఞానం నేర్పి పెంచి పెద్ద చేసిన తండ్రిని గౌరవించడం, వాళ్ల వృద్ధాప్య దశలో ఆదరించి ఆచరించి వారిని పోషించడం పిల్లల యొక్క కర్తవ్యం. భారతీయ ధర్మాల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ అనే మాటలు అందరికీ తెలిసినవే. అయితే ఇటువంటి ధర్మాన్ని తప్పక ఆచరించడం మానవుల యొక్క కర్తవ్యం. మానవులలో అలుముకొని ఉండే అజ్ఞానం అనే కటిక చీకటిని తొలగించి విజ్ఞానపు జ్యోతులను వెలిగించేవాళ్లు గురువులు. ప్రాచీన కాలం నుండి మన దేశంలో గురువులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీరాముని గురువు స్థానంలో వశిష్ట విశ్వామిత్రుడు, శ్రీకృష్ణుని గురువు సాందీపుడు, కౌరవ పాండవులకు ద్రోణాచార్యుడు, వివేకానందునికి రామకృష్ణ పరమహంస, ఇలా గురువుల పరంపర కొనసాగుతూనే ఉంది. గురువుల పట్ల వినయ విధేయత చూపడం, అతిథులని ఆదరించడం, పేదలని దీనులని సహాయ సహకారాలు అందించడం, అనాథలైన పిల్లలకి ఆహారం, విద్యాపరమైన సహాయం చేయడం, వృద్ధులను

0: రోగులను సేవ చేసి ఆదుకోవడం, ఇవన్నీ మానవాళికి అవశ్య ఆచరణీయమైన ధర్మాలు. మన నిత్య జీవితంలో ఆహార విషయంలో కూడా నియమాలు ధర్మాలు ఉన్నాయి. తీవ్రమైన కారము, పులుపు, ఉప్పు, చేదు కలిగిన ఆహారాన్ని, అధిక వేడి కలిగిన ఆహారాన్ని తినకూడదు. దీనివల్ల అనారోగ్యాల బారిన పడతారు. ఆయుస్సత్వ బలారోగ్యం, సుఖప్రీతి వివర్ధనాహ, రస్యాహ, స్నిగ్ధాహ, స్థిరా హృద్యాహ, ఆహార సాత్విక ప్రియాహ అని భగవద్గీత వాక్యం. రుచికరమైనది, శరీరానికి ఆరోగ్యమిచ్చేది, రసవంతమై సుగంధం కలిగిన ప్రీతికరమైన ఆహారం తినడం ఆరోగ్యంతో పాటు ఆనందకరం. సాత్వికమైన మితాహారాన్ని సకాలంలో తినడం వల్ల మేలు కలుగుతుంది. పూర్వకాలం మానవాళి మూడు పూటలా స్నానం చేసి ఒకే పూట మాత్రం ఆహారం తినేవారట. నేడు దీనికి భిన్నంగా మానవాళి ముప్పూటలా తినడం, ఒకే పూట స్నానం చేయడం జరుగుతోంది. సాటివారితో సభ్యతగా ప్రవర్తించడం, మితంగా మాట్లాడడం, ప్రశాంతంగా జీవించడం, కపటము, ద్వేషము వంటి చెడు లక్షణాలు విడిచిపెట్టడం, పరోపకార భావన, ఇవన్నీ ఉత్తమమైన మానవుల యొక్క ధర్మాలు. వీటిని ఆచరించి మానవులు జీవితాన్ని సుఖమయం చేసుకోవడంతో పాటు సమాజంలో గౌరవాదరణలను కూడా పొందగలరు. స్వస్తి.
1: మీరింతవరకు శ్రీ సర్వజ్యోతిల గౌరీశంకర శాస్త్రి గారి వ్యాఖ్యానంలో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో నల్లచౌడు భూములు పునరుద్ధరణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి ప్రసంగం వింటారు.
2: మనకున్నటువంటి నేలలు మరి అన్నీ కూడా మంచిగా బలంగా పుష్టిగా ఉంటే మంచిదే. కాకపోతే రకరకాల వాతావరణ పరిస్థితుల వలన, లేకపోతే ఆ నేల ఏర్పడ్డటువంటి తీరు వలన, లేదంటే మనం చేసేటువంటి సాగు పద్ధతుల వలన, మనం వాడేటువంటి రసాయనిక ఎరువు మందుల వలన నేలలు ఒక్కొక్కసారి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాయి. అంటే మనం పంటలు పండించుకోలేని స్థితికి మారతాయి. అలా అని చెప్పేసి నేలలు మనం వదిలేయలేం కదా. సరే, సమస్యాత్మక భూముల్లో రకరకాల భూములు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. ఉదాహరణకి ఆమ్లత్వం ఉన్నటువంటి భూములు, అలాగే క్షారత్వం ఉన్నటువంటి భూములు. ఈ క్షారత్వంలో కూడా తెల్ల క్షారం అంటే తెల్ల చౌడు ఉండేటువంటి భూములు, నల్ల చౌడు ఉండేటువంటి భూములు, ఇలా రకరకాల పేర్లు పెడతా ఉంటారు. అంటే వాటిల్లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి పదార్థాల ఆధారంగా మరి శాస్త్రవేత్తలు ఈ పేర్లు పెడతా ఉంటారు. రైతుగా మనకు కనిపించేది ఏంది? కొన్నిసార్లు భూములపైన తెల్లటి ఉప్పులాగా పేరుకొని పోతూ ఉంటుంది. ఎండాకాలంలో చూస్తే అది తెల్ల చౌడు అంటాం మనం. ఇక అదే ఎండాకాలంలో మనం కొన్ని భూముల్లో నడుస్తూ ఉంటే గట్టిగా ఉంటాయి. ఎంత గట్టిగా ఉంటాయంటే లోపల అసలు గాలి ఉందా లేదా అనేటట్టుగా ఉంటాయి. అలాంటి భూములు కొన్ని. మరి ఈ గట్టిగా ఉండేటువంటి భూముల్ని మనం తర్వాత వానలు పడ్డ తర్వాత చూస్తే బురద బురదగా ఉంటాయి. అసలు మామూలు తత్మ పక్కన మంచి నేలలన్నీ కూడా ఆరిపోయినా కూడా ఈ నేలలు, ఏదైతే మనం గట్టిగా అంతకుముందు చూసినటువంటి పరిస్థితులు ఉన్న నేలలు, ఆ బురదతోటే ఎక్కువ కాలం ఉంటాయి, తొందరగా ఆరదు కూడా. అది ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఆ నేలలో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయనిక స్థితిగతుల వలన ఆ పరిస్థితి వస్తుంది. శాస్త్రవేత్తలు ఏమంటారంటే దీంట్లో ఉదజన సూచిక 8.5 కంటే ఎక్కువ ఉండటం, మార్పిడి చెందే సోడియం 15% కంటే ఎక్కువ ఉండటం, లవణ శాతం తక్కువ ఉండటం అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే, మనకు వాళ్ళు చెప్పినటువంటి శాస్త్ర విషయాలు అర్థమైన అర్థం కాకపోయినా, ఆ భూముల్లో మనం పంటలేస్తే మొక్కలు మొలవు అనే సంగతి, మొక్కలు మొలిచినా నిలదొక్కు అనే సంగతి మనకు తెలుసు. మరి ఎట్టా ఏం చేయాలి? మనకున్నటువంటి భూములు అయ్యే, వాటిని సరి చేసుకోవాల్సిందే. దానికి మార్గాలేమిటి? తెల్లచౌడు భూములకి మనం ఏం చేసుకోవాలనేది మనం ఈ మధ్య కాలంలోనే

0: మంచి సాగునీరుతోటి వాటిని బాగు చేసుకోవచ్చు అని మాట్లాడుకున్నాం. ఈ నల్ల చౌడుని ఎట్ట ఎరగొట్టాలా? ఈ నల్ల చౌడుని ఎరగొట్టడానికి మనకు రెండు కావాలి. ఒకటి ఒక రకమైనటువంటి రసాయనం, జిప్సం అనేటువంటి రసాయనం కావాలా, రెండోది మంచి నీళ్లు కావాలా, సాగునీరు కూడా కావాలా. ఈ జిప్సం అనేటువంటి పదార్థం లోపల మనకు ఇబ్బంది కలిగించేటువంటి పదార్థాన్ని ఎరగొట్టి మళ్ళీ మామూలు భూమిగా మార్చడానికి ఉపయోగపడుతుంది, దానికి నీరు కూడా కావాలి. అందుకే మనము తెల్లచౌడు భూములు ఏ విధంగా అయితే మడులు మడులుగా చేసుకుని బాగు చేసుకున్నామో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే నేలను చదును చేసుకొని చిన్న చిన్న మడులుగా చేసుకొని గట్లు ఏర్పరచుకుంటాం. అలాగే మురుగునీరు బయటికి పంపించడానికి ఒక కాలువ కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలా? మంచి సాగునీరు ఉంది, ఆ సాగునీటిని మడులు అంతా పెడతాం, మడులంతా నింపుతాం. సాగునీరు బాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నీరంతా కూడా మడుల్లో నింపి దాంట్లో ఈ జిప్సం జల్లుతాం. జిప్సం జల్లి బాగా కలిపి పెడతాం, కలిపి దున్నాల, కలిసేలాగా నేలలో బాగా కలిసేలాగా కలిపి దున్నితే ఆ నీరు, ఆ జిప్సము, ఆ నేలలో ఉన్నటువంటి మనకి ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాల రసాయనిక పదార్థాలు అన్నీ కలిసి కలిసి ఆ చౌడు ఇరుగుతుంది. ఇట్లా వారం రోజులు ఉంచుతాం మనం. అట్లా వారం రోజులు ఉంచిన తర్వాత నీళ్లు తేరుకుంటాయి కదా, వాటిని మళ్ళీ బయటికి పంపిస్తాం, మళ్ళీ మంచినీరు పెట్టుకుంటాం. ఈ లెక్కన సుమారుగా మనము ఒక ఎకరాకు ఒకటో ఒకటిన్నరో రెండు టన్నులో జిప్సం వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత జిప్సం వాడాలి అనేది మటుకు మనకు మట్టి పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఒకవేళ మట్టి పరీక్ష చేయించటం కుదిరితే ఖచ్చితంగా చేయించండి, ఎందుకంటే చౌడు నేలలు కాబట్టి ఎంత జిప్సం కలపాలి అనేది వాళ్ళే చెప్తారు మనకి. ఇట్లా మనము ఖచ్చితంగా చేసి ఆ తర్వాత జీలుగుని మనం గనక జీలుగు ఇత్తనాలు జల్లుకొని వాటిని భూమిలో కలియదున్ని పచ్చిరొట్టె పంటగా పెంచుకున్న తర్వాత మనము చౌడును తట్టుకునేటువంటి పంటలు, ముఖ్యంగా నల్ల చౌడును తట్టుకునేటువంటి పంటలు జీలుగా, ఆ తర్వాత వరి, ఆ తర్వాత రాగి, ఇట్లా ఒక పంటల సరళిని మనం ఎంచుకొని మనము పంటలు పండించుకున్నట్లయితే కాస్త కాస్త కాస్త కాస్త నేలంతా కూడా బాగా అయ్యేటట్టు పరిస్థితి ఉంటుంది. ఇట్లా కొంతకాలం చేసామనుకోండి, నేల మళ్ళీ మామూలుగా అయిపోయింది. మనము ఇలా చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి, నేలను అలా వదిలేయకూడదు. చౌడు నేలను తిరిగి బాగుపరుచుకోవడానికి అవకాశం ఉంది. జిప్సం అనే పదార్థాన్ని ఉపయోగించుకొని నల్ల చౌడును బాగు చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పంటలు ఈ చౌడు నేలలో కూడా కాస్త కొంత దిగుబడి ఇస్తాయి. దానికి తోడు ఇంకా ఎరువులు వేసుకునేటప్పుడు కూడా మనము కొన్ని రకాల ఎరువుల్ని, ఈ చౌడు నేలల్లో వేసేటువంటి ఎరువు మందులు వెంటనే అంత బాగా ఉపయోగపడవు కాబట్టి ఇంకాస్త ఎక్కువగా ఒక పావుల భాగం అదనంగా వేసుకొని మనం దిగుబడి పొందాలి. సూక్ష్మ పోషక లోపాలు కూడా కాస్త వచ్చేట అవకాశం ఉంది, ముఖ్యంగా ఐరన్ అంటే ఇనుము, జింకు, వీటికి సంబంధించిన లోపాలు కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. వీటిని కనిపించిన వెంటనే, లక్షణాలు కనిపించిన వెంటనే మనము వాటిని సవరించుకోవాలి. ఇప్పుడు జింక్ ఉందనుకోండి, ఆకులన్నీ చిన్నగా అయి కురచబారిపోతాయి. అదే ఇనుపధాతు లోపం అనుకోండి, లేత ఆకుల్లో పాలిపోయినట్టు అవుతాయి. చూడంగానే మనం వెంటనే ఈ ఇనుపధాతు లోపానికి మనం అన్నభేది లాంటిది, జింకు లోపాన్ని నివారణ కోసం జింక్ సల్ఫేటు పిచికారీ చేసుకొని సవరించుకోవాలి. ఇట్లా కొంతకాలం చేసుకున్నట్లయితే నల్ల చౌడును కూడా ఎరగొట్టుకొని మన భూముల్ని మామూలు భూములుగా మార్చుకోవడానికైతే ఖచ్చితంగా అవకాశం ఉంది.
1: వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం కొన్ని చోట్ల, అంటే 1-2 చోట్ల పడే అవకాశం ఉండవచ్చు. అధిక వర్షపాత సూచనలు ఏమీ లేవు అని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. ఇక ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో ఈరోజు మొదలు రాగల 4 రోజుల వరకు చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన అయితే ఏమీ లేదు. ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో దక్షిణ బంగాళాఖాతం తీరం వెంబడి, అలాగే ఉత్తర తమిళనాడు మరియు మధ్య బంగాళాఖాతంలో కొన్ని చోట్ల తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నారు. రైతులకు వాతావరణ సూచన విన్నారు.

ఇక ఈరోజు సాయంత్రం 7:15 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్లో పంట సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం వింటారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి అనంతరం సంస్కృత వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వ్యక్తి 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తుడికి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్కే వచ్చిన ఎంఓయూ. ఇది కేవలం గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో

0: 3,76,00,000 వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యార్వాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవం, అరకు చలి ఉత్సవం వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా, ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ,
1: 10వ క్లాస్ లో మీరు స్కూల్లో పోటీ ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం అయినా మనం మొదట ఉండాలనే ఆకాంక్షతో ఒక్కరికి ఇష్టపడాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ధి, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వారేతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా

ఫిష్ మీల్ వంటి ముడిసరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకు 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్ మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: जय कृतवान्। श्री शाहः एआई तथा डीपटेक इत्येतौ भविष्यस्य अर्थव्यवस्थायाः मुख्य स्तंभौ इति वर्णितवान्।
1: आने वाले 25 साल में जो सेक्टर विश्व की अर्थनीति को, विश्व के अर्थतंत्र को दिशा देंगे, वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है और यही बता रहा है कि भारत का भविष्य बहुत सुनहरा है। एआई और डीप टेक के जो भविष्य है, इसके लिए इसके जैसे टेक पार्क बहुत बड़ा काम भी करेंगे और इसको आगे भी बढ़ाएंगे।
0: अन्ते च क्रीडा वार्तासु आईपीएल इत्येतस्यां क्रिकेट लीग प्रतिस्पर्धायाम् अद्य चेन्नई सुपर किंग्स सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये द्वन्द्वं स्यात् इति वार्ताः।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో అంతర్జాతీయ సంగ్రహాలయ దినోత్సవం, స్వాతంత్ర సమరయోధురాలు సూర్యదేవర రాజలక్ష్మమ్మ జయంతి, ఇంజనీర్ కానూరి లక్ష్మణరావు వర్ధంతి, రచయిత్రి యదనపూడి సులోచనారాణి వర్ధంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి అంశంలో ఆకాశవాణితో శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు. అనంతరం శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు వింటారు తెలుగులో. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ఉదయం 8:00 సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎంవీఎస్ ప్రసాద్ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి శాంతారావు బృందం వారిచే నాదస్వరం వింటారు. 8:59 పాటల పల్లక్కి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రోతలు 0891272742472728 అనే ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి నచ్చిన పాటను కోరి వినవచ్చు. ఇక ఉదయం 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యక్రమం, 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చంపావతి రూపకం వింటారు రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, శ్రీ పివి రామ్గోపాల్. ఉదయం 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 1:10 తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. అంశం ఈ వేసవిలో ఇంట్లో చేసుకునే పానీయాల గురించి వ్యాఖ్యాత శ్రీమతి డివి మానస గారి వ్యాఖ్యానంలో. మహిళా శ్రోతలు ఫోన్ నెంబర్లకు అంటే 0891272742472728 అనే నెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇక మధ్యాహ్నం 2:31 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ వీర్నాల గోపీసాయి బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు. అనంతరం శ్రీమతి చలుమూరి శివమ్మ బృందం వారిచే రామాయణంలో అరణ్యకాండ చెక్కభజన వింటారు. సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచార వాణి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం, 6:30 సాయం సమీరం, 7:15 వ్యవసాయ పాఠశాలలో ఖరీఫ్లో పంట సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ విజయవాడ నుంచి వింటారు. 8:00 స్వరమాలిక, 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఈ కార్యక్రమంలో విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి పాత్ర ఉదాహరణలు ప్రత్యక్ష సాక్షుల కథనాలతో శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు అందించే ప్రత్యేక కార్యక్రమం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆంగ్ల ప్రసంగంలో జెండర్ సెన్సిటైజేషన్

ఇన్ ఎ చేంజింగ్ వరల్డ్ డాక్టర్ వాణి సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. రాత్రి 10 గంటలకు అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ నుండి ప్రసారమవుతుంది. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపైన సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద 2 దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. 2 దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్, స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. 2 దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణం పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూన నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గా ఉగ్రదా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం 2 దేశాలు ట్యాగూర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను

0: ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్లో లభించిన ట్యాగోర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోతెన్బర్గ్లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గోతెన్బర్గ్లో స్వీడన్ కంపెనీల సీఈఓలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్, స్వీడన్లు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరేంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: తన పర్యటనలో నాలుగో విడతగా ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే మూడవ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్ 5వ రాజు రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య మూడవ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
2: ఎన్ఐడి ఏక్ ప్రకార్ సే రచనాత్మకతా కే ఆధార్ పర్ ఇన్నోవేషన్ ఔర్ ఉద్యమితా, ఈ తినో కో జోడ్నే వాలా ఏక్ సంస్థాన్. జబ్ ఎన్ఐడి కి స్థాపనా హుయి హో తబ్ ముజే లగ్తా హై కి ఇస్కే ఉద్దేశో కో బహుత్ అచ్చే తరీకే సే సోచా హో.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజ్

0: రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా ఒక చిన్న వాణిజ్య విరామం.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో అంతర్జాతీయ సంగ్రహాలయ దినోత్సవం, స్వాతంత్ర సమరయోధురాలు సూర్యదేవర రాజలక్ష్మమ్మ జయంతి, ఇంజనీర్ కానూరి లక్ష్మణరావు వర్ధంతి, రచయిత్రి యద్దనపూడి సులోచనరాణి వర్ధంతి సందర్భంగా విశేషాలు తెలుసుకుంటారు. అలాగే 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశంలో ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు. శ్రీమతి కటకం పావని గారి తెలుగు స్వీయ కవితలు వింటారు. పుష్పాంజలి సమాచారవాణి తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాట. ఈరోజు మనం అంతర్జాతీయ సంగ్రహాలయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు సంగ్రహాలయం అంటే ఏంటి? చరిత్రకు సంబంధించిన వస్తువులను, సమాచారాన్ని భద్రపరిచి ప్రజలకు అందించే జ్ఞాన భాండాగారాలు. దానినే ఇంగ్లీష్లో మనం మ్యూజియం అని పిలుస్తూ ఉంటాం. ఈ అంతర్జాతీయ సంగ్రహాలయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 18న జరుపుకోవడం ఆనవాయితీ. అంతర్జాతీయ స్థాయిలో సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడి, పరస్పర సహకారం, శాంతి పట్ల అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ సర్వప్రతినిధి సభ తీర్మానం ప్రకారం ఏటా మే 18వ తేదీని అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకోవాలని 1977లో నిర్ణయించడం జరిగింది. మ్యూజియం నిపుణులు ప్రజలను కలవడానికి, మ్యూజియంలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి తెలియచేయడానికి ఈ దినోత్సవం బాగా ఉపయోగపడుతుంది. 2009లో జరిగిన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం వేడుకల్లో 90కి పైగా దేశాలలో 20,000 మ్యూజియంలు వివిధ కార్యక్రమాలను నిర్వహించాయి. అలాగే 2010లో 98 దేశాలు, 2011లో 100 దేశాలు, 2012లో 129 దేశాలలో దగ్గర దగ్గరగా 30,000 మ్యూజియంలు ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది.

2011లో ఈ దినోత్సవానికి సంబంధించి అధికారిక పోస్టర్ 37 భాషల్లోకి అనువదించబడితే 2012 నుండి ఈ సంఖ్య 38కి పెరిగిందన్నమాట.

అలాగే ఈరోజు మనం స్వాతంత్ర సమరయోధురాలు సూర్యదేవర రాజలక్ష్మమ్మ గారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. భారతదేశ స్వాతంత్ర సమర సాధనలో ఎందరో మహిళా మణులకు ఎనలేని దేశభక్తి కనపరిచి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి వారిలో సూర్యదేవర రాజలక్ష్మమ్మ గారు కూడా ఒక ప్రముఖ వ్యక్తి అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆమె స్వాతంత్ర సమరయోధురాలే కాకుండా ఒక సంఘ సేవకురాలు కూడా. మహిళా ఉద్యమాలలోనూ, ఖద్దరు ప్రచారంలోనూ, మద్యపాన వ్యతిరేక ఉద్యమాల్లోనూ ఎంతో పాటుపడినటువంటి రాజలక్ష్మమ్మ గారు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా వీరులపాడులో 1914

స్వాతంత్ర సమరయోధురాలే కాకుండా ఒక సంఘ సేవకురాలు కూడా. మహిళా ఉద్యమాలలోనూ, ఖద్దరు ప్రచారంలోనూ, మద్యపాన వ్యతిరేక ఉద్యమాల్లోనూ ఎంతో పాటుపడినటువంటి రాజలక్ష్మమ్మ గారు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా వీరులపాడులో 1914 మే 18 వాసిరెడ్డి సీతారామయ్య సుబ్బమ్మలకు కడపటి సంతానంగా జన్మించారు. కవి పండితుడు అయినటువంటి జంగా హనుమయ్య చౌదరి గారి వద్ద వారి శిష్యరికంలో ఉత్తమ కావ్యాలను నేర్చుకుని మంచి విద్వత్తును పొందారు. పదేళ్ల ప్రాయంలో సూర్యదేవర నాగయ్య నాయుడితో వివాహం జరిగిన 16 అత్తవారింటికి వచ్చే వరకు విద్యావ్యాసంగాలు కొనసాగించారు రాజలక్ష్మమ్మ. తాపీ ధర్మారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి వంటి సంఘసేవకులు రచించిన ఎన్నో గ్రంథాలను చదివి అవగాహన చేసుకున్నదామె. ఇవన్నీ ఆమెలో స్వతంత్ర భావాలను, స్వేచ్ఛాభిలాషను పెంచాయి. 1920 గాంధీజీ పిలుపుతో దేశ సేవకు పూనుకున్నారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆమె ఎంతో ప్రయత్నించినా జైలు శిక్ష అనుభవించడానికి, సత్యాగ్రహంలో పాల్గొనడానికి అత్తవారింటి పెద్దలు ఒప్పుకోలేదు. 1932 అత్తవారింటికి చేబ్రోలు వచ్చి శాసనోల్లంఘనంకి నాయకత్వం వహించారు. రాట్నంపై నూలు వడకడం, హిందీ నేర్చుకోవడం, ఇంకా ఖాదీ ధారణ అక్కడ సర్వసాధారణం. రాజలక్ష్మమ్మ తన దగ్గర బంధువైన అన్నపూర్ణమ్మతో కలిసి జాతీయ గీతాలు ఆలపిస్తూ, శాసన ధిక్కార నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వెళుతూ ఉండేవారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రాయవేలూరు జైలుకు కూడా పంపించడం జరిగింది. ఆ తరువాత కూడా రాజలక్ష్మమ్మ ఖాదీ ప్రచారం, మహిళా ఉద్యమం, రాజకీయ కార్యకలాపాలు అన్నీ సర్వసాధారణంగా కొనసాగాయి. 1940 వ్యక్తి సత్యాగ్రహం ఆరంభమైంది. ఆ సమయంలో అస్పృశ్యత నివారణకు ఆమె విశేష కృషి చేశారు. తెనాలి ట్యుటోరియల్ కాలేజ్ నుండి బెనారస్ మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి చేబ్రోలు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండి మహిళాభ్యున్నతికి, దేశాభ్యుదయానికి పాటుపడ్డారు రాజలక్ష్మమ్మ. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆమెకు శాసన ధిక్కార శాఖ సభ్యురాలిగా నియమించడం జరిగింది. 1941 చేబ్రోలులో జాతీయ మహిళా విద్యాలయాన్ని, 1945 అక్టోబర్ 2 ఆంధ్ర రాష్ట్ర మహిళా రాజకీయ పాఠశాలను ప్రారంభించారు. నైజాం వ్యతిరేక పోరాటంలో హైదరాబాద్ స్వతంత్ర భారతదేశంలో కలిసే వరకు అక్కడి వారితో కలిసి పోరాటం సాగించారు సూర్యదేవర రాజలక్ష్మమ్మ గారు. 1950 తెలుగుదేశం అనే పత్రికను నడిపి మహిళాభ్యుదయ సంస్థలో మల్లాది సుబ్బమ్మ తదితరులతో కలిసి మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన సూర్యదేవర రాజలక్ష్మమ్మ 2010 ఆగస్టు 8 కన్నుమూశారు.

అలాగే ఈరోజు మనం ప్రముఖ ఇంజనీరు రాజకీయ నాయకులు అయినటువంటి డాక్టర్ కెఎల్ రావు గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. డాక్టర్ కానూరి లక్ష్మణ్ రావు, ఈయన ఒక సివిల్ ఇంజనీర్. ప్రపంచంలోనే మట్టితో నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట నాగార్జున సాగర్ రూపకర్త. మొదటి 4 పంచవర్ష ప్రణాళిక కాలాల్లో ఈయన నాగార్జున సాగర్, దిగో భవానీ, మాలంపూయ, కోసి, హీరాకుడ్, చంబల్, పరక్కా, శ్రీశైలం, తుంగభద్ర వంటి ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈయన జ్ఞాపకార్థం పులిచింతల ప్రాజెక్టుకి కెఎల్ రావు ప్రాజెక్ట్ అని నామకరణం చేయడం జరిగింది. ఒక ఇంజనీర్ పేరును ప్రాజెక్టుకు పెట్టడం ఆంధ్ర రాష్ట్రంలో ఇదే ప్రప్రథమం. అంతటి పేరు పొందిన కెఎల్ రావు అంటే కానూరి లక్ష్మణ్ రావు 1902 జూన్ 6 కృష్ణా జిల్లా విజయవాడ దగ్గరలో ఉన్న కంకిపాడులో జన్మించారు. తండ్రి గ్రామ కరణం, బాల్యం నుంచే మంచి ప్రతిభా పాఠవాలు చూపించారు కెఎల్ రావు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీని పొంది గిండి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి వ్యక్తి మన లక్ష్మణ్ రావు గారు. రంగూన్లో కొన్ని రోజులు ప్రొఫెసర్గా పనిచేసి ఆ తరువాత ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ని పొందారు. ఇంగ్లాండ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సమయంలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అనే పుస్తకాన్ని రచించారు. 1946 భారతదేశం తిరిగి వచ్చి మద్రాసు ప్రభుత్వంలో డిజైన్ ఇంజనీర్గా పనిచేశారు. 1950 ఢిల్లీ విద్యుత్ కమిషన్లో డైరెక్టర్గా పదవిని పొందారు. 1954 చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి పొందారు. 1957 పదవీ విరమణ వరకు అక్కడే ఉన్న తర్వాత కూడా 1962 వరకు అందులో సభ్యునిగా కొనసాగారు లక్ష్మణ్ రావు గారు. 1962 నుండి 1977 వరకు 3 విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు ఈయన. అంతేకాకుండా

నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీల మంత్రివర్గంలో 10 సంవత్సరాల పాటు కేంద్ర నీటిపారుదల విద్యుచ్ఛక్తి శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలోనే అనేక భారీ ఆనకట్టలు, జల విద్యుచ్ఛక్తి నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు ఈయన. 1960లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఆఫ్ ఇంజనీరింగ్ గౌరవ పట్టాను ప్రదానం చేసింది. 1963లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. ఇంజనీర్గా విశిష్ట సేవలు అందించి అందుకు గుర్తింపుగా 3 సార్లు రాష్ట్రపతి పురస్కారం పొందిన డాక్టర్ కానూరి లక్ష్మణరావు గారు 1986 May 18 కన్నుమూశారు. ఇక ఈనాటి నేటి మాటలో చివరి అంశం, మనకి తీయతీయగా అలాగే వాటిని తింటే కడుపు నిండేలా ఉండే కొన్ని పదార్థాలను చెప్పినప్పుడు నోరూరడం సహజమే అనుకోండి, కానీ ఆ పదార్థాలను చెప్పినప్పుడు వాటికి తోడుగా కొన్ని ప్రదేశాలు కూడా గుర్తొస్తాయి. ఉదాహరణకి కాజా అంటే కాకినాడ కాజా, లడ్డు బందర్ లడ్డు, మరి పూతరేకులు అనగానే ఆత్రేయపురం పూతరేకులు, ఇలా కొన్ని పదార్థాల పేర్లు చెప్పంగానే దాంతో జోడించి ఉన్నటువంటి ఆ ప్రదేశాలు, ఊర్ల పేర్లు మనకి ఎలా అయితే గుర్తుకొస్తాయో, కొన్ని రచనలు లేదా కొన్ని సినిమాల పేర్లు చెప్పంగానే ఒక మహిళామణి మన మదిలో మెదులుతుంది. ఆమె పేరు చెప్పగానే ఆమె రచనల్లో ఉండేటటువంటి ఎన్నో కథలు, వాటిలోని ఎన్నో జీవ సత్యాలు, జీవిత సత్యాలు మనకు కనపడతాయి. మరి చదివినంతసేపు ఉత్కంఠను రేపుతూ పూర్తయ్యాక మనసుకి హత్తుకునేలా రచనలు చేయడం ఆమెకు అలవాటు. ఈమె రచించిన పలు కథలు సినిమాలుగా మలచబడ్డాయి. 1940 కృష్ణాజిల్లా మొవ్వ మండలంలో కాజా గ్రామంలో జన్మించిన ఈమె భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాలు, కుటుంబ కథనాలు రాయడంలో ఆమెకు వేరెవరు సాటిరారని నిరూపించుకుంది అటువంటి తెలుగు నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాదు, అనేక టీవీ ధారావాహికలుగా కూడా రూపొందించబడ్డాయి. సులోచనారాణి సుమారుగా 75 నవలలు రచించారు. వాటిలో మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్ర బంధం, జై జవాన్, ఆత్మగౌరవం, రాధాకృష్ణ, గుంటూరుకారం, అగ్నిపూలు మొదలైనవి ఈ తెలుగు చిత్రాలు ఆమె రాసిన నవలల నుంచి వచ్చినవి. ఇక రాధామధు రుద్రాగాల గురించి, ఇవి టీవీ ధారావాహికలు, వీటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవి ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో మనందరికీ తెలుసు. మరి ఎంతో చక్కని సాహిత్యాన్ని మనకు అందించి తెలుగు సాహితీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యద్దనపూడి సులోచనారాణి అమెరికా కాలిఫోర్నియాలో 2018 May 18 గుండెపోటుతో మరణించడం జరిగింది. మీరింతవరకు నేటి మాట విన్నారు.

0: ఉదయ సమీరాల తర్వాతి అంశం 97 ఆకాశవాణి. ఈ అంశంలో ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారు ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అని ఆయా కేంద్రమున్న ఊరు పేరు రేడియోలో వినపడుతుంటే, ఓహో, జాతీయ వార్తలు తెలుగులో వస్తున్నాయి కనుక ఇప్పుడు సమయం 7:05 అని జనం గుర్తించే స్థాయికి రేడియో ఈనాడో ఎదిగింది. కార్యక్రమాలు వింటుంటే 12:40 కార్మికుల కార్యక్రమం, అదిగో స్త్రీల కార్యక్రమం వస్తుంది అంటే 1:30 దాటిందన్నమాట అని అలారం చూడకుండానే సమయం తెలిసే ప్రక్రియ ఇది నేర్పింది. ఇప్పటికీ ఆకాశవాణి ఆయా సిగ్నేచర్ ట్యూన్లు వింటుంటే, పొలం పనులు అంటుంటే అమ్మ పెట్టిన జున్ను తింటూ రేడియో విన్న బాల్యం నాకు గుర్తుకు వస్తుంది. సిగ్నేచర్ ట్యూన్ వస్తుంటే ఆకాశవాణి ఇప్పుడు యువవాణి, యువజనుల కార్యక్రమం వింటారు అని వ్యాఖ్యాత చెప్పగానే ఎంత సంతోషమో. ఒక పేపర్ చదవాలంటే చదువు వచ్చి ఉండాలి, కానీ నిరక్షరాస్యుణ్ణి సైతం ప్రభావితం చేసి వింటే అర్థమయ్యేది రేడియోలోని సంభాషణలు, వార్తలు, విశేషాలు, కథానికలు, నాటికలు, బుర్రకథలు, హరికథలు, ఎన్నెన్నో కార్యక్రమాల మధురమైన పుష్పమాలికలు. దృశ్యాన్ని చూస్తే ఇంట్లో వారు తిడతారు, దానిమీదే దృష్టి పెట్టాలి గనక. కానీ రేడియో వృత్తి పనుల వారిని వారి పని

0: చేసుకుంటూనే పని మానకుండానే వింటారు. రేడియో పనికి ఆటంకం కాదనేది నిజం. పైగా వింటూ జ్ఞానాన్ని ఆనందాన్ని పొందుతారు. అటువంటి అనుభూతే నేను విన్నప్పుడల్లా పొందుతూ ఉంటాను. ఆకాశవాణికి ఎప్పుడూ తాను నిర్వహించే కార్యక్రమాలకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాను. ఆకాశవాణి మరింత సమర్థవంతమైన కార్యక్రమాలని శ్రోతలకి అందించగలుగుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ రోజుకా రోజు ఆ రోజు ప్రాధాన్యత వివరిస్తూ ఆ రోజు గురించిన వివరణ, ఆ రోజు ప్రత్యేకత ముడిపడిన మహనీయుల గురించి తెలుసుకునే భాగ్యం మా అందరికీ కలుగుతుంది. చక్కని సమాచార వేదికకి ధన్యవాదాలు అనటం తక్కువే. రేడియోని కనిపెట్టిన మార్కోని, ట్రాన్సిస్టర్ కనిపెట్టిన షాక్లీ వంటి మహనీయులను ఎప్పుడూ మనం గుర్తు చేసుకోవటం ఎంతో అవసరం. ఎందరో కళాకారులు మనం వారిని దర్శించలేకపోయినా వినబడటంలోనే కనిపించేలా చేసుకున్న వారి గాత్ర సంస్కారానికి సరైన గౌరవం లభించింది రేడియో వేదికపైనే. 90 వసంతాల పండుగ దినంలో నాకు ఓ స్థానం కల్పించిన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర వారికి, స్టేషన్ డైరెక్టర్ వారికి, తదితర సిబ్బంది మొత్తానికి, వింటున్న శ్రోతలకి నా శుభాకాంక్షలు ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ రేడియో శ్రోత కేవీవి సత్యప్రసాద్.
1: ఇప్పుడు శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు వింటారు.
2: నా కవిత శీర్షిక పల్లె జ్ఞాపకాలు. పట్నం దాటి వస్తుంటే మనసు చుట్టూ ముసురుకుంటున్న పల్లె జ్ఞాపకాల సమూహం. పొలం గట్ల మీద, చెట్ల కొమ్మల మీద ఎగిరివాలే పక్షులు మా ఊరి బాల్య స్మృతులు. ఏరువాక పున్నమిలో నాగేటి చాలుతో దుక్కుదున్నే చిత్తడి భూములు వర్షపు ఋతువు ఆగమనానికి సంకేతంగా నిలుస్తాయి. ఆరుగాలం శ్రమించే అన్నదాత రెక్కల కష్టంలో ప్రతిపొద్దూ వేకువై ఉదయిస్తుంది శివుడి శిరశ్చేదనతో నిర్జీవంగా పడి ఉన్న గణనాథుని ముండాన్ని ఏనుగుతలలతో అతికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడే వినాయక చవితి పూజకి అసలు కథను చరిత్రగా తిరగరాస్తుంది. సమంతకమణి జాంబవతి ఇతివృత్తాన్ని లోకం కళ్ళకు కట్టించి చవితి చంద్రుని అక్షింతలు పరమార్థ సత్యాన్ని తెలుపుతుంది. చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకగా మహిషాసుడి దుర్గా సంహరణ దసరా సంబరంగా మారి పిల్లలు ఎక్కుపెట్టిన విల్లంబులు పూలుగా తెలుగుజాతి సంస్కృతిని కాలఋతువు ప్రతీ ఏటా గుర్తు చేస్తుంది. నరకాసుడి వధతో సత్యభామ గెలుపు, లోకానికి బాణాసంచా రూపంలో బతుకు దీపాల వెలుగవుతుంది. మకర సంక్రమణ ప్రవేశముతో పంటకోతలు ముగిసి రైతు ఇంట కురిసే ధాన్యపురాశులతో పిండి వంటల గుమగుమలు, భోగి మంటల ధగధగలు, రంగవల్లుల మధ్య గొబ్బెమ్మల ఆకృతులు, ఆకాశంలో రెపరెపలాడే గాలిపటాల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, సన్నాయిల పాటల కోలాహలాలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కల సవ్వడులు, కోడిపందాల సందళ్ళు, ఒకటా రెండా తెలుగు నేలంతా పండగ సంబరాల అన్నవాళ్లే. ఎటొచ్చి నవనాగరికత మోజులో కాలచక్ర భ్రమణం రంగుల్ని మారుస్తూ ఉంటే ప్రకృతి నడకతో పాటు పండగ రోజుల విశిష్టత కూడా కొత్త పుంతలు తొక్కుతూ కనుమరుగైపోయే రోజుల్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచీకరణ ముసుగులో సంప్రదాయ సంస్కృతి మారిపోయినంతగా పెంచి పెద్ద చేసిన ఊరు కూడా కళ్ళ ముందు కనుమరుగవుతూ ఓ దృశ్య చిత్రంగా మిగిలిపోయింది. నా కవితా శీర్షిక ఆమె ఓ నిత్య చైతన్యశీలి. వేకువ రెప్పలు విప్పుతూని ఆమె చేతుల్లో పనియంత్రమై ఉదయిస్తుంది. జీతం లేని పని మనిషి అలుపెరగని బతుకు పోరాటం చేస్తుంది. అమ్మాయి లాలిస్తూ, సోదరై ఆదరిస్తూ, భార్యగా ప్రేమిస్తూ, స్నేహితురాలుగా చేరదీస్తూ, అలుపెరగని కార్యసాధకురాలుగా నిత్యం పోటీ పడుతూనే ఉంటుంది. ఉద్యోగానికై, కుటుంబ బాధ్యతకైనా, పిల్లల పెంపకానికైనా, సేవలు చేయటం

దానికైనా ఆమెకు ఆమే సాటి. స్త్రీ ఉనికిని చాటటంలో మేటి. మగువ అస్తిత్వాన్ని గుర్తించలేని లోకంలో సృష్టికి ఆమె ఏకైక ప్రతిరూపం, కాలంతో పోరాడే నిత్య చైతన్యశీలి ప్రతిబింబం. కవితా శీర్షిక ప్రశ్న జవాబుగా మొలకెత్తితే. పిల్లలు అడుగుతారు ప్రశ్నల మీద ప్రశ్నలు, వాటికి ఓపిగ్గా జవాబులు చెబుతుంటే ఈ మాటల యుద్ధంలో విచ్చుకున్న అనేక మెరుపు కాంతులు వాళ్ల కళ్ళల్లో కొడవలి గుర్తులై సందేహ నివృత్తి కోసం క్షణాలు పరుగులు పెడతాయి. ఆ క్షణంలో పిల్లల్ని కదిపి చూస్తే ఒక తేనె తుట్టెను అదిలించినట్టే గుంపులు గుంపులుగా ప్రశ్నల సమూహం కనుబొమ్మల మధ్య బ్రుకిటిపడిన సందేహాలు తొలగిపోయి సంతోషం నిండిన మనసులతో ఆ పసిహృదయాలు గంప కింద కోడిపిల్లల్లా బయటకొచ్చినట్టు తల్లికోడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెడతాయి. ఆ మస్తిష్కాల్లో జ్ఞాన బీజాల్ని నాటినప్పుడల్లా వికసించిన మౌన తేజాలు ఎన్నెన్నో ప్రశ్నించడం విజ్ఞాన వికాసానికి తొలిమెట్టు. ఈ జ్ఞానబోధకి బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయమైనట్టు సరికొత్త ఆలోచనల పరవళ్ళు ఆ లేడి కూనల మాటల్లో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తాయి. అక్షరం పరిచిన నీడలో ఈ లోకం కళ్ళకి కట్టిన మబ్బు తెరల్ని తొలగిపోయి వినూత్న ఆలోచనలతో కొత్త రెక్కలు మొలుస్తాయి. జీవితంలో ప్రశ్నించడం ముఖ్యం. దానికి సమాధానం వెతికేలోపే కాలం చాప కింద నీరులా జారిపోయి ఆ చిన్నారి ప్రపంచంలోకి అడుగుపెడతాయి. నా కవితా శీర్షిక బాల్యం ఓ మధుర జ్ఞాపకం. మిత్రుల భుజాలపై చుట్టూ చేతులు వేసుకొని ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తేనే అది బాల్యం, చిరునామా అవుతుంది. ఉత్సాహమైన ఉల్లాసమైన ఉద్వేగమైన ఉలికిపాటైన తుల్లిపడి తన్మయం పొంది అలసిన క్షణాల్ని ఆస్వాదిస్తేనే అదో మధుర తీపి జ్ఞాపకం. రోజులు గడిచిపోతుంటాయి, ఆకృతులు మారిపోతుంటాయి, మనసులు మాత్రం చిరుప్రాయంలోనే చిందులేస్తుంటాయి. గడిచిపోయిన గతం, జారిపోయిన కాలం ఏదీ వెనక్కి మళ్ళీ తిరిగిరాదు. అందమైన బాల్యాన్ని ఊహల్లోనే శ్వాసించినట్టు అప్పుడెప్పటిదో ఓ తీయటి కళ, సంతోషంలో కరిగిపోయే మధుర స్మృతి, వెనకటి రోజులే అనుభవాల పులకరింపుల నెమరివేతలు. జీవితంలో ఇలా రోజుకి ఒక్కసారైనా చిరుప్రాయం గుర్తుకు రావాలి. చెమ్మగిల్లిన మనస్సు లోతుల్లో నిట్టూర్చిన ఆనవాళ్ల తడి తగలాలి. లేదంటే ఈ బతుక్కి ఇప్పటికీ సరైన అర్థం లేనట్టే లెక్క. లెక్కలు మరిచిన జ్ఞాపకాల్లో తీపి గుర్తుల పరిమళాల్ని తనివి తీరా ఆస్వాదించినట్టే లెక్క. సందర్భం ఏదైనా జీవితం ఒక్కటే. మౌనాన్ని కాలాన్ని తన గుప్పెట్లో దాచుకుని అనుభూతులుగా నెమరు వేసుకుంటుంది. నా కవితా శీర్షిక అలల సవ్వడిలో. నీటి మీద అలలు మాట్లాడవు, ఊర్ధ్వముఖంతో బింబ ప్రతిబింబాల్ని జల ఉపరితలంలో తడుముతాయి. అది ఆకాశమైనా అందని దూరాలైనా వృత్తాల చుట్టుకొలతల్లో అంతరంగాన్ని ముఖస్పర్శతో మీటుతాయి. చూపు ఏదైతేనేం స్వచ్ఛత నిర్మలత్వం సహజత్వంలోంచి తొంగిచూస్తాయి. నీటి ఉనికిని అంతర్లీన ప్రవాహాలు తడుముతుంటే చలనమే చైతన్య రూపమని మనసుకు అద్దం పడుతుంది. దృశ్యం ఏదైనా అందిపుచ్చుకునే స్వభావం అలలు సొంతం. గాలికి చెలించని, ధూళికి చెలరేగని మౌన విస్ఫోటనం అల చిరునామా. అందుకే అల నాకు ఆదర్శం. భూమి ఆకాశం మధ్య దూరాన్ని ఏకకాలంలో కలగలిపి పారదర్శకానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. నా కవితా శీర్షిక కొత్త ప్రపంచం. కాయలు కాసే కళ్ళకి మౌనమే ఓ సృష్టి వింత. లోకం పొగడ జాడలో వెలుగులు చిమ్మే మాయాజాల క్రీడ. ఫ్రిడ్జొచ్చింది కుండమా.

మయమైంది, సల్లొచ్చింది, పుస్తకం దూరమయ్యింది, బహుళ జాతి గొంతు విప్పింది, రైతు ఇంట నాగలి అలిగి పడుకుంది, పట్టణీకరణ విస్తరించింది, కొండపలం కనుమరుగయ్యింది, డీజే పాట యువతను వెర్రెక్కించింది, తెలుగు జానపదం అస్తమయం మొదలయ్యింది, మాదక ద్రవ్యాల మత్తు తలకెక్కింది, యువతరం నిశానీడల్లో మునిగి తేలుతుంది, సరోగసి ఊపిరి పోసుకుంది, మాతృత్వం అద్దెసరుకైపోయింది, ప్రకృతి భీభత్సం ప్రకోపానికి గురిచేసింది, రైతురెక్కల కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కొత్త బానిసత్వం తిరిగి ప్రారంభమయ్యింది, అభివృద్ధి పేరుతో చిందేసిన ప్రగతి మానవ జీవితాల్లో చివరికి మిగిల్చింది అధోగతి. నేరం కాలానిది కాదు, జీవన వెలుగు నీడల్లో నేల విడిచి సాము చేసి నవనాగరికత ప్రపంచ మాయాజాలానిదే. నా కవిత శీర్షిక రైతే దేశానికి వెన్నుముక. ఎండిన పొలం కళ్ళు వాన నీటి చుక్క మీద పడినట్లు నిరుత్సాహంతో నిట్టూర్చే రైతు చూపు, ఏరువాక పున్నమి కోసం నాగల వైపు చూస్తుంది చిత్తడి స్పర్శతో, మొలకెత్తిన బీజం పంటగించగా ఊపిరి పోసుకుని కోటి స్వప్నాల దీపాల్ని వెలిగిస్తుంది. ఈ నేల అనాది మనిషి కళ, భూమిపై బ్రతికి బట్టకట్టే ప్రతి దృశ్యం ఓ ప్రకృతి కావ్యమే. పొడమి పులకరించిందనో ప్రకృతి కరుణించిందనో కాలధర్మం ఆగిపోదు, ఈ నిరీక్షణలోంచే ఋతుచక్రం పరిభ్రమిస్తుంది. కాలాలు ఎన్నున్నా మట్టి స్పర్శతో పులకరించినదే గింజ తడవదు, విత్తు గింజగా మొలకెత్తనిదే పంట చేతికి అందదు, పంట బతుకుల్లోకి తొంగి చూడనిదే కడుపులోని ఆకలి తీరదు, పైరు సస్యశ్యామల పచ్చదనానికి ఓ ప్రతీక. దీని ఉనికిపై ఆధారపడిందే దేశాభివృద్ధి సూచిక. ప్రకృతి చల్లగుంటేనే ఈ దేశం సుభిక్షం, రైతు పచ్చగా బతికితేనే రెక్కల కష్టం జాతి జగతికి అంకితం. నా కవిత శీర్షిక అమ్మ చెప్పిన మాట. అమ్మ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేది, ఆత్మవిశ్వాసం ఒక్కటే జీవితానికి తుదిమెట్టని, ఎవరు నమ్మినా నమ్మకపోయినా పట్టుదల కృషి నిబద్ధత జీవన పోరాటంలో అలుపెరగని అస్త్రాలని, మౌనం అన్నిటికీ సమాధానం కాదు, మాటకు మాటతో సంఘర్షించడం నిశ్శబ్దంలో వెలుగురాదు, వివేకంలోని విజ్ఞతే ఆలోచనలోని సృజనాత్మకతే కొత్త ఊహలకి ప్రాణప్రతిష్ఠ చేస్తాయని, నిస్సహాయత నిర్లిప్తతలోంచి చుట్టుముట్టినప్పుడు స్తబ్దతను బద్దలు కొట్టే చైతన్య భావమేదో మనసులో స్ఫురించాలని, రోజుల తరబడి కాలానికి ఎదురీదుతున్నప్పుడు యాంత్రికతలో నుంచి కొత్తదనాన్ని అన్వేషించాలని అమ్మెప్పుడూ నాతో చెబుతుండేది. భరోసా లేని బతుకులో జీవ చైతన్యం ఉట్టిపడదని, ఆత్మవిశ్వాసం లేని మనసులో ఆలోచన సృజనాత్మకంగా విచ్చుకోదని, క్షణక్షణం రంగులు మారే లోకంలో ఏటికి ఎదురీదే తత్వమే నిత్య జీవతత్వమని ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండేది. అందుకే అమ్మంటే నాకు కొండంత భరోసా, నా ఊపిరికి బతుకంత వెలుగు, అమ్మ నాలో పారే ఓ నిత్య సెలయేరు, నిరంతరం ప్రవహించే చైతన్య స్ఫూర్తి మంత్రం. నా కవిత శీర్షిక చీకటి చిరునామా కాదు. రాత్రి తెర మీద చీకటి సంతకం పడగానే చంద్రబింబం తేలివచ్చి పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పటం మొదలు పెడుతుంది. నిశి అంతత్వం చిరునామా కాదు, తొంగి చూస్తే సరికొత్త ప్రపంచం అందులో ప్రత్యక్షమవుతుంది. వెలుగు లోకాన్ని పండిస్తే చీకటి అంతర్మూలాల్ని స్మృశించి మిశ్రమ సంజ పొద్దుకి అసలు అర్థం నిర్వచన రూపంలో చెబుతుంది. మనిషి పుట్టుకే అమ్మ గర్భంలో నవమాసాలు చీకట్లో ఈదులాడి వెలుతురు పంచే లోకంలోకి

0: ఉండగా బయటపడుతుంది. చీకటి రహస్యాన్ని వెలుతురుతో గుట్టు విప్పి విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. ఈ భౌతిక స్పర్శ చాలు. పొడమి చలనంలో చీకటి వెలుగుల మిశ్రమ కాంతిని లోకానికి పరిచయం చేయటానికి. నా కవితా శీర్షిక జీవ చైతన్యం. రాలిపోయిన పూల రెక్కలకు వసంతాలుండవు, కూలిపోయిన అటవీ సౌందర్యాలకు చిగురింత మొలకలుండవు. విత్తు విత్తుగా మొలకెత్తి చివురు కొమ్మలతో తలలెత్తి రెండు చేతులు జోడిస్తూ ఆకాశాన్ని పలకరిస్తేనే కొత్త సృష్టికి ప్రకృతి ఆహ్వానించినట్టు లెక్క. విత్తు భవిష్యత్తు నేల సౌందర్యం, మొలక చిగురింతతోనే రెక్కలు తొడిగి పునఃసృష్టి చేస్తుంది. ఇది ప్రకృతి ధర్మం, బతికి బట్ట కట్టే చైతన్య రూపం. మట్టంటే సారవంతమైన మృతికే కాదు, కోటి ఆశల వసంత పుష్పం. నేల నలుదిక్కులా విస్తరిస్తూ అల్లుకుపోయే ఆకుపచ్చని ప్రకృతి దృశ్యం.
1: మీరు ఇంతవరకు శ్రీమతి కటకం పావని గారి స్వీయ కవితలు తెలుగులో విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాల కార్యక్రమంలోని ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా దేవాలయం ఈ చిత్రం నుండి ఎం రమేష్, ఎస్ జానకి ఆలపించిన గీతం వింటారు.

శ్రోతలు మా ఆకాశవాణి కార్యక్రమాలపై తమ అమూల్యమైన అభిప్రాయాలను పోస్ట్ కార్డు ద్వారా తెలియజేయాలనుకుంటే టు ద స్టేషన్.

జాతీయ అవార్డు సాధించిన గుండమాల పంచాయతీ, పల్లె నిద్ర, ఒక నెల ఒక గ్రామం కార్యక్రమాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం, పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ప్రకాశం జిల్లాలోని గుండమాల పంచాయతీ అవార్డు సాధించింది. కేంద్ర పంచాయతీరాజ్ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులలో ఆంధ్రప్రదేశ్లోని 5 పంచాయతీలు అవార్డులను దక్కించుకున్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధనా విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి అవార్డు దక్కించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతులకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10% ఎన్రోల్మెంట్ పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10 తరగతుల్లో 104,093 మంది విద్యార్థులు ఉన్నారు. 10% అదనపు లక్ష్యం అంటే 10,409 మందిని అదనంగా చేర్చాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటి వరకు 95,430 మంది విద్యార్థులను చేర్పించి 83.34% నమోదు సాధించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. ఒక నెల ఒక గ్రామం పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీన ప్రారంభించారు. అద్దంకి మండలం ధర్మవరంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సూరావారిపల్లిలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగుండ ప్రాజెక్టు టన్నెల్లో పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 5వ తేదీన పరిశీలించారు. తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి అనంతరం రాత్రి అంతా టన్నెల్లోనే ఉండి పనుల పురోగతి, పనులు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వెలుగుండ ప్రాజెక్టును 2026 సీజన్ కల్లా పూర్తి చేసి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 2వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం, వ్యవసాయ శాఖలపై విస్తృతంగా చర్చ సాగింది. తాగునీటి సరఫరా అంశంపై జరిగిన చర్చలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వెలుగొండ నుంచి ప్రజలకు సాగు తాగు నీరు అందిస్తామని చెప్పారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయటం కోర్టుల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వై లక్ష్మణరావు అన్నారు. మార్కాపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ అదనపు సివిల్ కోర్టును ఈ నెల 2వ తేదీన వారు ప్రారంభించారు. నూతన కోర్టు ప్రారంభోత్సవానంతరం ఏర్పాటు చేసిన సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ నెల 2వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించి నగదు పురస్కారాలను అందించారు. జిల్లాలో 590కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులకు, మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన 31 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయడం ద్వారానే ఈసారి 10 ఫలితాల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆయన సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాలకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జాతీయ పాఠ్యపుస్తకాల పంపిణీ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖాధికారి రేణుక తెలిపారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచనా వ్యాఖ్యానం ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ జి శాంతారావు బృందం వారిచే నాదస్వరం వింటారు. ముందుగా మోహనరాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన నను పాలింప

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి శాంతారావు బృందం వారిచే నాదస్వరం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: పాటల పల్లకి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేసి వారు కోరినటువంటి పాటలను వినాలనుకుంటే 0891-272-274-272-278 అనే నెంబర్స్కి డయల్ చేసి మీరు కోరుకున్నటువంటి పాటలను వినవచ్చు. మరి కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ముందుగా ప్రారంభించేద్దాం. చండీ ప్రియా చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల ఆలపించిన ఈ గీతం మీకోసం.

0: కార్యక్రమంలో తొలి శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: ప్రకాశరావు అండి, సుజాత అంటే మాట్లాడుతున్నాను మేడం.
0: సరేనండి, ఏ పాట వింటారు?
1: మేడం జగదేక్ వెనుక సినిమా నుంచి శివశంకరి శివానందలహరి పాట కావాలి మేడం.
0: సరే, తప్పకుండా వేస్తానండి. జగదేక్ వీరుని కదా ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాట మీకోసం.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలెను. మా వాట్సాప్ నంబర్ మరోసారి

0: 7415161799 మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తరువాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: ఆకాశవాణి వారికి శుభోదయ అభివాదాలండి. నా పేరు డి రామరాజు, గాజువాక నుంచి మాట్లాడుతున్నానండి.
0: శుభోదయం అండి. ఏ చిత్రంలో పాట విందాం అనుకుంటున్నారు?
1: మంచి కుటుంబం చిత్రం నుంచి సుశీల గారు గానం చేసినటువంటి పాట అండి, మనసే అందాల బృందావనం.
0: తప్పకుండానండి.
1: నమస్తే.

0: హలో
1: హలో అమ్మా, నేను ఎన్ఏడి కొత్త నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాధ.
0: సరే అండి,
1: వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అమ్మా,
0: గుడ్ మార్నింగ్ అండి. ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: నాకు దేశద్రోహి సినిమాలోంచి జగమే మారినది మధురంగా ఈవేళ అన్నది సుశీలమ్మ స్వరంలోది కావాలి.
0: సరేనండి, తప్పకుండా.

0: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే శ్రోతలు 0891272724272728 అనే నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన చిత్రం నుండి పాటను కోరి వినవచ్చు. మరి తర్వాతి శ్రోత లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: కాకి అప్పారావు, తుమ్మలపల్లవారి.
0: సరే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: బలే మునగాడు పాట.
0: సరే, తప్పకుండానండి.
1: అలాగే.

0: ఇప్పుడే సొంతం చేసుకో, ఇన్న ఇందా తీసుకో, ఇప్పుడే సొంతం చేసుకో.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం.
1: సరే అండి, మీరు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
2: మేడం, సీతారామ కళ్యాణ సినిమాలో రాళ్ళల్లో ఇసుకల్లో అనే పాట కావాలి మేడం.
1: సరేనండి, తప్పకుండా వేస్తాను.
2: ధన్యవాదాలు మేడం.
1: సరే, సీతారామ కళ్యాణ ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన ఈ పాట.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: నా పేరు ఆశీర్వాదం అండి.
0: ఎక్కడి నుంచి అండి ఆశీర్వాదం గారు?
1: కాకినాడ జిల్లా గోరేపూడి.
0: ఓకే, ఏ చిత్రంలో పాట విందాం అనుకుంటున్నారు?
1: కలుసుందరా మూవీలో నుండి కలుసుంటే కలదు సుఖం పాటగా ఉంది మేడం.
0: సరేనండి.

0: హలో
1: హలో నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడి నుంచి?
1: శుభోదయం మేడం గారు, నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: సరే, ఏ చిత్రంలో
1: మేడం గారు
0: చెప్పండి.
1: శ్రోతలు అందరూ మంచి హుషారైన పాటలాడుతున్నారండి, అందరికీ నా ధన్యవాదాలు మేడం గారు, అలా మీకు కూడా.
0: సరేనండి, మీరు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మేడం గారు, మనవు మనసులో బాలుగారు అంటే నాకు చాలా ఇష్టం. బాలుగారు పాడిన పాట పిల్లవో పిల్ల పాట ఇవ్వండి మేడం గారు.
0: సరే, ఓకే అండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: మీరు వింటున్న పాట మనువు మనసు, ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది.

0: హలో,
1: హలో అమ్మ, గుడ్ మార్నింగ్ అమ్మ.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాలని ఆర్మిస్ట్ అమ్మ.
0: సరే అండి, ఏ పాట వింటారు?
1: భూకైలాసలో నీలకందరాదేవ.
0: సరే అండి, తప్పకుండా.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు తెలిసారు పద్మావతి.
0: సరే అండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: రుద్రవేణ సినిమాలో అది రెండు రెండు దయచేయండి, ఆ పాట కావాలి మేడం.
0: సరేనండి.
1: నమస్తే.
2: రండి రండి రండి.

0: రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి.
1: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు.
2: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ.
0: తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
1: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: ರಾವು ರಾ ಇದ್ಗೋ ಏನೇ ಸೂರ್ಯ ಇವನ ಭಾರ್ಯ. ಈ ಇಂಟಿಗೆ ಎದುರುಲೇನಿ ಏಲಿಕನ ಮಿಸ್ಸೆಸ್ಸು ಆರ್ಗ್ಯುಮೆಂಟ್ ವಿನಕುಂಡಾ ತೀರ್ಪಿಚ್ಚೇ ಜಸ್ಟಿಸ್ಸು.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవుగాని తాళంలో తిట్టు తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
1: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.
1: రండి.

0: తగ్గటమన్నది? అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య, కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: మువ్వ కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.
1: గానం అంటే ఒక కళగానే తెలిసిన్నాళ్ళు నాకు,
0: బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు.

0: హలో,
1: హలో. నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. ఏ చిత్రంలో పాట కావాలి?
1: ఇంటింటి రామాయణంలో ఇంటింటి రామాయణ పాట కావాలి.
0: సరేనండి. ఇంటింటి రామాయణం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన ఈ పాట.

పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంల సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి
1: సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణాత్మక పరిస్థితులు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కుదిపేస్తుండగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో అధిక భాగం పశ్చిమాసియా దేశాల నుంచే సరఫరా అవుతుండటం, అలాగే ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ జలసంధి ద్వారానే జరగడం వల్ల అక్కడి యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం మరింత విస్తరించే పరిస్థితులు కనిపిస్తుండటంతో చమురు క్షేత్రాలు

0: రిఫైనరీలు, సముద్ర రవాణా మార్గాలపై దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. దీంతో ముడిచమురు సరఫరా ఒక్కసారిగా తగ్గిపోతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతోంది. ఈ ప్రభావం భారతదేశంపై మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాల్లో దాదాపు 85% పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడం సహజం. దాంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్య ప్రజలకు అందని స్థాయికి చేరుకునే ప్రమాదముంది. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పరిశ్రమల ముడిసరుకు వరకు ప్రతిదానిపై ఈ ప్రభావం పడుతుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల తయారీ రంగం, సేవారంగం, రవాణా రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దేశ జీడీపీ వృద్ధిరేటుపైన ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఇదే సమయంలో చమురు దిగుమతుల కోసం భారత్ మరింత ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతే దిగుమతుల ఖర్చు మరింత అధికమవుతుంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు 10 ముఖ్యమైన సూచనలు చేశారు. ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు ఇంధనాన్ని అత్యంత బాధ్యతతో వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని, చిన్న చిన్న అవసరాల కోసం కూడా కార్లు, బైకులు వినియోగించే అలవాటును తగ్గించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహానగరాలు, పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యతో పాటు ఇంధన వృధా కూడా అధికంగా జరుగుతోందని, దీనికి పరిష్కారంగా ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, లోకల్ ట్రైన్లు వంటి రవాణా వ్యవస్థలు తక్కువ ఇంధనంతో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలవని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని అన్నారు. ఒకే కార్యాలయం, ఒకే విద్యాసంస్థ, ఒకే ప్రాంతానికి వెళ్లేవారు కారు పూలింగ్ విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. 4 వ్యక్తులు 4 వాహనాల్లో వెళ్లడం కంటే ఒకే వాహనంలో ప్రయాణించడం ద్వారా భారీగా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. ఇది కేవలం ఇంధన పొదుపుకే కాకుండా ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
1: సర్కార్ భీ లగాతార్ యే ప్రయాస్ కర్ రహీ హై కి దేశ్ కే సామాన్య నాగరిక్ పర్ ఇన్ సారీ విపరీత పరిస్థితియో కా కమ్ సే కమ్ అసర్ హో లేకిన్ ఏసే సమయ మే దేశ్ కో జన్ భాగీదారీ కీ శక్తి కీ బహుత్ బడీ ఆవశ్యక్తా. మేరీ దేశ్ కే హర్ నాగరిక్ సే అపీల్ హై జహాన్ సంభవ హో పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే.
0: కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అమలు చేసిన వర్క్ ఫ్రం హోం విధానం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతగానో సానుకూల ప్రభావం చూపిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఆ కాలంలో కార్యాలయాలకు రోజువారీగా జరిగే ప్రయాణాలు తగ్గడంతో లక్షల లీటర్ల ఇంధనం ఆదా అయిందని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన చోట మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కల్పిస్తే నగరాల్లో వాహనాల రద్దీ తగ్గుతుందని, ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అవసరం లేని అధికారిక సమావేశాలు, వ్యాపార సమావేశాల కోసం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయకుండా ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్లను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో ప్రతి చిన్న సమావేశం కోసం విమానాలు, కార్లు, రైళ్ల ద్వారా ప్రయాణించడం అవసరం లేదని, డిజిటల్ వేదికల ద్వారా కూడా సమర్థవంతంగా పనులు నిర్వహించవచ్చని అన్నారు. ఇలా చేయడం వల్ల సమయం, డబ్బు, ఇంధనం మూడు కూడా ఆదా అవుతాయని స్పష్టం చేశారు.
1: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కి ఖరీద్ కో టాలే.
0: భారత్ భవిష్యత్తు సాంప్రదాయ

0: ఇంధనాలపై కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దేశవ్యాప్తంగా వేగంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడుతుండగా ఎలక్ట్రిక్ వాహనాలు దేశీయ విద్యుత్ వనరులతో నడుస్తాయని, దీనివల్ల విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి సబ్సిడీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా ఈ మార్పుకు సహకరించాలని పిలుపునిచ్చారు. మరోవైపు సరుకుల రవాణాలో కూడా పెద్ద మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో అధిక భాగం సరుకులు రోడ్డు మార్గం ద్వారా తరలించబడుతున్నాయని, దీనివల్ల భారీగా డీజిల్ వినియోగం జరుగుతోందని పేర్కొన్నారు. అదే సరుకులను రైల్వేల ద్వారా రవాణా చేస్తే తక్కువ ఇంధనంతో ఎక్కువ సరుకును తరలించవచ్చని తెలిపారు. రైల్వే రవాణా వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. భవిష్యత్తులో భారత రవాణా వ్యవస్థ మరింత ఇంధన సమర్థవంతంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్కు ఇంధన దిగుమతుల మాదిరిగానే వంట నూనెల దిగుమతులు కూడా భారమవుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీనివల్ల దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబం తమ వంటల్లో కనీసం 10% నూనె వినియోగాన్ని తగ్గించినా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అన్నారు. అధిక నూనె వినియోగం గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని, నూనె వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా కూడా ఉండగలరని పేర్కొన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనం మరియు కుటుంబ ఆరోగ్యం రెండింటికీ ఈ చర్య ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. విదేశీ ప్రయాణాలు, ముఖ్యంగా విలాసవంతమైన విదేశీ టూర్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి ఖర్చులను కనీసం 1 సంవత్సరం పాటు తగ్గించాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు. ప్రస్తుతం దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని, అనవసర విదేశీ ఖర్చులు దేశ ఆర్థిక పరిస్థితిపై అదనపు భారం మోపుతున్నాయని అన్నారు. విదేశాలకు వెళ్లే ప్రతి వ్యక్తి డాలర్ల రూపంలో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని, దేశం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఖర్చులను నియంత్రించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించాలని పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటని, బంగారం దిగుమతుల వల్ల విదేశీ మారక ద్రవ్యంపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతోందని తెలిపారు. కేవలం ఆడంబరాల కోసం బంగారం కొనుగోలు చేయడం కంటే దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వాలని ప్రజలను కోరారు.
1: सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे.
0: వోకల్ ఫర్ లోకల్ భావనను మరోసారి గుర్తు చేస్తూ విదేశీ వస్తువుల కంటే స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారతీయ పరిశ్రమలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తే దిగుమతుల భారం తగ్గడమే కాకుండా దేశీయ పరిశ్రమలు బలపడతాయని అన్నారు. స్థానిక పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలకు బదులుగా భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని కూడా సూచించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానిక వ్యాపారులు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు లాభపడతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతో మేలు చేస్తుందని వివరించారు.
1: आज समय की मांग है कि हम वोकल फॉर लोकल को एक जन आंदोलन बनाएं. विदेशी सामान की जगह लोकल उत्पादों को अपनाएं. अपने गांव, अपने शहर, अपने देश के उद्यमियों को हम ताकत दें. विदेश में वेडिंग इनका फैशन खूब बढ़ रहा है, लेकिन इस पर भी बहुत विदेशी मुद्रा खर्च हो. जरूरी है कि भारत में ही अपनी वैकेशन मनाएं. और वेडिंग के लिए भी मैं नहीं मानता हूं कि भारत से अधिक कोई अच्छी पवित्र जगह हो सकती है.
0: వ్యవసాయ రంగంలో కూడా సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువుల తయారీలో మరియు దిగుమతుల్లో భారీగా ఇంధనం వినియోగించబడుతోందని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతుల కోసం దేశం పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు.

0: అందుకే రైతులు సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు మళ్లాలని, సేంద్రీయ పద్ధతులను ప్రోత్సహించాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గితే భూమి సారవంతత పెరగడమే కాకుండా రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయంలో ఉపయోగించే డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి ఆధారిత పంపులను ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. సౌరశక్తి వినియోగం వల్ల రైతులు డీజిల్ ఖర్చుల నుంచి విముక్తి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వ్యవసాయం సంపూర్ణంగా స్వచ్ఛ ఇంధన వనరుల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
1: సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ దేశో మే పహుంచ చుకా హై. పెట్రోల్ మే ఇథెనాల్ బ్లెండింగ్ కో లేకర్ అభూతపూర్వ కామ్ హువా హై. పహలే హమ్నే 100% ఎల్పీజీ కవరేజ్ పర్ ఫోకస్ కియా, అబ్ హమ్ పైప్ సే సస్తీ గ్యాస్ పర్ ఫోకస్ కర్ రహే, సీఎన్జీ ఆధారిత వ్యవస్థా కో ప్రమోట్ కర్ రహే. ఐసే తమామ్ ప్రయాసో కే కారణ్ భారత్ ఇస్ బహుత్ బడే వైశ్విక్ ఉర్జా సంకట్ కా సామనా కర్ రహా.
0: యుద్ధ పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటం అంటే దేశాన్ని రక్షించుకోవడమేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని అవలంబించడం కూడా నిజమైన దేశభక్తేనని ఆయన పేర్కొన్నారు. ఈ సూచనలు కేవలం ప్రభుత్వ ఆదేశాలు కావని, దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి పౌరుడు పాటించాల్సిన బాధ్యతలని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పరిశ్రమలు, రైతులు అందరూ సమన్వయంతో ముందుకు వస్తేనే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రజలకు పొదుపు సూచనలు చేయడమే కాకుండా ప్రధానమంత్రి స్వయంగా కూడా ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించడం విశేషంగా మారింది. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చెప్పిన విషయాలను తానే ముందుగా ఆచరించి చూపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఇంధన దిగుమతులపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంక్షోభం మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తోంది. అందుకే ప్రధానమంత్రి సూచించినట్లుగా ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, సహజ వనరుల వినియోగం వంటి మార్గాల ద్వారానే భారత్ ఈ అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యక్రమంలో సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది.

పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వినడానికి 0891-272-744-272-278 అనే నెంబర్స్కి డైల్ చేసి మీకు నచ్చిన పాటను కోరి వినవచ్చు. ముందుగా ఇప్పుడు ఒక పాట చిత్రం ఇడియట్ నుండి రవివర్మ పాడినది.

0: హలో
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భవిత్ ప్రసాద్ రావు మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి, చెప్పండి, ఏ చిత్రంలో పాట వింటారు?
1: జానకీరాము నుంచి అదిరింది మావా, అదిరింది అని పాట.
0: సరేనండి.

0: హలో,
1: నేను సింహాచల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను శేషువుని.
0: చెప్పండి.
1: మంచినాథులు అనే మహాప్రాణ దీపం పాట కావాలండి.
0: సరే అండి, లైన్లో ఉండండి.

0: మీరు ఇంతవరకు పాటల పల్లకి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 10:30 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చంపావతి రూపకం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చంపావతి రూపకం వింటారు. రచన శ్రీ రాంభట్ల నరసింహశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, శ్రీ పివి రామ్ గోపాల్.
1: ఆకాశవాణి చంపావతి రూపకం మొదటి భాగం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి

రామా గోపాల్. వినండి చంపావతి రూపకం మొదటి భాగం.

0: కొమ్మల్లు ఎక్కడుందో తెలియకుండా కూసే కోకిల గొంతెంత కమ్మనా. అందుకేనేమో పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుడి పుట్టింది. ఏ మారుమూల కొండ పొత్తిళ్లలోనో ఒత్తిగిల్లి లోయల్లో ఊయలలూగి ఒకనొక ఊరు చేరి ఒద్దికగా పారుతూ ఉంటే, అక్కడి ప్రజలు అవసరాలు తీరుతూ ఉంటే ప్రవాహం తక్కువైనా ప్రభావం ఎక్కువే అన్న కొత్త నుడికారానికి శ్రీకారం చుడితే
1: ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఉరకలెత్తే చంపావతి గుర్తొస్తుంది. ఆ నది చలువతో విరగపండిన చేలు, తరగలెత్తిన అక్షర జలధులు, శిరమెత్తిన పౌరుషాలు, తరతరాల తరగని జ్ఞాపకాలు తలపుల వెల్లువలవుతాయి. మెల్లమెల్లగా ఆ సంగతుల్ని మేల్కొలుపుతాయి. అది చంపావతి పాడే స్మృతిగీతి. అనంతగిరిలో ఆవిర్భావం, కోనాడరేవు కొనవరకు సాగే ప్రయాణం, ఆపై అనంత సాగరాన ఐక్యం కావడం, అదే చంపావతి చరితం, గత వైభవ స్ఫురితం.

0: అలా ఎర్రమట్టిని సింధూరపు బొట్టుగా దాల్చిన చంపావతి నది అడుగుపెట్టగా ధన్యమైన మన్యస్థలం ఆంధ్ర. ఇది బహు పురాతన మన్య ప్రాంతం. జయపురం మహారాజు విశ్వంభరదేవుని చేత నియుక్తుడైన గారయ్యదొర ఆంధ్రను పాలించిన ఏలికలలో ముఖ్యుడు.
1: ఇతడు ప్రతాపరాయదొర బిరుదాంకితుడు. ఇతని కుమారుడు 1796 ప్రాంతానికి చెందిన రామన్న దొర. ఈ దొరకు విజయనగరం రాజులకు స్నేహ సంబంధాలుండేవి. అందుకే రామన్న దొర కోసం పచ్చల పల్లకీని పంపేవారట పూసపాటి పాలకులు. రామన్న దొర అనంతరం రాజ్యం చేసిన గారయ్యదొర పాలనలో పండితులకు పోషణ, సంస్కృతికి సంరక్షణ సమృద్ధిగా ఉండేవని ఐతిహ్యం.

0: అంతటి ఆంధ్రమణ్యం గురించి మరింత సమాచారం తెలియాలంటే తెలుగు ఉపన్యాసకులుగా పదవీ విరమణ చేసిన గజపతి నగరం వాస్తవ్యులు శ్రీ తాతా రాంబాబు గారి మాటల్లో విందాం.
1: చంపావతి నదీ ప్రాంతములో మధుపాడ, లోగేశ, ఇంగిలాపల్లి, సల్లపేట మొదలైనటువంటి అగ్రహారాలు ఉండేవి. చంపావతి ఒడ్డునే ఆంధ్ర ఆస్థానం ఉండేది. ఆంధ్ర ఆస్థానములో మొదట గారప్రతాపరాజు గొప్పవాడు. గారప్రతాపరాజు మించినటువంటి వాడు రామప్రతాపరాజు. ఈ రామప్రతాపరాజు పండితుల్ని, వేద విద్వాంసుల్ని, కవీశ్వరులని పోషిస్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరము దసరాల్లో అనేక మంది, అంటే చల్లపేట, లోగేశ, ఇంగిలాపల్లి, మధుపాడ ఈ అగ్రహారాల నుంచి అనేక మంది పండితులు వస్తూ ఉండేవారు. చల్లపేటలో ఉండేటటువంటి పండితులలో జ్యోతిష పండితుడు తాతా అక్కాజీ రామయ్య గారు, మామూలు శాస్త్ర పండితుడు తాతా సీతారామయ్య గారు, వారి కుమారుడు జగన్నాథస్వామి వరహాలు, అతని పేరు ఉరఫ్ వెంకట్రామూర్తి, వీరిద్దరూ పండితులు. వీరిద్దరూ కూడా చివరి వరకు ఆంధ్ర ఆస్థానంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇంగిలాపల్లిలో నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి మహాపండితుడు, శాస్త్ర విద్వాంసుడు, నిష్ఠల సింహాచల సిద్ధాంతి, జ్యోతిషంలో పేరు ఎన్నిక కలిగినటువంటి వాడు. ఆ తర్వాత మధుపాడలో వేద విద్వాంసులు ఉండేవారు. దువ్వూరు శ్రీరామావధానులు, దువ్వూరు సత్యనారాయణావధానులు మొదలైనటువంటి పండితులు ఉండేవారు. లోగేశలో పప్పు నాగభూషణ శాస్త్రి, పప్పు సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైనటువంటి మహాపండితులు ఉండేవారు. ఇక్కడి నుంచి దగ్గరగా, ఆంధ్రకి దగ్గరగా చిట్టాయి వలస అనేటటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఉండేవారు. ఈ పంతులు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అనేకమైనటువంటి గ్రంథాలని రాసాడు. ఆసు కవి, మహానుభావుడు. అయితే అలాంటి మహానుభావుడు వేదాంత గ్రంథాలు రాయడం వల్ల అతనికి పెద్ద పేరు ప్రఖ్యాతులు రాలేదు. అతను విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో చాలా కాలం పనిచేస్తూ ఉండేవాడు. ఆంధ్రలో ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఈ ఉత్సవాలకి లోకేశ నుంచి పప్పు సుబ్రహ్మణ్య శాస్త్రి, పప్పు నాగభూషణ శాస్త్రి మొదలైనటువంటి వాళ్ళు వస్తూ ఉండేవారు. ఈ మధుపాడ నుంచి దువ్వూరు శ్రీరామావధానులు, దువ్వూరు సత్యనారాయణావధానులు వస్తూ ఉండేవారు. చల్లపేట నుంచి తాతా అచ్చక్కాజీ రామయ్య, సీతారామయ్య గారు, తాతా జగన్నాథస్వామి, వరహాలు మొదలైనటువంటి మహాపండితులందరూ వస్తూ ఉండేవారు. వీరే కాకుండా సంస్కృత కళాశాలలో దిగ్దంతిగా పనిచేస్తూ ఉండేటటువంటి పేరు వెంకట శాస్త్రి గారు, మహానుభావుడు వచ్చేవాడు. వీరందరూ కూడా అతనిని ఆశీర్వదించి అతని చేత కవిత్వాలు వింటూ ఉండేవారు. ఇలా ఉంటుండగా ఉర్లాంపద్ అనేటటువంటిది ఒకటి ఉన్నది. శ్రీకాకుళం జిల్లాలో ఉర్లాం అనేటటువంటి ఒక ఊరు ఉన్నది. ఆ గ్రామంలో మహాలక్ష్మి అనే ఒక ఆవిడ పేద పాఠశాలని పెట్టి అనేక మంది బ్రాహ్మణుల్ని ఉచిత భోజనము, ఉచిత వసతి గృహము ఇచ్చి అనేక మంది బాలుర్ని చదివిస్తూ ఉండేది. ఇలాగుంటూ ఉండగా ప్రతి సంవత్సరము వేద విద్వాంసుల్ని పోషిస్తూ ఉండేది. ఆ వేద విద్వాంసులు అనేక మంది వెళుతూ ఉండేవారు. అందులో ఉర్లాంపద్దులో ఒక వేద అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు వీళ్ళందరినీ వేద విద్వాంసులందరినీ పరీక్ష చేసేవాడు. ఆ పరీక్షల్లో నెగ్గినటువంటి వారికి ఆ రోజుల్లో పారితోషికంగా 8 రూపాయలు, ఒక చాలువ ఇచ్చేవారు, ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేవారు. ఇందులో గంటి శంకర సూర్యనారాయణ శాస్త్రి గారు ఉర్లాంపద్దుగా ఉండేవారు. చల్లపేటలో కాశీ ప్రకాశం గారు, తర్వాత పప్పు నాగభూషణ శాస్త్రి గారు కూడా ఉర్లాంపద్దుగా ఉండేవారు. మధుపాడలో దువ్వూరు శ్రీరామావధానులు వేద విద్వాంసుడుగా ప్రసిద్ధికెక్కి ఉర్లాంపద్దుగా ఉండేవాడు. దువ్వూరు సత్యనారాయణ శాస్త్రి గారు కూడా, తర్వాత కాశీ ప్రకాశం గారు ఉర్లాంపద్దుగా ఉండేవాడు. కాశీ అప్పన్న శాస్త్రి ఉరఫ్ అబ్బాయి శాస్త్రి అనేటటువంటి వాడు మహానుభావుడు, శాస్త్ర విద్వాంసి. అతను కూడా వీళ్ళందరూ వచ్చి ఆంధ్ర సంస్థానంలో ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలకు వచ్చి ఆంధ్ర రామప్రతాపరాజు చేత గౌరవింపబడినటువంటి పురస్కారాలు అందుకుంటూ ఉండేవారు. చంపావతి నది ఒడ్డును ఉండేటటువంటి వీళ్ళందరూ, ఈ కవీశ్వరులందరూ కూడా ఈ ఆంధ్ర ఆస్థానమును పోషిస్తుండేటటువంటి రామప్రతాపరాజును గూర్చే ఆ పద్యాలన్నీ చెబుతూ ఉండేవారు.
2: చంపావతి చల్లటి ఛాయలో ఎదిగిన నిర్మాణం విజయనగరం మట్టి కోట. ఆదిలో ఈ కోట నెలకొన్న చోటు కుంభిళాపురం. అదే ఈనాటి కుమిలి. రాజా కృష్ణన్ రాజు ఆలోచనల ఫలం

0: గట్టి కోట.
1: అనంతరం నిర్మించిన రాతి కోటకు ఆది పునాది ఇదే. రెండవ రాచిరాజు కోవలోని వారైన కృష్ణంరాజు పొట్నూరు భోగాపురం ప్రాంతాలను సంపాదించినట్లుగా ఐతిహ్యం.

0: కుమిలి మట్టికోట తర్వాత విజయనగరం రాతికోటను నిర్మించిన పూసపాటి వంశీకుడు మొదటి ఆనందరాజు. ఆ తరువాత రాజ్యాన్ని ఏలిన విజయరామరాజు కాలంలో జరిగినదే బొబ్బిలి యుద్ధం.
1: అది 1757 సంవత్సరం. బొబ్బిలి వారితో యుద్ధానికి విజయరామ గజపతి సర్వసన్నద్ధంగా ఉన్నాడు. 250 గుర్రపు సైన్యం, 750 యూరోపియన్ పదాతి దళాలు, 4 యుద్ధ ఫిరంగులు, 11,000 మంది బంట్రోతులు, సిపాయిలు కథనోత్సాహంతో కథం తొక్కుతూ రాజాం ప్రాంతం మీదుగా బొబ్బిలిని చేరలేమని ఎంచుకున్న మరో రాజమార్గం గజపతి నగరం ఒడ్డును ఒరిసి ప్రవహిస్తున్న చంపావతి నదిని దాటడం.

0: సమరోత్తేజానికే కాదు సాహిత్య భోజనానికి కూడా కొదవలేని సదుపాయం కల్పించిన నదీ సరస్వతి చంపావతి. దీని ప్రవాహ స్పర్శతో ప్రముఖ సాహిత్య సంగీతవేత్తలుద్భవించిన జిల్లా విజయనగరం. పెనుమళ్ల సోమనామాచ్యుడు, అడిదం సూరకవి, చాట్రాతి లక్ష్మీనరసకవి, నడిమింటి రామయోగి కవి, కాళ్లకూరి గౌరీకాంత కవి వంటి విజయనగర ఆస్థాన పోషితులు ఎందరో.
1: భాష్యాంత వ్యాకరణ పండితులైన పేరి కాశీనాథ శాస్త్రి గారి వంటి సంస్కృత విద్వత్ శేఖరులు పుట్టిన పురిటిపెంట గ్రామం చంపావతి చెమ్మతో కమ్మని కవిత్వ ధారలు కురియడం గమనార్హం. 20కి పైగా సంస్కృతాంధ్ర రచనలు చేసిన కవీంద్ర దిగ్గజం పేరి కాశీనాథ శాస్త్రి.
0: వైణికులు, సైరికులు, సైనికులు, నర్తకులు, వర్తకులు, రాజిల్లి రోసిల్లి రాణకిక్కిన రసవద్రాజశాల మొగసాలల మణిహారం కాదు చంపావతి తీరం.

0: ఎంత స్ఫూర్తి, ఎంతెంత కీర్తి! బుల్లి బుల్లి తరగల అడుగులతో తారాడే పారాడే చిన్నారి చంపావతికి ఎక్కడిది ఆర్తి? ఎటుగా పయనిస్తోంది నది? ఏది దీనికి ఆది? ఈ సందేహాలన్నిటికీ సమాధానంగా విజయనగరం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ జి రామ్మోహన్ రావు గారి వివరణ విందాం.
1: చంపావతి నది అనంతగిరి కొండ శ్రేణుల్లో పుట్టి శృంగవరపుకోట, సాలూరు, మెంటాడ, గజపతి నగరం, గుర్ల, బొండపల్లి, డెంకాడ, పూసుబాటరేగ మండలాల గుండా సుమారు 96 కిలోమీటర్ల దూరం ప్రవహించి కోనాడ గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నదిలో 26 కిలోమీటర్ దగ్గర పెద్దగడ్డ కలుస్తున్నది. అలాగే 41 కిలోమీటర్ వద్ద లింగాలవలస గడ్డ కలుస్తున్నది. పిమ్మట గడిగడ్డ ఈ చంపావతి నదిలో కలుస్తున్నది. ఆ తరువాత సమతరంగా ప్రవహించి కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నది సముద్ర మట్టమునకు సుమారు 3,750 అడుగుల ఎత్తులో ప్రారంభమై చివరగా సముద్రంలో కలుస్తున్నది. ఈ చంపావతి నది పారివాహక ప్రాంతము ఉత్తరమున నాగావళి కందివలసగెడ్డలు, తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున గోస్తని నది ప్రాంతము నెలకొని ఉన్నది.
2: బంగారు పళ్ళానికైనా గోడ చెరుపు ఉండాలంటారు. అలాగే పారే నీటికి కూడా ఆనకట్టలేని నది. అడవిని గాచే వెన్నెల ఒక్కటే. వెన్నెలను పట్టలేకున్నా వెల్లువకు అడ్డుకట్ట వేయగలం. అలా చంపావతి నీటిపై నిర్మించిన ఆనకట్టల వివరాలను అందిస్తున్నారు శ్రీ రామ్మోహన్ రావు గారు.
1: జమీందారీ కాలంలో నడుపూరు ఆనకట్టు కట్టి సుమారు 1700 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతున్నది. అదే విధంగా దాని డౌన్ స్ట్రీమ్లో తుమ్మకాపల్లి వద్ద 1980 ఎకరములకు, కుమిలిగ్రాయిను 3,653 ఎకరములకు, డెంకాడ ఆనకట్టుకు 5,153 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కాలంలో 1998 ఆంధ్రా రిజర్వాయరు ఆంధ్ర వద్ద కన్స్ట్రక్ట్ చేయబడ్డది. దాని ఖరీదు 43 కోట్ల వ్యయంతో నాబార్డు వారి ఆర్థిక సహాయంతో కన్స్ట్రక్ట్ చేయబడ్డది. దీని వలన 22 గ్రామములు, అదే మెంటాడ, గజపతి నగరము, బొండపల్లి మండలాల్లో 9,424 ఎకరములకు నీరు అందించడం జరుగుతున్నది. ఆంధ్ర రిజర్వాయర్కు కుడి ఎడములగా 2 కాలువలు నిర్మాణం చేయబడ్డవి. కుడి కాలువ ద్వారా 4,796 ఎకరములకు నీరు అందుచున్నది. ఈ కాలువ సుమారు 3 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ఎడమ కాలువ 6 కిలోమీటర్లు ప్రవహించి 4,600 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇరిగేషన్లో 100 ఎకరములు దాటినవన్నిటికి కూడా 1997 నీటి సంఘములకు ఒక యాక్ట్ తయారు చేసి పెట్టడం జరిగినది. ఆ యాక్ట్ కింద 100 ఎకరములు దాటిన ప్రతి చెరువు, అలాగే మీడియం ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, మైండ్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా వస్తాయి. ఈ యాక్ట్లో ముఖ్య ఉద్దేశము ఆయకట్టుదారులనే సంఘముగా ఏర్పరిచి ఆ యొక్క సోర్సును బాగు చేసుకున్నటకు ఏర్పాటు చేయబడింది. ఈ మైండ్ ఇరిగేషన్లో ప్రతి చెరువుకి 100 రూపీస్ శిస్తు వసూలు చేసి 90 రూపాయలు వారి యొక్క మెయింటెనెన్స్ కోసం ఉపయోగించుకుందరు, 10 రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తారు. అదే మీడియం ఇరిగేషన్లో 200 రూపాయలు ఎకరములకు తీసుకుని 100 రూపాయలు గవర్నమెంట్నకు, మిగతా 100 రూపీస్లో 60 రూపాయలు నీటి సంగమునకు, 30 రూపములు ప్రాజెక్ట్ కమిటీనకు, 10 రూపాయలు పంచాయతీనకు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఆంధ్ర ప్రాజెక్టులో 6 నీటి సంఘాలు పెట్టడం జరిగింది. అందులో లెఫ్ట్ కెనాల్లో ఒక సంఘము, మెంటాడ ఛానల్ సిస్టమ్ కింద ఒక సంఘము, గంగచోలపెంట కింద ఒక సంఘము, రైట్ కెనాల్లో ఒక సంఘము, పిట్టాడ కొనిస ఒక సంఘము, మెంటాడ నెలివాడ ఒక సంఘము పెట్టడం జరిగినది. ఈ ఎంటైర్ ఆయకట్టును ఈ 6 సంఘములు కూడా మెయింటైన్ చేయడం జరుగుతాయి. ప్రతి ఖరీఫ్ ముందు ఒక మీటింగ్ పెట్టుకొని ఏ ఏ పనులు అవసరమో వాటినన్నింటినీ కూడా చేసుకొని ఈ నీటిపారుదల వ్యవస్థని క్రమబద్ధీకరణ ఈ సంఘం వారిచే చేయబడును. ఈ సంఘం పెట్టడం వలన టెయిల్ ఎండ్కు ముందు నీరు అందేటట్టు చేయడం ఈ సంఘ అధ్యక్షుల యొక్క ముఖ్య బాధ్యత. ఈ సంఘము పెట్టడం వలన ముఖ్య ఉద్దేశము చిత్త చివరి భూములకు నీరు అందేటట్టు చేయడంలో ఈ నీటి సంఘం

0: సజెషన్లు కానీ టెరిటోరియల్ కాన్ఫరెన్స్ మెంబర్స్ కానీ ప్రధాన పాత్ర వహించి ఆ ఆయకట్టుదారులతో సమీక్షించి ఆ చివరి భూములకు నీరు అందేటట్టు చేయడమే ముఖ్య ఉద్దేశం.
1: సాయం ఉంటేనే వ్యవసాయం, అది జరిగితేనే ఫలసాయం. అడ్డుకట్టల సాయంతో గడ్డంలోంచి త్రెల్లుకుని వచ్చే నీటిని గడ్డం పట్టుకుని బతిమాలి బుజ్జగించుకుంటే పంటల నవ్వుల పకపక సుఖశాంతులు పరిగిడు చకచక. ఆయా సస్య రహస్యాలను సవిస్తరంగా తెలియజేస్తున్నారు వ్యవసాయాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు.
2: చంపావతి నది విజయనగరం జిల్లాలో పుట్టి విజయనగరం జిల్లాలోనే సాగర్ గర్భంలో కలుస్తున్న ఒక నదిగా చెప్పవచ్చు. ఈ నదికి జీవనదిగా చేయగలిగిన చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంపావతి నది మెంటాడ, గజపతి నగరం, గుర్లా, నెల్లిమర్ల, పూసపాట్రేగ మండలాల్లో ముఖ్యంగా ఒక క్రమబద్ధమైన ప్రభావాన్ని పంటల సరళిపై చూపించడం జరుగుతోంది. పూర్వపు రోజుల్లో చాలా దీర్ఘకాలిక వరి రకాలు చోడి, గంటి, గోగు పంటలకే పరిమితమైన ఈ ప్రాంతం ఈ చంపావతి నది జలాన్ని వినియోగించుకొని మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటలు, అక్కడక్కడ ప్రత్తి లాంటి పంటలు సాగు చేయడం జరుగుతోంది. దీని ప్రభావం గణనీయంగా చూపిస్తున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న ఆరుతడి పంటగా గుర్లా, నెల్లిమర్ల మండలంలోని, గజపతి నగరం, బొండపల్లి మండలాల్లో కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. పంటల సరళిపై మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటల్ని పండించడం ఎంతైనా అవసరంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మెట్ట వ్యవసాయంలో ప్రధాన పంటలుగా వేరుశనగ, గోగు లాంటి పంటలు పండిస్తున్నారు రైతులు. వీటిలో సాగు చేసే పద్ధతుల్లో స్వల్ప పరిధుల్లో మార్పులు తీసుకొచ్చి గణనీయమైన దిగుబడులు పొందొచ్చు. ఏ నీటి పరివాహక ప్రాంత సమగ్ర అభివృద్ధికైనా నేల కోతని అరికట్టడం, నీటిని నిల్వ చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. మన జిల్లాలో వాలుకి అడ్డంగా దున్నడం, ముఖ్యంగా లోతు దుక్కి చేయడం, పంటల్ని దగ్గర దగ్గరగా నాటడం, ఇలాంటి చిన్న చిన్న మెళకువలు పాటించి పంటల దిగుబడిలో 30% మార్పు తీసుకురావచ్చు. నీటి నిల్వని 25 నుంచి 27% వరకు కూడా నీటి నిల్వని మనం పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ముఖ్యంగా ఈ చంపావతి నీటి పరివాహక ప్రాంతంలో ఇక నేలల విషయానికి వస్తే తేలిక నేలలైన ఇసుకతో కూడిన గరప నేలల నుంచి బంకమట్టి నేలల వరకు రకరకాల నేలలు ఉన్నాయి. నేల లక్షణాలు బట్టి, నీటి లభ్యత బట్టి రైతులు పంటల సరళిని తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక రకమైన మామిడి, జీడి లాంటి పండ్ల తోటలతో పాటు ఎన్నో మందు మొక్కలు, సువాసనల మొక్కలు, ఇలాంటి మొక్కలను కూడా సాగు చేయడం నేడు తప్పనిసరిగా రైతులు చేయాల్సిన పనిగా మనం చెప్పుకోవచ్చు. వాణిజ్యపరంగా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంటని తప్పనిసరిగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఎక్కడైతే భూగర్భ జలాలు మెండుగా ఉన్నాయో, ఎక్కడైతే నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయో, అలాంటి చోట వరి పంటకు వెళ్లకుండా వరి పంటకు బదులుగా మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలను సాగు చేసుకున్నట్టయితే రైతు వాణిజ్యపరంగా ప్రయోజకంగా 3 రెట్లు అధికంగా ఆర్థికంగా ప్రయోజనం కోరుతుంది. దీనితో పాటు 1 ఎకరాలో వరి సాగు చేసే చోట సుమారుగా 3 ఎకరాల వరకు మొక్కజొన్న లాంటి పంటలు పండించడం వల్ల విస్తీర్ణం కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. ఈ నీటి పరివాహక ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి వ్యవసాయ శాఖ తగు సూచనలు ఇవ్వడానికి, తగు సలహాలను అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ వ్యవసాయ శాఖ తాలూకా సూచనలు రైతులు తప్పక తీసుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం.
3: విజయనగరం దాహార్తిని తీర్చిన కీర్తిని దక్కించుకున్న మూర్తిగా జనస్మృతిలో నిలిచిన వారు అప్పల కొండమాంప. 1909-1913 సంవత్సరాల మధ్య నెల్లిమర్లలో చంపావతి వద్ద త్రాగునీటి సరఫరా నిర్మాణ బాధ్యత వహించారామె. ఆ రోజుల్లో 243,000 రూపాయలను ఇందుకోసం కేటాయించిన వితరణశీలి అప్పల కొండమాంప. ప్రజలకు తాగునీరందించి ప్రణతులందుకున్న జలదాత అన్నగా ఆనంద గజపతి అక్షరసేవ చేస్తే ఆయన చెల్లెలుగా ఈ దానశీల నీటిని వెలుగులెత్తించింది.

0: రాజులకు శౌర్యాన్ని,
1: రసజ్ఞులకు కావ్యాల్ని,
0: పొలాలకు జలాల్ని,
1: జనానికి జీవాన్ని,
0: పంచగా ప్రవహించే చంపావతి కవళికలను
1: ఒక చెంప నుండే పరికించాం.
0: మరో దిక్కు నుండి మన దృక్కును ప్రసరిస్తే
1: ఇంకెన్ని ప్రాచీ గాథలు,
0: మరిన్ని జ్ఞానానంద ఆధ్యాత్మిక సుధలు
1: అనంతర భాగంలో అవగాహన చేసుకుందాం.
2: చంపావతి రూపకం మొదటి భాగం విన్నారు. గాయని గాయకులు శ్రీమతులు ఎం శశిరాణి, ఏవిఎల్ పద్మప్రియ, సి మైథిలి, అల్లమురాజు సంధ్య, ఆర్ అచ్యుతానంద జ్యోతి, కుమారి దార్ల సునీత, శ్రీయతులు కె శంకర్ సింగ్, సింహాద్రి శ్రీనివాసరావు, డి దిలీప్ కుమార్. వాద్య సహకారం వీణ శ్రీమతి ఎంబిటిఎస్ దేవి, కీబోర్డ్స్ శ్రీయతులు బిఆర్ కిరణ్ కుమార్, ఎస్ శ్రీరాములు, ఎలక్ట్రిక్ గిటార్ శ్రీ ఎం సన్యాసిరాజు, ఎలక్ట్రిక్ ప్యాడ్స్ శ్రీ కె సింహాచలం, తబలా శ్రీయతులు సిహెచ్ రాజు, ఎస్ఎస్ఆర్ రెడ్డి, పకావస్ మరియు రిథమ్స్ శ్రీ ఈ శ్రీకృష్ణ, కంజీరా శ్రీ కేశానపల్లి జ్ఞానానందం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. వ్యాఖ్యానం శ్రీమతి దువ్వా వెంకటకుమారి, శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
3: మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం చంపావతి రూపకం విన్నారు. రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, శ్రీ పివి రామ్గోపాల్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ.

0: ನಮ್ಮ ಸಂಕದಿಗ ನೀ ಪಾಪಾಯಿನೆ ಜಿಲ್ಲಾಯಿನೆ ಜಿಲ್ಲಾಯಿನೆ ಜಿಲ್ಲಾಯಿನೆ ಜಿಲ್ಲಾಯಿನೆ.
1: మధురిమ పాత పాటల శీర్షికను వింటున్న తొలి గీతం రైతు కుటుంబం చిత్రం నుండి, గాయనీ గాయకులు ఎల్ఆర్ ఈశ్వరి, ఘంటసాల వెంకటేశ్వరరావు.

0: తర్వాతి పాట వినడానికి ముందుగా
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబరుకు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: గమనిక సమాప్తం. మల్లీశ్వరి చిత్రం నుండి, ఘంటసాల పి. భానుమతి.

0: వినబోతున్నది పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యుగళగీతి, చిత్రం జీవన జ్యోతి.
1: సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజు.

మధురిమ పాత తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. మరిన్ని చలనచిత్ర గీతాలు ఇదే ప్రసారంలో 12:10 మధుమంజరి శీర్షికను వినొచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, NCERT ప్రాయోజిత కార్యక్రమం.

0: మధుమంజరిలో తుదిగీతం వింటున్నారు. మరిన్ని పాటలు 1:10 వినొచ్చు. సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాలలో అఖిల భారత వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతెన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల్లో కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
2: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
1: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారతీయ

0: స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రధానమంత్రి క్రిస్టర్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల సీఈఓలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో గోథెన్బర్గ్లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వ అధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్లోని గోథెన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ V రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ 2 ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തയും
0: മാജി കെപിസിസി അധ്യക്ഷൻ രമേശ് ചെന്നിത്തല, പ്രസ്തുത കെപിസിസി അധ്യക്ഷൻ സണ്ണി ജോസഫ്, മറൊക മാജി അധ്യക്ഷൻ കെ മുരളീധരൻ, IUML നായകുടു പി കെ കൂൻഹാലി കുട്ടി തദ്ദിതരു കൊന്ത മന്ത്രിവർഗ്ഗലോ സീനിയർ നായകുള്ളോ ഉന്നാരു. തിരുവനന്തപുരംലോ 21 മന്ദി സഭ്യല മന്ത്രിവർഗ പ്രമാണ സ്വീകാര മഹോത്സവം പ്രസ്തുതം കൊനസാഗുതുంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ థమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగ్దల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట్ర శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన

లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 21వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఇలం ఎల్టీటీఈతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదల్ కలపు ప్రాంతంలో ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన ఎల్టీటీఈపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర, ఆర్థిక, మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు ఎల్టీటీఈ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టారమూలలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో వెరికోస్ వెయిన్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ నందన్ వేమూరి గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ వేమూరి నందన్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ నందన్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ వాస్కులర్ సర్జన్గా, ఇది వింటుంటే కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ ఇటీవల కాలంలో బాగా దీని ప్రాచుర్యం అందరికీ తెలుస్తోంది, అవసరం ఎక్కువ పడుతోంది. అయితే మీరు అంటే ముఖ్యంగా రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు అని అనొచ్చేమో, ఈ వాస్కులర్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ప్రధానంగా రక్తనాళము అని అనగానే చాలామంది ఏమనుకుంటారంటే నరాలు, పైకి కనిపించేటువంటి నరాలు అన్నిటినీ నరాలు నరాలు నరాలు అని అంటుంటారు. నిజానికి నరము అంటే అది కాదు, వైద్య పరిభాషలో నెర్వ్ అనేదే నరము. కానీ మన పైకి కనిపించేటువంటి ఉబ్బుగా కనపడే నరాలన్నిటినీ కూడా నరాలు నరాలని అంటుంటాం, అవి రక్తనాళాలు. అంటే ఈ వైద్య పరిభాషలోకి వెళ్ళినట్లయితే ధమనులు సిరలు అని అంటుంటాం. మంచి రక్తాన్ని తీసుకొని వెళ్ళేది, చెడు రక్తాన్ని తీసుకొని వెళ్ళేది ఆర్టరీస్ అండ్ వైన్స్ అని ఇంగ్లీష్లో చెబుతూ ఉంటారు. ఈ ఆర్టరీస్ వైన్స్ని ఏదైనా అసౌకర్యము డ్యామేజ్ ఏదైనా అయినా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమొచ్చినా కూడా వాటిని శస్త్రచికిత్స చేసి ఆపరేషన్ చేసి సర్జరీ చేసి నయం చేసేటువంటి వైద్య నిపుణులుగా మిమ్మల్ని చెప్పుకుంటుంటారు డాక్టర్ గారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బాగా ఈ ఇబ్బంది తెలుస్తూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. మరీ ప్రధానంగా ఎక్కువగా నిలబడి పనిచేసే కార్మికుల్లో కూడా ఇది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండటం కూడా గమనిస్తున్నాం. వెరికోస్ వెయిన్స్ అనేటువంటి ఇబ్బంది అంటే మోకాలు నుంచి కింద భాగంలో కాళ్ళకి ఒక చూపుడు వేలులా వంత నరాల్లాగా, అంటే నాళాలు కొంతమందికి ఆకుపచ్చ రంగులో, కొంతమందికి

0: బ్లూ రంగులో కనిపిస్తూ ఉంటాయి. కొందరికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొందరికి అంతగా ఇబ్బంది పెట్టదేమో. మరి ఎక్కువ మంది చెబుతుంటారు, అబ్బో బాగా కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు నొప్పి, రాత్రి నిద్ర ఉండట్లేదు, ఇలాంటి సమస్య చెబుతుంటారు. వాళ్ళకై వాళ్ళే వైద్యం చేసుకుంటారు, దానికి కొబ్బరి నూనె రాయడం, మర్దన చేసుకోవడం, వేడి నీళ్ళు కాపడం పెట్టడం ఇలా చేస్తారు. ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ గారు, ఇబ్బంది పడే ఆ పేషెంట్కు తెలుస్తుంది, మీ డాక్టర్లకు తెలుస్తుంది ఆ ఇబ్బంది. ఏమి డాక్టర్ గారు, వెరికోస్ వైన్స్ అనే సమస్య ఎవరికి ఎందుకు వస్తుంది అది చెప్పండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి. ఇవాళ ప్రముఖంగా మనం మాట్లాడుకుంటే వాస్కులర్ సర్జరీలో ఒక చిన్న భాగం మాత్రమే వెరికోస్ వెయిన్స్ అంటాము. అందరిలో మనం చూసేవి వెరికోస్ వెయిన్స్ అని చెప్పలేము. మామూలుగా ప్రతి మనిషిలో రక్తనాళాలు ఉబ్బి కనపడతాం, రక్తనాళాలు ఒంటి మీద కొంచెం దిట్టంగా కనపడతాం, సహజం. వాటిని మనం వెరికోస్ వెయిన్స్ అని అనము. దాదాపు 100 మందిని చూసుకుంటే 90 మందికి బాగా కనపడతూ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువగా కనపడతూ ఉంటాయి. ఉన్న ప్రతి నరము వెరికోస్ వెయిన్స్ కాదు, నరము లేదంటే రక్తనాళము, అది చూసిన ప్రతిది వెరికోస్ వెయిన్స్ అని అనము. ఎక్కడైతే మరీ ద్రాక్ష గుత్తులాగా కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బి కనపడతూ ఉంటాయో, లేదంటే కాళ్ళలో మడాల చుట్టూతో నలుపు వచ్చి కనపడతూ ఉంటుందో, వీళ్ళకి సంబంధించిన వాటిని మాత్రమే వెరికోస్ వెయిన్స్ అని అంటాము. ఇవి ఎవరిలో ఎక్కువ వస్తాయంటే ఎక్కువ శాతం నుంచుని పనిచేసే వాళ్ళకి. వాటిలో ఫస్ట్ మనం ఎవరు చెప్పుకోవాలంటే కార్మికులు, రోజు వారి నుంచుని ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, లేదా టీచర్లకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచునే ఉంటారు వాళ్ళకి, ట్రాఫిక్ పోలీస్ వారికి, మాలాగా పనిచేసే సర్జన్స్కి, రోజుకి 6-7 గంటల కంటే ఎక్కువసేపు నుంచుని ఎవరికి ఎక్కువ పనిచేస్తారో వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వెరికోస్ వెయిన్స్ని.
0: లక్షణాలు ఏమిటి? కేవలం ఉబ్బి ఉండి, కొంచెం బాగా ఎక్కువగా ఉబ్బి ఉండి, మెలికలు మెలికలు మెలికలుగా నిచ్చెనలాగా డిఎన్ఏ షేప్లో ఉంటే కూడా అనుకోవచ్చా? అంటే లక్షణాలు ఇవి వెరికోస్ వెయిన్సే, టెస్ట్ చేస్తేనే తెలుస్తుందా? మీరు చూసి హిస్టరీ చెప్పేయొచ్చా? ఎలా
1: చూసి కూడా చెప్పొచ్చండి ఇవి వెరికోస్ వెయిన్సా కాదని. కొంతమందికి ఇందాక మనం చెప్పినట్టు మరీ రక్తనాళాలు కాళ్ళలో ద్రాక్ష గుత్తులాగా దిట్టంగా ఉబ్బి కనపడతూ ఉంటాయి, ఒకటి. రెండు వచ్చేసి కాళ్ళలో నలుపు ఉంటుంది, మడాల చుట్టూతో నలుపు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ వరకు చర్మం తెల్లగా ఉండి కరెక్ట్గా మధ్యకాలు నుంచి మడం చుట్టూతో పాదం వరకు మొత్తం కాలు నల్లగా అయిపోయి ఉంటుంది, అది వెరికోస్ వెయిన్స్ లక్షణమే. మూడు, కొంతమందికి ఎటువంటి రక్తనాళాలు ఉబ్బి కనపడవు, కాకపోతే వీళ్ళకు ఓన్లీ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఎట్లా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళకి సాయంత్రం అయ్యేసరికి కాలు చాలా భారంగా అనిపించటం, ఎవరన్నా కాలు మసాజ్ చేస్తే బాగుండని అనిపించటం, ఇదొక లక్షణం. రెండు వచ్చేసి దూర ప్రయాణాలు చేసినప్పుడు మడాల చుట్టూతో వాపులు రావటం, ఇదొక లక్షణం. మూడు వచ్చేసి మనం నైట్ నిద్రపోతున్నప్పుడు నిద్రలో పిక్కలు పట్టేస్తాయి. ఇది రోజు జరగదు, సుమారుగా నెలకు వచ్చేసి 2-3 సార్లు జరుగుతూ ఉంటుంది. ఇట నైట్ నిద్రలో పిక్కలు పట్టేయటం. నాలుగు వచ్చేసి ఉదయం నిద్ర లెగిసిన వెంటనే మంచం దిగిన తర్వాత 3-4 అడుగులు వేయటానికి చాలా ఇబ్బంది పడతారు. 3-4 అడుగులు వేసిన తర్వాత కానీ కొంచెం కాలు ఫ్రీ అవ్వవు, ఇది కూడా 4వ లక్షణం. ఈ లక్షణాలన్నీ వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. ఇదంతా ముదిరిపోతే లాస్ట్ వచ్చే 5వ స్టేజ్ ఏంటంటే మడం చుట్టూతో గాయం అవుతుంది, మడం చుట్టూతో నలుపు వచ్చి తర్వాత గాయం అవుతుంది. ఎంత కాలం నుంచి డ్రెస్సింగ్ చేసుకుంటా ఉన్నా ఆ మడం చుట్టూతో ఉన్న గాయం మానదు. సో ఇవన్నీ వెరికోస్ వెయిన్స్ లక్షణాలు. కేవలం రక్తనాళాలు ఉబ్బుంటే మాత్రమే వెరికోస్ వెయిన్స్ అనుకోవటం అపోహ.
0: డాక్టర్ గారు మీరు ఇప్పుడే చెప్పారు, డాక్టర్ నందన్ గారు, కొంతమందికి అప్పుడప్పుడు పిక్కలు పట్టేయడం, పొద్దున్నే నిద్ర లేవగానే కాలు అడుగు వేయడం కూడా ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఒక లక్షణం, వన్ ఆఫ్ ద సింప్టమ్స్ అని అంటున్నారు. మరి కొందరు డాక్టర్లు ఆ పిక్కలు పట్టేయడం క్రాంప్స్ అని ఏదో ఇంగ్లీష్ పదం అంటుంటారని, కొంతమందికి ఏదో కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చని, కొన్ని ఇతరితర మినరల్ డెఫిషియన్సీ రావచ్చని అంటారు. మరి మీరు చెప్పేది ఇలా అంటున్నారు, ఏది అనుకోవాలి?
1: తప్పకుండా పిక్కలు పట్టేయడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనం అనుకున్నట్టు మినరల్ డెఫిషియన్సీ, బాడీలో మెగ్నీషియం తక్కువైనా, బాడీలో నీరు శాతం తక్కువైనా, బాడీలో వెరికోస్ వెయిన్స్ తక్కువ ఉన్నా, ఈ అన్ని కారణాలు పిక్కలు పట్టేటానికి ఉంటాయి. ఒకటి, పైనుంచి కిందకు వచ్చే మంచి రక్తనాళాలలో బ్లాక్స్ ఉన్నా కూడా నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేటివి ఇవన్నీ జరుగుతాయి. సో ఈ పిక్కలు పట్టేయటం ఇబ్బంది ఉంది అనగానే వెరికోస్ వెయిన్స్ అని మనం అనుకోలేం. సో దాని ఇది కూడా వెరికోస్ వెయిన్స్కి వన్ ఆఫ్ ది నోన్ సిమ్టమ్ అంటాం, అంటే వెరికోస్ వెయిన్స్ ఉండడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో వాళ్ళకి మనం కలర్ డాప్లర్ అంటాం, టెస్టులు చేసుకుని దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం ఇది వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చిన పిక్కలు నొప్పా లేదా ఏంటి అని.
0: అయితే డాక్టర్ గారు చెబుతుంటారు డాక్టర్లు, నిరంతరం రక్త ప్రసరణ జరుగుతూనే ఉండాలి శరీర భాగం మొత్తానికి, అన్ని కణాలకు. శరీరంలో ప్రతి భాగము కణమయము, కణజాలాలతో నిండి ఉంటుంది. ప్రతి కణానికి రక్త ప్రసరణ జరగాలి, జరిగితేనే మనిషి బ్రతకగలడు. మరి ఈ కాళ్ళల్లో ఉబ్బుగా ఉండి నల్లగా ఉండి, కొందరికి బ్లూగా ఉండి, కొందరికి గ్రీన్ ఆకుపచ్చగా ఉంటే అక్కడ రక్తం ఏమైనా స్టాగ్నేట్ అయ్యిందని అనుకోవాలా?

0: రక్తం మరి ఆగకూడదు కదా, మరి అప్పుడు ఏమైనా జరగవచ్చు కదా. ఈ నాళాల్లో ఉండేటువంటి ఈ ఉబ్బులు ఒక్కొక్కసారి గుండె కొట్టొచ్చు, ఊపిరితిత్తులకు కొట్టొచ్చు, ఏదో ఎంబోలిజం అనే పదం వాడుతూ ఉంటారు డాక్టర్లు, అలా ఏమైనా జరిగే ప్రమాదం కూడా ఉండొచ్చు కదా.
1: అవునండి, మంచి ప్రశ్న. ఇందాక మాట్లాడుకున్నట్టు రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి శరీరంలో. పైనుంచి కిందకు వచ్చే మంచి రక్తనాళాలు కిందకి మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి, కింద నుంచి పైకి చెడు రక్తాన్ని తీసుకెళ్లే వాటిని మనం సీరులు అంటాం. సో మెయిన్ మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పైనుంచి కిందకి వెళ్ళే రక్తనాళాలలో ఏమాత్రమైనా బ్లాకేజ్ ఉన్నా, ఇబ్బంది ఉంటే సడన్గా కాలు పాడైపోవటం, కాలు తీయాల్సిన అవసరం, ఇవన్నీ ఉంటాయి. కానీ కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాల్లో వచ్చే ఇబ్బందిని మనం వెరికోజ్ వెయిన్స్ అంటాం. సో కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా కాళ్ళకు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి. ఒకటి చర్మం కింద ఉంటాయి, రెండు కండరాల లోపల ఉంటాయి. చర్మం కింద ఉన్న రక్తనాళాలు మాత్రమే మనకు కనపడతాయి, వాటిని వెరికోజ్ వెయిన్స్ అంటాం. వీటిల్లో ప్రాబ్లం వచ్చినా సరే కండరాల లోపల ఉన్న రక్తనాళాలు కింద నుంచి పైకి తీసుకెళ్తానే ఉంటాయి రక్తాన్ని. సో దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది రాదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇట్లా రక్తం చాలాసేపు చర్మం కింద ఉండే రక్తనాళాలు ఉబ్బి ఉబ్బి అట్లా అక్కడే పేరుకుపోయి ఉండి చాలా తక్కువ మందిలో, చెప్పాలి అంటే 2.5% నుంచి 3% మందికి మాత్రం వ్యారికోజ్ వెయిన్స్లో రక్తం గడ్డగట్టుకునే లక్షణాలు ఉంటాయి. అట్లా వ్యారికోజ్ వెయిన్స్ గడ్డగట్టుకుని కింద నుంచి పైకి ఈ 2-3% కింద నుంచి పైకి గడ్డెళ్ళే వాళ్ళు 0.5% నుంచి 1% వరకు మాత్రమే ఉంటారు.
0: డాక్టర్ గారు, ఎవరికి చూసినా మోకాళ్ళ నుంచి పాదం ఇక్కడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా, అక్కడ వరకే వస్తుందా, పైకి వెళ్ళదా, నడుముకు రాదా, పొట్టకు రాదా, ముఖానికి రాదా డాక్టర్ గారు?
1: ఎక్కడి నుంచన్నా రక్త ప్రసరణ కింద నుంచి పైకి వెళ్ళే భాగంలో లేదా చెడు రక్తనాళం ఏ ఆర్గాన్ నుంచి అన్నా గుండెకి వెళ్ళే మార్గంలో బ్లాకేజ్ ఉన్నప్పుడు అడ్డుపడినప్పుడు ఎక్కడన్నా శరీరంలో రక్తనాళాలు ఉబ్బి కనపడవచ్చు. బయటికి ఎక్కువ కనపడితే మనం వాటిని వెరికోజ్ వెయిన్స్ అంటాం. అది కేవలం కాళ్ళలో మాత్రమే చూడగలుగుతాం. మెయిన్ మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే గజ్జల్లో ఉంటుంది. గజ్జల్లో ఈ బయట ఉండే చర్మం కింద ఉండే రక్తనాళం వెళ్ళి కండరాల లోపల ఉండే రక్తనాళాలను కలుస్తాయి. అక్కడ గేట్ ఏమన్నా డ్యామేజ్ అయితే మన బ్యారేజ్ గేట్ లాగా ఈ రక్తం వెళ్ళి దాంట్లోకి వెళ్ళగానే గేటు మూసుకుపోవాలి. ఆ గేట్లో ఏమన్నా డ్యామేజ్ వస్తే రక్తం అంతా వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చిన రక్తం మనకి ఉబ్బి అక్కడ రక్తనాళంలో కనపడతూ ఉంటుంది. పొట్టలో కూడా ఉంటుంది వెరికోజ్ వెయిన్స్, కాకపోతే వాటిని వెరికోజ్ వెయిన్స్ అనడం ఇంకొక పేరుతో అంటాం. అవి లివర్ క్యాన్సర్లో మందు తీసుకుని లివర్ పాడైపోయిన వాళ్ళలో పొట్టలో కనపడతూ ఉంటాయి. సో అది వేరే, కంప్లీట్గా ఇది వేరే.
0: సరే డాక్టర్ నందన్ గారు, వెరికోజ్ వెయిన్స్ ఉబ్బి ఉంటాయి లేకపోతే వంకర్లు తిరిగి ఉంటాయి, మీరు చెప్పినట్టు ద్రాక్ష గుత్తులుగా ఉంటాయి, చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుందేమో, కానీ కలిగే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు చాలా అరుదుగా చెబుతారు కాళ్ళన్నీ లాక్కుపోతున్నాయి, నొప్పులుగా ఉంటున్నాయి, ఇబ్బంది పడితే అని తక్కువగా అంటుంటారు. మరి ఉన్నవాళ్ళందరూ అది చెప్పరే, ఏమిటి అసలు కలిగే ఇబ్బంది ఏంటి?
1: వెరికోజ్ వెయిన్స్ దీర్ఘకాలికంగా మనం వదిలేసామంటే, ఎటువంటి వైద్యం తీసుకోకుండా ఏమి వదిలేసామంటే, చాలా కాలం నుంచి రక్తం అట్టాగే రక్తనాళాలలో పేరుకుపోయి ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న చర్మంలోకి కంటికి కనపడిన మోతాదులో రక్తం లీక్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి మడం చుట్టూతా నలుపు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లా దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేస్తే మడం చుట్టూతా నలుపు స్టార్ట్ అవుద్ది. మడం చుట్టూతా నలుపు స్టార్ట్ అయింది అంటే అక్కడ చర్మం పాడైపోయినట్టు అర్థం. సో దాని మీద స్లోగా గాయం స్టార్ట్ అవుద్ది. కొంతమందికి బయట నుంచి తగులుతుంది గాయం, ఆ గాయం మాందు. కొంతమందికి బయట నుంచి ఎటుగా తగలకుండానే ఆటోమేటిక్గా లోపల నుంచే గాయం పుట్టుకొస్తుంది.
0: ఇది అసలు ఎందుకు అంటే, ఇప్పుడు నాకు రాదే, ఆయనకు రాదే, మీకు రాదే, కొందరికే వస్తుంది ఎందుకు? అది వాళ్ళ శరీర తత్వం అనుకోవాలా, టెండెన్సీనా, ఏమైనా డెఫిషియన్సీలు ఉన్నాయా, లేకపోతే వంశపారంపర్యమా, తండ్రికి ఉంటే బిడ్డలకు వచ్చేస్తూ ఉండటం కూడా గమనించాం కొందరిలో, మీరు చెప్పండి డాక్టర్ గారు.
1: డెఫినెట్లీ అండి, వెరికోజ్ వంశపారపరంగా కూడా వస్తాయి. నుంచినే ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్లో వెరికోజ్ వెయిన్స్ మనం ఉంటుందని అనుకోలేము. నుంచి పనిచేసే ప్రతి టీచర్లో వెరికోజ్ వెయిన్స్ ఉంటాయని మనం అనుకోం. కొంతమందికి బాడీ తత్వం అట్లా ఉంటుంది. వీటిలో ప్రధాన కారణం డెఫినెట్గా చెప్పాలంటే ఒబెసిటీ. లావుగా ఎక్కువగా ఉండే వాళ్ళలో వెరికోజ్ వెయిన్స్ వచ్చే శాతం ఎక్కువ. దీనికి తోడు ఫ్యామిలీ హిస్టరీ, అంటే మన తండ్రి గారికో తల్లి గారికో తాతగారికో ఫ్యామిలీలో ఉంటే కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువ.
0: మరి ఏం చేయాలి డాక్టర్ గారు?
1: కొంతమందికి వెరికోజ్ వెయిన్స్ మరీ దిట్టంగా ద్రాక్ష గుద్దులా కనపడి ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు ఎవరన్నా చూసి చెప్తే కానీ అలా పట్టించుకునే స్టేట్లో కూడా ఉండరు. వాళ్ళకైతే ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కంటికి కనపడకుండా ఎంతో కొంత చర్మానికి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి స్టాకింగ్స్ అంటామా, అన్ని డాక్టర్ గారిని కలిస్తే పరీక్ష చేసి ఎంత సివియర్గా ఉన్నాయో చూసి దాన్ని బట్టి సాక్స్లు అవి ఇస్తారు. అవి వేసుకుని ప్రశాంతంగా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమందికి బయట ఏం కనపడకుండా లోపల నొప్పులు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకు కూడా మనం స్కానింగ్ చేసి చూస్తాము. స్కానింగ్లో పెద్దగా ఇబ్బంది లేదు, చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే ఉన్నాయంటే మందులు స్టాకింగ్స్తోనే చూస్తాము. మందులు స్టాకింగ్స్తో రక్తనాళాలు పెద్దగా బయట కనపడనప్పుడు 60-70%

0: మందికి చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. నెల నెల రూపులోనే వాళ్ళకి ఇబ్బందులన్నీ మాయమైపోతాయి, చాలా ప్రశాంతంగా ఉంటారు. అది కాకుండా డెఫినెట్గా మెడం చుట్టూతో నలుపు అయిపోయింది, మెడం చుట్టూతో గాయం అయింది అంటే మాత్రం డెఫినెట్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: ఏం స్కానింగ్లు, ఎక్స్రేనా, ఎంఆర్ఐయా, సిటీయా, పెథలాజికల్ కన్ఫర్మేషన్కి ఏమైనా పంపాలా, ఏం పరీక్షలు చేయించాలి డాక్టర్ గారు?
0: మనం సేమ్ పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటాం చూసారా, అట్లా కాళ్ళకి రక్తనాళాలకు చేసే స్కానింగ్ని కలర్ డాప్లర్ అంటాము. సో కలర్ డాప్లర్ పరీక్ష చేసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు గజ్జల భాగంలో చర్మం కింద ఉండే రక్తనాళాలు కండరాల లోపల ఉండే రక్తనాళాలలో కలుస్తాయి. అక్కడ నిజంగా ఇందాక నేను చెప్పినట్టు గేట్ డ్యామేజ్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉందని తెలుసుకుంది. గేట్ డ్యామేజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్తో పని ఉండదు. గేట్ డ్యామేజ్లో కూడా స్టేజీలు ఉంటాయి, 1, 2, 3, 4 అని. 1, 2లో ఉన్న వాళ్ళకి మందులు సాక్సులతోనే మేనేజ్ చేసుకోవచ్చు జీవితాంతం.
1: చాలామంది ఏంటంటే ఈ సాక్సులు వేస్తే గాలి ఆడదు అని ఇబ్బందులు ఎక్కువగా వేయరు, మొదటి రోజు 2వ రోజు వేస్తారు, తర్వాత తీసేస్తుంటారు. సరే డాక్టర్ గారు, ఆ గడ్డగట్టినటువంటి రక్తనాళాలన్నీ కరిగిపోయే మందులు కానీ ఏమి లేవండి?
0: మందుల ద్వారా వారికోజ్ వెయిన్స్ మాయమైపోవటం అంటూ జరిగే అవకాశమే లేదు. 100% నాకు ఏమాత్రం రక్తనాళాలు కనపడకూడదు అంటే ఆపరేషను లేదా స్క్లీరోథెరపీ అంటే ఇంజెక్షన్ ఇచ్చి రక్తనాళాలు మూసేస్తాం. ఇది ఒక్కటి మాత్రమే మార్గం.
1: సరే డాక్టర్ గారు, సివియారిటీ బాగా ఉంది, స్టేజ్ 4 అది చెప్పారు మీరు, స్టేజ్ 1, 2, 3, 4 అని. మిగతా డిసీజెస్లో లాగా క్యాన్సర్లు వాటిలో స్టేజ్ 1, 2, 3, 4 అన్నట్టుగా దీనిలో కూడా అలాగే ఉందనుకోండి, సివియర్ స్టేజ్లో ఉందనుకోండి, మైల్డ్ మోడరేట్ సివియర్ లాగా సర్జరీ చేయాలి తప్పదన్నారనుకోండి, ఏమిటి చేస్తారు సర్జరీ అంటే? వాటిని కట్ చేస్తారా, వెడల్పు చేస్తారా, రక్తం తోడేస్తారా, ఏం చేస్తారు?
0: ఫస్ట్ మనకు సర్జరీ చేయాలంటే ప్రతి వారికోజ్ వెయిన్స్కి సర్జరీ చేయం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 3-4 కారణాలు మాత్రమే ఉంటాయి. 1, సర్జరీ ఎవరికి చేస్తామంటే మరీ ద్రాక్ష గుత్తులాగా దిట్టంగా కనపడి కాలు కూడా లావైపోతుంది అనుకుంటే 1, వాళ్ళకి. 2, మెడం చుట్టూతా గాయం ఉన్న వాళ్ళకి. 3, మెడం చుట్టూతా నలుపు వచ్చేసిన వాళ్ళకి. 4, ఇట్లా దిట్టంగా ఉన్న వారికోజ్ వెయిన్స్ ఏనాడన్నా పగిలి అక్కడ నుంచి బ్లీడింగ్ అంటే రక్తస్రావం విపరీతంగా అయితే వాళ్ళకి మాత్రమే మనం ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ అంటే పూర్వకాలంలో గజ్జల్లో ఘాటు పెట్టి డ్యామేజ్ అయిన రక్తనాళం మొత్తం బయటికి తీసేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఒక చిన్న సూది ద్వారా సూది మోకాలు భాగంలో మనం రక్తనాళంలోకి సూది పెట్టి దాంట్లోకి లేజర్ అంటాం, లేజర్ ఫైబర్ పెట్టుకుని పాడైపోయిన రక్తనాళం అయితే ఏదైతే ఉందో అది పైనుంచి కింద వరకు కాల్చుకుంటూ వచ్చేస్తాం.
1: లేజర్ విధానంతో కూడా దాన్ని
0: ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
1: మరి ఈ సర్జరీ చేసేస్తే ఏదైతే ఇప్పుడు ప్రొసీజర్ అది లేజర్ విధానం కానీ మీరు చెప్పిన విధంగా చేసేసారు అనుకోండి, ఇక పూర్తిగా నయం అయిపోయినట్టేనా, మళ్ళీ తిరగబెట్టదా, రికరెన్స్ అంటుంటారు, ఆ ఇబ్బంది ఉండదా?
0: పూర్తిగా నయమైపోతాయి అనే మాట అపోహ మాత్రమే. డెఫినెట్లీ ఒకసారి వారికోజ్ వెయిన్ సర్జరీ అయిన తర్వాత కింద నుంచి పైకి రక్తస్రావం వెళ్ళటానికి మన శరీరం ఆటోమేటిక్గా కొత్త కొత్త చిన్న చిన్న రక్తనాళాలు పుట్టించుకుంటానే ఉంటుంది, ఎంతో కొంత రక్తనాళాలు కనపడతానే ఉంటాయి. 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఏ రక్తనాళం అయితే మూసేస్తామో లేజర్ ద్వారా మళ్ళీ ఆ రక్తనాళం ఓపెన్ అయ్యే ఛాన్స్ చాలా చాలా చాలా తక్కువ.
1: చేయించుకున్న తర్వాత జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా?
0: అసలు బాడీ మీద ఒక కుట్టు కూడా ఉండదండి, ఈ పేషెంట్కి ఆపరేషన్ అయిందని కూడా తెలియదు. జస్ట్ ఒక సూది, చేతికి ఇంజెక్షన్ పెట్టుకోవడానికి సూది ఎట్లా చేయించుకుంటాము, కాళ్ళకి ఇంజెక్షన్ పెట్టినట్టు ఆ సూది ఒకటి, ఆ సూది బెజ్జం మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ కూడా వెన్నుకు మత్తిచ్చి చేసే రోజులు కూడా కాదు ఇవి, డైరెక్ట్గా అక్కడే లోకల్ ఎనెస్థీషియా అంటాం, అక్కడ వరకు మాత్రమే మత్తిచ్చి చేసేసుకోవచ్చు. ఆపరేషన్ అయిన తర్వాత గంటకే పేషెంట్ నడిపిస్తాం.
1: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ నందన్ గారు, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో కూడా కనీసం తక్కువలో తక్కువ 6-7గురికైనా ఈ మధుమేహం, డయాబెటీస్ లేదా షుగర్ అనేటువంటి సమస్య, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అనే ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు, మనందరికి తెలిసిందే ఇది. ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అంటే కంట్రోల్లో ఉన్నవాళ్ళు, కంట్రోల్ లేనటువంటి వాళ్ళు మందులు వాడుతూనే ఉంటారు, వీళ్ళకి ఈ సివియారిటీ ఉండి ఉంటే, ఏదైతే వెరికోస్ వైన్స్ అనేటువంటి ఎక్కువ తీవ్రంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, సర్జరీ చేయించుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేస్తారు?
0: షుగర్ ఉన్నా లేకపోయినా ఎటువంటి వాళ్ళకైనా ఈ కాలంలో ఓపెన్ సర్జరీ అనేది చాలా చాలా రేర్, తప్పని ఎక్కడో 100లో 1, 2కి తప్పని వాటికి మాత్రమే ఓపెన్ సర్జరీ చేస్తాము. సో షుగర్ ఉన్నా లేకపోయినా డెఫినెట్లీ లేజర్ ద్వారానే ట్రీట్మెంట్ ఉంటుంది అందరికీ. కొంతమందికి 1, 2 సూదులు కూడా భరించిన కొత్తగా గ్లూ థెరపీ అని వచ్చింది, అదైతే ఒక సూది నొప్పి కూడా తెలియదు వాళ్ళకి, ఒక సూది కూడా లేకుండా పైనుంచి కింద దాకా వెరికోజ్ వెయిన్స్ మూసేసి వచ్చేయచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే గబుక్కున గాయాలు అయినాయి అంటే, ఇందాక మనం చెప్పినట్టు వెరికోజ్ వెయిన్స్కి మెడల్ చుట్టూతో గాయాలు అయిందంటే, మామూలు వాళ్ళకైతే 4 రోజుల్లో మానితే వాళ్ళకి 5-6 నెలలు పడుతుంది. ఈ క్రమంలో మళ్ళీ షుగర్ కంట్రోల్ లేకుండా గాయం ఇన్ఫెక్ట్

0: ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు కూడా పోయే ప్రమాదం ఉంటుంది.
1: రకరకాల కార్మికులు ఉంటారు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు, అసంఘటిత కార్మికులు, ముఠా మేస్తులు, ఇంకా బరువులు ఎత్తేటువంటి వాళ్ళు, ఎన్నో రకాల కార్మికులు మన నిత్య జీవితంలో ఉంటారండి. వీళ్ళల్లో కూడా ఈ ఎక్కువ నిలబడి, మీరు ఇందాకే చెప్పారు, రోజులో ఎక్కువ సమయం నిలబడి ఉండేటువంటి వాళ్లకు వచ్చే అవకాశం ఉందండి అన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కార్మికుల్లో. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మధ్య మధ్యలో ఏమైనా రెస్ట్ తీసుకోవాలనా, ఒక గంట పని చేసుకున్న తర్వాత కూర్చోవాలా, కొంత రిలీఫ్ ఏమైనా ఉంటుందా, వాళ్ళ కొద్దిగా సూచనలు చెప్పండి. జాగ్రత్త,
0: వారికోస్ వెయిన్స్ ముందు రాకుండా ఉండడానికి కొన్ని చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలని చేసుకోవాలి. రాకుండా ఉండడానికి ప్రత్యేకించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒకవేళ వచ్చే లక్షణం తత్వం ఉంది అంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఒకవేళ వచ్చిన తర్వాత వాటి వల్ల ఇబ్బందులు రాకుండా లేదా నొప్పులు బాధలు భరించకుండా ఎట్లా కాపాడుకోవాలి అంటే మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటే ప్రదేశంలో అరగంట కంటే ఎక్కువసేపు కూర్చోకూడదు, ఒకటే ప్రదేశంలో అరగంట కంటే ఎక్కువసేపు నుంచోకూడదు. ఒక అరగంట కూర్చుని ఒకటే చోట పని చేయాల్సి వస్తే ఒక 5 నిమిషాలు ఇటు అటు నడిచి కూర్చోవాలి. ఒక అరగంట సేపు నుంచోవాల్సి వస్తే ఒక 5 నిమిషాలు కూర్చుని మళ్ళీ నుంచోవాలి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఎక్కువ అంటే ఓకే 4-5 లీటర్లు అని కాదు, మీ బాడీకి తగినని 3 నుంచి 3.5 లీటర్లు. బాడీలో డీహైడ్రేషన్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ రక్తనాళాల్లో గడ్డలు కట్టుకునే లక్షణం అంత ఎక్కువ ఉంటుంది, మళ్ళీ పిక్కలు పట్టేసే లక్షణం అంత ఎక్కువ ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా కాలు ఒక దిండు ఎత్తులో పెట్టుకుని పడుకోవాలి. ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్టాకింగ్స్, పొద్దు నుంచి సాయంత్రం వరకు సాక్స్లు వేసుకున్నామంటే ఇవాళ మీ వారికోజ్ వెయిన్స్ ఏ స్టేజ్లో అయితే ఉందో సంవత్సరం తర్వాత 2 ఏళ్ళ తర్వాత కానీ 3 ఏళ్ళ తర్వాత కానీ దాదాపు అదే స్టేజ్లో ఉంటుంది, పెరిగే అవకాశం తక్కువ, చాలా తక్కువ.
1: ఆ సాక్స్లు లేదా స్టాకింగ్స్ అనేవి పగలు నిలబడి ఉన్నప్పుడు వేసుకుంటే మంచిదా, రాత్రి పడుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చా?
0: మనం నిలబడి ఎక్కువసేపు ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడు మాత్రమే స్టాకింగ్స్ ఉంటే చాలు. టీచర్లు అనుకోండి పొద్దు నుంచి సాయంత్రం వరకు వేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తీసేయచ్చు.
1: మనం ఎందుకు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అనుకుందాం, వాళ్ళకి ఈ ఏదైనా ఈ కార్మికులు లాంటి వాళ్ళు ఎక్కువ నిలబడి పనిచేసేటువంటి కార్మికులు పరిశ్రమలోనో ఒక యంత్రం దగ్గర చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆయన కాలుకో పాదానికో గాయం అయ్యింది, షుగర్ ఉంటేనే గాయం వెంటనే నయం అవ్వదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటారు, పాదాలని కాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వెరికోస్ వెయిన్స్ కూడా ఉండి ఉంటే మీలాంటి వాస్కులర్ సర్జన్లు ఆ డయాబెటిక్ ఫుట్ కేర్ అనేది అంటుంటారు, ఆ పాదానిని నష్టం జరగకుండా. కొంతమంది చెబుతూ ఉంటారు అది నిర్లక్ష్యం చేస్తే కాలు లేదా పాదం తీసేయాల్సి వస్తుంది, యాంపిటేషన్ చేశారండి ఇలా అంటుంటారు. అంత పరిస్థితి లేకుండా దాన్ని సేవ్ చేయొచ్చా?
0: తప్పకుండా అండి. షుగర్ ఉన్న వాళ్ళలో గాయం వచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని వెళ్ళి వాస్కులర్ సర్జన్ని కలవటం. ముందు మేము చూస్తాము అసలు ఆ కాళ్ళలో సరిపడా రక్త ప్రసరణ ఉందా అని. సరిగ్గా రక్త ప్రసరణ ఉంది అంటే మనం అక్కడ దాకా ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్ అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా రక్త ప్రసరణ కావాల్సిందే. సో రక్త ప్రసరణ బాడీలో లేదు అనుకుంటే ఆ పుండు మానే అవకాశం చాలా చాలా తక్కువ, దానికి తోడు షుగర్ కంట్రోల్ ఉండదు, సో కాళ్ళు వేళ్ళు పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి వాస్కులర్ సర్జన్ని కలిశారు అంటే కాళ్ళలో రక్త ప్రసరణ ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఉందని ఒక యాంజియోగ్రామ్ తీసుకుంటే తెలుస్తుంది మనకి. సేమ్ హార్ట్కి యాంజియోగ్రామ్ తీసుకున్నట్టే కాళ్ళకి యాంజియోగ్రామ్ తీసుకుంటాము. ఎక్కడ బ్లాక్ ఉంది, నిజంగా బ్లాక్స్ ఉన్నాయా లేవా, ఆ బ్లాక్స్కి మనం ఏమైనా చేయగలమా అనేది ఆ స్కాన్లో తెలుస్తుంది మనకి. హార్ట్లో స్టంట్ పెట్టినట్టే కాళ్ళలో కూడా స్టంట్ పెట్టి రక్త ప్రసరణ మామూలు చేయగలుగుతాము. స్టంట్ పెట్టే అవకాశం లేనప్పుడు హార్ట్కి బైపాస్ చేసినట్టే కాళ్ళలో కూడా బైపాస్ సర్జరీ చేసి రక్త ప్రసరణ పెంచుతాము. ఒకసారి రక్త ప్రసరణ పెరిగింది అనుకుంటే డెఫినెట్గా ఆ గాయం మానుతుందండి, కాలు తీయకుండా మనిషిని కాపాడుకోవచ్చు మనం.
1: రక్తనాళం అది కాలుకు కానీ చెయ్యికి కానీ ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ రక్తనాళాలను అక్కడ సర్జరీ అంటే శస్త్రచికిత్స అంటే కోత కుట్టు లాంటివి అంటుంటారు, కట్ చేస్తారా లేదా డ్యామేజ్ అయినటువంటి రక్తనాళాన్ని జాయింట్ చేస్తారా మీ వాస్కులర్ సర్జన్లు డాక్టర్ గారు?
0: కొంతమందికి ట్రామా అంటాము అంటే యాక్సిడెంట్లు అయ్యి రక్తనాళాలు కట్ అయిపోవటం ఇవన్నీ జరుగుతాయి. కొంతమంది చేతిలో కట్ అవుతాయి, కొంతమంది కాళ్ళలో కట్ అవుతాయి. వాళ్ళకి ఏం చేస్తామంటే కింద నుంచి పైకి వెళ్ళే రక్తనాళాలు, ఇప్పుడు దాకా మనం ఏ వారికోజ్ వెయిన్స్ అనుకుంటున్నాము, ఆ రక్తనాళాన్నే తీసి దీనికి దానికి మధ్యలో బైపాస్ ఒక వారధిలాగా జాయిన్ చేస్తాము. ఎందుకంటే కింద వరకు రక్త ప్రసరణ పోతుంది కాబట్టి కాలు బతికించడానికి. ఈ మధ్యనే ఒక రీసెంట్గా ఆపరేషన్ చేశాము. అమరావతిలో స్టూడెంట్, తను ఇంజనీరింగ్ స్టూడెంట్, 18 ఏళ్ళు అతను, కట్టమే నుంచి కింద పడిపోయాడు, మోకాలు ఇరిగి కిందకు వచ్చి కిందకి సప్లై చేసే రక్తనాళం కట్ అయిపోయింది పేషెంట్కి. 6 గంటల తర్వాత వచ్చారు. మామూలుగా ఇటువంటి ఆపరేషన్ 6 గంటల లోపల చేస్తే చాలా బాగుంటుంది రిజల్ట్. 6 గంటల తర్వాత పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. అయినా సరే ఫాస్ట్గా యాంజియోగ్రామ్ తీసుకుని బ్లాక్ అయింది గుర్తించి పేషెంట్ని తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్కి అవతల కాలు ఉన్న రక్తనాళం తీసి అవతల కాలుకి వేసుకుని బైపాస్ సర్జరీ చేసి ఇవాళ

0: పేషెంట్ నడుస్తా కూడా ఒప్పిడికి వచ్చారు ఈ మధ్యన.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వేమూరి నందన్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కార్మికుల్లో వెరికోస్ వెయిన్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ నందన్ వేమూరి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ కె రవికిరణ్ గారి స్వీయ కవిత వింటారు.
3: కవిత శీర్షిక కర్షక కన్నుల కాంతి సంక్రాంతి. మనిషి జీవితంలో తారసపడే కార్మిక శ్రామిక సోదరులెందరున్నా వీరందరికీ తాతొకడున్నాడు, అతడే కర్షకుడు. దేశాన్ని శత్రుదాడుల నుంచి కాపాడేది సైనికుడు, దేశ ప్రజ ఆకలి బాధని బాపేవాడు కర్షకుడు. వెళ్ళొద్దాం రండి పల్లెకి, చూసొద్దాం ఈ తాతని. కతిపయ దినములలో దినకరుడు మకర రాశిలో ప్రవేశం, అదే మకర సంక్రమణం. ఈ ఆధునిక కాలంలో కూడా పలుకుబడిని కోల్పోని సనాతని తెలుగు భాషని బతికించే పంచాంగపు పలుకులివి. పల్లీయుల వాడుక భాషలో అవి సంకురాత్రి పెద్ద పండుగ. మనిషి మనుగడకు ఆలంబనమైన ప్రకృతికి విఘ్నతతో తరచూ కృతజ్ఞత తెలపడమే పండుగ. దైవాన్ని ప్రకృతిని ఆశ్రిత జనాన్ని సంతోషపెట్టడమే పండుగ పరమార్థం. 6 నెలలు పడ్డ కష్టం బస్తాలకెత్తి గాదికి చేర్చిన బండి చక్రం, ఆనంద పరవశమైన కర్షక నేత్రం, ఎడ్లకు నాగలికి చేస్తుంది పూజా పునస్కారం. చేతులు రెండు కలిస్తే చప్పట్లు, కొన్ని జతల చేతులు చేరితే ఇక సందడులు సరదాలు ఆనంద ప్రవాహాల పరవళ్ళు. అతి కష్టంగా 10 మందిని కలిపేది ఇంటి పండుగ, అతి ఇష్టంగా ఊరంతా కలిసేది సంక్రాంతి పండుగ. మనుషుల్లో ఉత్సాహాన్ని నింపేది, మనసుల్లో 10 కాలాల పాటు దాన్ని నిలిపేది ఈ పండుగే. నగరాలంటే మరెక్కడి నుంచో ఊడిపడ్డవి కావు. పల్లెలే తాతలుగా, పట్టణాలు నగరాలు కొడుకులు మనవళ్ళుగా, పల్లె సీమకివి వారసులు. తాతగారి ఊరని కాబోలు మనవడు మనవరాళ్లకి ఊరుతుంది పొంగుకొస్తుంది అభిమానం. తాత బొంగమీసాలపై వాళ్లకు పుట్టేను చిలిపితనం, వాళ్లపై తాతయ్యకి ఉబుకుతుంది వాత్సల్యం. తెల్లవారు జామున చిక్కని చలిలో చుట్టూ చేరి చలి కాచుకోవడమే కాదు, మీ మధ్యనున్న వైరుధ్య భావాలను కూడా పనికిరాని చెక్కల వలె తన మంటల భగభగల్లో బుగ్గి చేయమని రగిలే భోగిమంటలిచ్చే సందేశం. పశువని చులకన వద్దు, పరమశివుని వాహనమది. జీవితంలో నిజమైన చేదోడు మనిషికి, కనుకనే వచ్చింది గంగిరెద్దనే సంప్రదాయం. పాలసముద్రాన్ని తెచ్చి వంటింట్లో నిలిపి తల్లి పాలకు సాటికాగల పాలనిచ్చి గోమాతలకు సబబు పసుపు కుంకుమ పూజలు. జీవిత గమనంలో ఆటుపోటులు సహజమని, ఉదాహరణ తామేనని స్ఫూర్తినిస్తూ ఎగిరే పతంగులు, దంతసిరి ఉన్న నోళ్లకే చెరకు గడలు, చిన్నారులకు ఆశీస్సుల వర్షంలో భోగిపండ్లయ్యే రేగుపండ్లు, వాకిళ్లలో రంగుల రంగవల్లులు, ముగ్గుల మధ్యలో సిగలో పూలతో గొబ్బెమ్మలు, అటుపై రథసప్తమికి నైవేద్యం తయారీకి ఇంధనమవుతాయి అగ్గికి, కోడిపుంజల పందాలు గుర్తుచేస్తాయి పౌరుష ప్రతాపాల వెనుకటి గాథలు. మూగజీవాలకు ప్రాణహాని లేని పందాలైతే మేలు మేలు. సంస్కృతి సంప్రదాయాలకు హస్తకళా నైపుణ్యాలకు నిలువెత్తు గోపురాలు మన బొమ్మల కొలువులు. కొత్త అల్లుళ్ళు కొత్త బట్టలు పిండి వంటలు, బావమరది బావగారి జట్టుగా బావమరదళ్ళ ఆటలు చెలక్తులు, కాంతుడి చిలిపిచూపులు కాంతల మదికి పులకింతలు, చిన్నవాళ్ల కేరింతలు పెద్దవాళ్ల అదిలింతలు, అందరికీ అన్నీ అమరుస్తూ అందరినీ చూస్తూ ఆకలి మర్చిపోయే అత్తలు, మళ్ళీ పండక్కి

0: నవదంపతులెవరన్న ఆరాలు, సన్నాహ శ్రీకారాలు, సంప్రదింపులు, పాదాభివందనాలు, శతమానం భవతి అనే దీవెనలు, వీడ్కోళ్ళు, ఆడవాళ్ల ఆనంద బాష్పాలు, గుంభనగా కళ్ళొత్తుకునే మగవాళ్ళు, వచ్చే ఏడాది కోసం ఎదురుచూపులు, మన సంక్రాంతి ముచ్చట్లు. జయహో కర్షక, నీకు సాటి ఎవరిక.
1: మీరింతవరకు శ్రీ కె రవికిరణ్ గారి స్వీయ కవిత విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: చలనచిత్ర గీతాల కార్యక్రమం వింటున్న ఈ పాట పి సుశీల ఘంటసాల స్వరద్వయంలో పరమానందయ్య శిష్యుల కథ చిత్రం నుండి.

చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:19:22. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ఢిల్లీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. వార్తల వివరాలు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జలవనరుల క్యాలెండర్కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకురావాలని సూచించారు. రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరగనున్న యుఎస్ న్యూక్లియర్ ఎగ్జిక్యూటివ్ డెలిగేషన్ సమావేశంలో పాల్గొంటారు. ఇంధన రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో మంత్రి చర్చిస్తారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో కూడా మంత్రి లోకేష్ సమావేశమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణ, నూతన ప్రాజెక్టులపై చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తుల సురక్షిత దర్శనం కోసం భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేస్తామని ఈ సందర్భంగా

0: పేర్కొంటూ
1: కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద అన్నాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతే మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈ రోజు మేము అందరం కూడా చూసుకుంటాం.
0: ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా అమరావతి సచివాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హీరాకుడ్ శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని

0: కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. హీరాకుడ్, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి బహుళార్థక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికులు కేఎల్ రావు అని మంత్రి పేర్కొంటూ,
1: కేఎల్ రావు గారి వర్ధంతిని ఈరోజు ఇరిగేషన్ శాఖ ద్వారా సెక్రటరేట్ లో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ కానీ, ఒక నాగార్జున సాగర్ కానీ, ఒక శ్రీశైలం కానీ, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మాణంలో కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయమని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది.
0: అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. దేశాల సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడి భావితరాలకు అపురూపమైన విజ్ఞానాన్ని అందించడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించి వాటిని మరింత ప్రోత్సహించే ఆవశ్యకతను తెలియజేసేందుకు 1977 నుంచి ప్రతి ఏటా మే 18వ తేదీన ప్రపంచ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మ్యూజియాల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ ఏపీటీడీసీ చైర్మన్ ఎన్ బాలాజీ తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా విజయవాడ బాపు మ్యూజియంలో నిర్వహించిన మ్యూజియం డే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ చరిత్రకు బాపు మ్యూజియం స్మారక చిహ్నమని అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మహాత్మాగాంధీజీకి జాతీయ పతాకాన్ని అందించిన చారిత్రక ప్రదేశంగా ఈ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాలల దినోత్సవం సందర్భంగా పర్యాటక పురావస్తు శాఖ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారసత్వ నడక హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే నిలయాలు పురావస్తు ప్రదర్శనశాలని అన్నారు. మ్యూజియాల చారిత్రక ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ,
2: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల భాగంగా ఈరోజు బాపు మ్యూజియం నుంచి మొగల్రాజపురం కేవ్ వరకు 5K వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ ఈవెంట్. పెయింట్స్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది. పురాతత్వం నుంచి వచ్చిన వస్తువులు ఉంటాయో, ఆర్టిఫాక్ట్స్, దాని డిస్ప్లే కూడా ఉంటుంది. ఇక్కడికి చాలా మంది ఇంటలెక్చువల్స్ వస్తున్నారు. ఇది ఈవినింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది అయిన తర్వాత విజయవాడ మున్సిపాలిటీ స్టేడియంలో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్ట్, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్ల భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది.
0: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతమున్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించేందుకు సంబంధించిన ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ ఓబులేసు ఈరోజు విడుదల చేశారు. కర్నూలులోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని ముసాయిదా రూపొందించినట్లు వివరించారు. ముసాయిదా ప్రతులపై ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు వ్రాతపూర్వకంగా సమర్పించాలని కమిషనర్ కోరారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా జన్ భాగీదారీ జనజాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 14 మండలాల పరిధిలో ఉన్న 333 గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి జన్మన్ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత

ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోసం భక్తులు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవల టికెట్లు విడుదల చేయనుండగా అదే రోజు మధ్యాహ్నం వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ నీటిపారుదల రంగంలో కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. అంతర్జాతీయ పురావస్తు ప్రదర్శనశాల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అనంతరాంశం మహిళావాణిలో ఈ వేసవిలో ఇంట్లో చేసుకునే పానీయాలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వినడానికి ముందుగా ఘంటసాల బృందంగానం చేసిన గీతం, చిత్రం బాలనాగమ్మ.

0: మహిళావాణి శ్రోతలందరికీ స్వాగతం అండి. మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖ ఇతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 నెంబర్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మరి మీరు కాల్ చేయాలంటే ఈనాటి అంశం తెలియాలి కదా. బయట వేసవి అయితే చాలా భయంకరంగా ఉందండి. బయటికి రావాలంటేనే భయమేస్తుంది కదా. మరి అలాంటి వేసవిలో మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని పానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది కదూ. మరి అలా ఈ వేసవిలో మీరు ఇంట్లో చేసుకునే పానీయాలు ఏమున్నాయి, వాటి గురించి మన శ్రోతలతో చెప్పేయాలనుకుంటే కాల్ చేసేయండి. హలో,
1: శుభ మధ్యాహ్నం మాంత గారు.
0: శుభ మధ్యాహ్నం అండి.
1: కాకర్లోవా
0: సుమలత గారు?
1: యా యా.
0: ఎలా ఉన్నారు సుమలత గారు?
1: ఇప్పుడే చెప్పారు ఎండలని.
0: అమునండి బాబు, నిజమే భయపెడుతున్నాయి
1: అవి.
0: మరి చెప్పండి, మీ ఇంట్లో ఎలాంటి పానీయాలు తయారు చేసుకుంటారు?
1: ప్రస్తుతానికి మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు ఎక్కువగా అదే యూజ్ చేస్తాం. ఎక్కువ డ్రింకులు అలాంటివి కాకుండా ఇంటికి వెళ్ళగానే నిమ్మకాయ నీళ్ళు ఏం చేస్తానంటే ఉప్పు కొద్దిగా పందారు కావాలి వస్తున్నకి, అలాగా చివరు ఉప్పు తాగాల్సిన వాళ్ళకి ఉప్పు నీళ్ళు ఇలాగా.
0: చాలా మంచిదండి. ఏదైనా బయట కొనేదానికన్నా ఇంట్లో చేసుకునేది చాలా హెల్దీగా ఉంటుంది కదా.
1: అవునవును.
0: ఓకేనండి, చెప్పండి.
1: బయటకు వెళ్ళాక మాత్రం చెరుకు రసం కంపల్సరిగా తాగుతుంది. అది ఏంటంటే వేడి చేస్తుంది కదా వాళ్ళకి, ఇది బాగుంటది అన్నమాట. అది
0: పర్వాలేదు. ఓకేనండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే సుమలత గారు, ధన్యవాదాలండి. హలో, అరే రే, మరి కాల్ చేసే వాళ్ళందరూ కూడా సిగ్నల్ ఉన్న ఏరియాలోకి వచ్చి కాల్ చేయండి. అలాగే మీ రేడియోకి కొంచెం దూరంలో ఉండి కాల్ చేయండి. హలో, హలో, నమస్తే అండి.

0: అయ్యో సరే, మరి మీరు వేసవిలో ఏం పానీయాల్ని ఇంట్లో తయారు చేసుకొని తాగుతున్నారు? హలో.
1: హలో అండి, మీరే మేడం బాగున్నారండి?
0: ఆయన చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: ఏంటండి,
0: మీరెలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నానండి.
0: చెప్పండి. రాధిక.
1: రాధిక చాలా పోల్చారండి.
0: పోల్చానండి. రాధిక గారు చెప్పండి.
1: కాకర నుంచి మాట్లాడుతున్నానండి. కాకరనాడ నుంచి. ఇప్పుడు పానీయాలంటే ఏమి కాదండి. ఇప్పుడు వేసవికాలంలో తీసుకునేవి ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు మేడం చెప్పారు చూసారు, మరి మజ్జిగ.
0: హలో హలో హలో అరే కాల్ కట్ అయింది. హలో
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
2: నమస్తే మేడం, నాగమణి ఫ్రమ్ కాకినాడ.
0: నాగమణి గారు
2: చెప్పండి మేడం,
0: మీకు ఎలా ఉందండి వేసవి?
2: మేడం మాకు వేసవి చాలా చాలా గట్టిగా ఉంది. మనం ఇంట్లో చేయాల్సిన పని ఏంటంటే, మీరు చెప్పినట్టు మేడం, ఇప్పుడు మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగటం ఓకే మేడం, అందులో కాస్త కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మేడం.
0: అవునా అండి?
2: అవును మేడం, ఇప్పుడు ట్రై చేసి చూడండి మేడం.
0: తప్పకుండా తప్పకుండా తప్పకుండా.
2: మజ్జిగలో చల్లటి మజ్జిగలో మనం కొంచెం నిమ్మరసం, కాస్తంత కరివేపాకు, కొత్తిమీర, ఒక్క రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేయండి మేడం. అది తిరిగిపోద్ది ఇంకా.
0: ఈసారి తప్పకుండా ట్రై చేస్తానండి.
2: చెయ్యండి మేడం. తర్వాత సబ్జా వాటర్ తాగుతాం ఇంట్లో. ఇంకా కావాలంటే కాస్తంత, ఇంకా మనకి ఏమైనా వేడి అనిపిస్తే ఏమి వేసుకోకుండా వాటర్ కొంచెం పంచదార కలుపుకోవటం ఇలా తాగితే చాలా బాగుంటుంది మేడం.
0: ఓకేనండి, మంచి సజెషన్ కూడా ఇచ్చారు మన శ్రోతలకి. ధన్యవాదాలు నాగమణి గారు.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.
0: హలో.
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
3: రాజమండ్రి నుంచి గుడిపేట భ్రమరాంబిక అండి.
0: భ్రమరాంబిక గారు
3: చెప్పండి మేడం.
0: చెప్పండి, ఎలా ఉన్నారు?
3: బాగున్నానండి.
0: మరి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పానీయాలు తీసుకుంటారు, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, పానీయాలు తీసుకుంటారు?
3: అదే సజ్జా నీళ్ళు తాగాలండి. కఠోర నీళ్ళల్లో నానబెట్టుకుని తాగితే మంచిదండి.
0: ఓ అవునా, ఓకే, బాగుందండి.
3: బార్లీ నీళ్ళు కూడా తాగచ్చండి.
0: బార్లీ నీళ్ళు అంతే. ఓకే భ్రమరాంబిక గారు, ధన్యవాదాలండి. హలో.
4: హలో మేడం, ఇందులో కట్ అయిపోయింది లైను.
0: చెప్పండి.
4: లైను కట్ అయింది.
0: అవునా, ఓకే ఓకే, చెప్పండి.
4: ఇంకొకటి ఏంటంటే, మారేడు రసం కూడా తీసుకోవాలండి.
0: ఓకే.
4: మారేడు రసం తీసుకున్నాక అది ఇంకా చలదు అనమాట. మారేడు రసం, బార్లీ.
0: ఓకే.
4: బార్లీ కూడా తీసుకోవాలండి.
0: ఓకేనండి.
4: బార్లీ ఈ రెండు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నానండి.
0: ఓకేనండి.
4: రెండింటితో పాటు ఉండండి.
0: ఓకేనండి.
4: అలా చేస్తే మంచిదండి.
0: ఓకేనండి రాధిక గారు, ధన్యవాదాలు.
4: థ్యాంక్ యూ మేడం.
0: మన శ్రోతలకు ఒక చిన్న విజ్ఞప్తి అండి. అంటే మనది మహిళావాణి స్త్రీల కార్యక్రమం కనుక కొన్ని విషయాల్లో మనకి ఒక చిన్న మాట వచ్చింది. ఏంటంటే, స్త్రీలు మాత్రమే కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి చెప్పాలంటే, నిజంగా కొంతమంది మగవారు ఆడవారుగా మాట్లాడుతున్నారు అని చెప్పి మనకైతే వచ్చింది. సో కాబట్టి ఇది మహిళావాణి, ప్రత్యేకించి స్త్రీల కార్యక్రమం కనుక మహిళలు మాత్రమే కాల్ చేసి మాట్లాడండి. సో మరి ఈనాటి అంశం మరొకసారి మీకోసం. ఈ వేసవిలో ఇంట్లో చేసుకునే పానీయాలు, మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 2727244 లేదా 2727288. విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 నెంబర్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. హలో. హలో.
5: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
5: నా పేరు తెలిసారు పద్మావతి, విజయనగరం మాట్లాడుతున్నాను మేడం.
0: పద్మావతి గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి.
5: ఎండలు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో కూర్చుని మీరు వేసిన పాప

0: వెళ్ళాలని మేము వింటున్నాం.
1: అవునా, బాగుందండి.
0: ఎండాకాలం ఏంటంటే ఈ సబ్జాగ్ ఎందుకు ఉంటాయి కదండి, అవి నానబెట్టుకుని తాగితే మంచిదండి, తలవ చేస్తుంది. తర్వాత ఎండుకజ్జ్వరం ఉంటుంది కదండి, ఎండుకజ్జ్వరం కూడా నీటిలో నానబెట్టుకుని ఆ నీళ్ళు తాగితే బాగా తలవ చేస్తాయి. ఉదయాన్నే కొంచెం గంజి అన్నం గట్టా తాగితే మంచిది అంటే పూర్వం అందరూ గంజి అన్నం తాగితే పనులకు గట్ట వెళ్ళేవారు. అది కూడా మనం కూడా పాటిస్తే మనకు చల్లగా బాగుంటుందని మేము అనుకుంటున్నాం.
1: నిజమేనండి, ఇది వేసవిలోనే కాదు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే. వేసవిలో మరీ మంచిది.
0: అదే తర్వాత సగ్గుజావా అలాంటివన్నీ తాగుతుంటే కొంచెం ఈ ఎండాకాలం ఏంటంటే మనకు కొంచెం సమరాత చేస్తుంది, చల్లగా ఉంటుందని.
1: అవునండి, అవును
0: అని నేను అనుకుంటున్నాను, నా అభిజ్ఞానం చెప్తాను.
1: ఓకేనండి పద్మావతి గారు, చాలా చక్కగా మాట్లాడారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: హలో,
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్తే, మా మానసా మేడం గారు,
1: భాగ్యలక్ష్మి గారు
2: కాదు, నా పేరు చెప్పుకోండి మీరు ఎవరైనా.
1: మీరు కాంటెస్ట్ పెడుతున్నారండి నాకు?
2: కళ్యాణి అండి.
1: కళ్యాణి గారు, కళ్యాణి గారు చెప్పండి.
2: మైకంలో ఉన్నాను మన్నించాలి, నా మాటలు చేతలు మన్నించాలి మేడం గారు. అయితే నా పేరు కళ్యాణ్ అండి, వైజాగ్ మురళీనారీ మాట్లాడుతున్నాను మేడం గారు.
1: చెప్పండి కళ్యాణి గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి. రేడియోతో అనుబంధం మరి శ్రోత కోసం ఎట్లా ఫోన్ లైవ్ మరి సామాన్యులకు లేదా?
1: సామాన్యులకు లేదా? అయ్యో బాబోయ్, ఇంత మంది మాట్లాడుతున్నారండి. చెప్పండి కళ్యాణి
2: మేడం గారు,
1: మీ పాట ఫోన్ లేవే మరి మీ పాటతో అందరినీ
2: స్పెషల్గా
1: స్పెషల్ గానా? తప్పకుండా ప్రయత్నిద్దాం. చెప్పండి.
2: నా చిన్న మనవి, అప్పుడు చెప్పేవారు కదండి లిసినిస్ కి పేరు నమోదు చేసుకోమని, అప్పట్లో నేను చేశానండి. నాకు ఇప్పటికీ కవర్లు వస్తాయండి పోస్ట్ ద్వారాగా మేడం గారు. అది ఏమంటది అంటే మీరు మాకు విలువైన శ్రోత అని ఉంటది మేడం గారు. ఉంటది మేడం గారు.
1: కళ్యాణ్ గారు, మరి పానీయాలు చెప్పలేదు మీరు, అన్ని మాట్లాడారు
2: మజ్జికండి, సబ్జ నీళ్ళండి, మళ్ళీ అంటే బార్ నీళ్ళండి, పలసన మజ్జిగలో మధ్య పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసుకొని గ్లాస్ రేసి నీళ్ళు తాగితే మంచిదండి మేడం గారు, కారం కారంగా బాగుంటుందండి మజ్జికి.
1: ఓకే కళ్యాణ్ గారు, ధన్యవాదాలు. సో మరి మనమైతే ఈనాటి అంశం గురించి మాట్లాడేసుకుందాం, ఏమంటారు? ఈ వేసవిలో చాలామంది చాలా రకాలు చెప్పారు, ఇక కొబ్బరి బొండాలు, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయ రసం, సబ్జా గింజలు, మంచినీరు కూడా, ఇక చెరుకు రసం, ఇలా ఒకటా రెండా చాలా పానీయాలు ఉన్నాయి. హలో, హలో,
3: హలో,
1: నమస్తే అండి.
3: నమస్తే మేడం.
1: మీ రేడియో కొంచెం దూరంగా వచ్చారా?
3: ఇప్పుడండి.
1: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు అమ్మాజీ అండి, గాజువాక నుంచి.
1: అమ్మాజీ గారు
3: చెప్పండి.
1: చెప్పండి అమ్మాజీ గారు, ఎలా ఉన్నారు, ఏంటి వేసవి ఎలా ఉంది మీకు?
3: చాలా చెప్పి పైకి రాలేకపోతున్నా ఉంది, చాలా ఎండగా ఉంది
1: కదా. మరి ఈ వేసవిలో మీరు ఎలాంటి పానీయాలు చేసుకుంటున్నారు ఇంట్లో?
3: పొద్దుట 8 గంటల నుండి ఇప్పుడు మళ్ళీ 6 గంటల దాకా కూడా పైకి రాలేకపోతున్నామండి, అంత ఎండగా ఉంది.
1: అవునండి.
3: బాగున్నారా మీరు?
1: నేను చాలా బాగున్నానండి. మరి మీరు ఎలాంటివి చేసుకుంటారు పానీయాలు ఇంట్లో?
3: రండి, నేనైతే జీలకర్ర ఉంది, తర్వాత సబ్జి ఉంది, సబ్జా గింజలు అంటారు కదా.
1: అవునండి.
3: నల్లటి అవి, అందులో కొద్దిగా ఉప్పు తీసుకురాసి, కరివేపాకు, చిన్న అల్లం తీసుకురాసి కలుపుకొని ఉంచుకుంటానండి, మజ్జిగలు మా పెరుగు కూడా. అవి మూడు మిక్సీ చేసి చక్క రాత్రి నుంచి తెల్లవారిన దాకా ఉంచేసి తెల్లవారు లేకగానే తాగుతానండి చల్లగా.
1: బాగుందండి.
3: అది తర్వాత మరి గింజి కూడా కొద్దిగా ఒక గ్లాస్ రాత్రి గింజి తాగుతాను. ఇంకా మరి కొద్దిగా ఫ్రిడ్జ్ లో పిల్లలకి అంటే పక్కన మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టమంటే అవి ఇస్తారు, అవి కూడా కలుపుతాను అనమాట అందులో.
1: మరి ఇప్పుడు చిన్నపిల్లలకు అలవాటు అయిపోయింది ఫ్రిడ్జ్ లో.
3: మరి ఇంకెలాగే

0: అలా పాతనే ఉంటానండి. మరి పైకి వెళ్ళి కొబ్బరి బొండాలి కొనుక్కోవాలంటే అవదు కదా.
1: అవునండి అవును.
0: అయితే చాలా మంది సమస్య బాగా ఉండాలంటే మనకి ఎంత సమస్య, మీరు డబ్బులు ఖర్చు అయిపోతాయని చూసుకోకుండా పుస్తకాయలని ఇలాంటివి తెలుగు రాసమని ఇలాంటి అయితే చాలా బాగుంటుంది.
1: ఓకే అమ్మజీ గారు ధన్యవాదాలండి, చాలా చక్కని మాటలు చెప్పారు.
0: ధన్యవాదాలు.
1: హలో.
2: హలో, బాగున్నారండి?
1: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: మేము బాగున్నామండి.
1: మరి చెప్పేయండి, ఆలస్యం చేయకుండా. పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: వేసం తుమ్మకోలండి, అనకాపల్లి జిల్లా. వరలక్ష్మి నా పేరు.
1: వరలక్ష్మి, బాగుందండి.
2: అవునండి.
1: చెప్పండి.
2: వేసవికాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడిగారు. ఏం తయారు చేస్తున్నారని అడిగారు. మేమైతే చల్లని మజ్జిగ బార్లీ తీసుకుంటామండి, అవే పిల్లలకు కూడా ఇస్తాము.
1: ఓకే, మరి పిల్లలు తాగుతున్నారా అవి?
2: తాగుతారండి, బార్లీ తాగుతారు, చల్లని మజ్జిగ తాగుతారు.
1: పోనీలండి, అల్లరి చేయకుండా తాగేస్తే చాలా బాగుంటుంది.
2: మధ్య మధ్యలో ఏమన్నా ఫ్రూట్స్ జ్యూస్ చేసిస్తుంటాను, అవి కూడా తీసుకుంటారు.
1: ఓకేనండి వరలక్ష్మి గారు, ధన్యవాదాలు. సో మన శ్రోతలందరూ కూడా చాలా చక్కగా చెప్తున్నారు, మంచి మంచి పానీయాల గురించి చెప్తున్నారు. అలాగే మజ్జిగ, మజ్జిగలో ఏమేమి వేసుకోవచ్చు, దాంతో టేస్ట్ అలాగే ఆరోగ్యం రెండు కూడా ఎలా మారుతాయి, మనకి ఇష్టంగా ఎలా మారుతాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. హలో.
3: హలో, ఆకాశం అండి. హలో.
1: సో మనదైతే మహిళావాణి స్త్రీల కార్యక్రమం అని చెప్పాను కదండి. సో మరి మహిళలు మాత్రమే కాల్ చేయండి. ఒకవేళ మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే గనక మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంకి వచ్చి దయచేసి మాట్లాడండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమంలో ఈనాటి అంశం గురించి మాత్రమే మాట్లాడండి, ఈ వేసవిలో ఇంట్లో చేసుకునే పానీయాలు. దీని గురించి మీరు మాట్లాడాలి అంటే కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288 విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకి జత చేయగలరు. మీకు ఇందాక చెప్పాను కదండి కొబ్బరి బొండాలు అలాగే నిమ్మరసం ఇవన్నీ. ఈ కొబ్బరి బొండాలు అనేవి సహజమైన ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. వీటిలో శరీరంలోని వేడిని తగ్గించి హైడ్రేట్గా ఉంచుతాయి. మన శ్రోత ఏమంటారు?
3: హలో
1: చెప్పండి.
3: హలో
1: చెప్పండి.
3: కాదు, మహిళలకి జెంట్స్ కూడా ఉన్నాయి ఆప్షన్.
1: సో మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నానండి, మహిళలు మాత్రమే మాట్లాడే కార్యక్రమం మహిళావాణి అండి. దయచేసి శ్రోతలందరూ ఒక్కసారి ఈ విజ్ఞప్తిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎటువంటి కారణాలైనా సరే ఈ మహిళావాణి కార్యక్రమంలో పురుషులు దయచేసి కాల్ చేయకండి. మనకున్న సమయం చాలా తక్కువ, ఆ ఉన్న సమయంలో మహిళల్ని మాట్లాడనిద్దాం. అలాగే నిమ్మరసం అండి. సో మహిళలందరూ మీరు కాల్ చేస్తూ ఉండండి, లోపు నేను మాట్లాడతాను మీతో. విటమిన్ సి అధికంగా లభిస్తుంది, అందరికీ తెలుసు కదా. ఇది శరీరానికి మంచి రీఫ్రెష్మెంట్ని కూడా ఇస్తుందండి, అందుకే నిమ్మరసం తాగమంటారు. మరి కాస్త దానిలో ఉప్పు వేసుకున్నారనుకోండి మనం డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటాం అన్నమాట. ఇక మజ్జిగ, ఈ మజ్జిగలో ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకొని తాగితే జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది, వేసవి వడదెబ్బ నుంచి కూడా రక్షణ దొరుకుతుందన్నమాట. సో మహిళావాణి కార్యక్రమంలో ఈనాటి అంశాన్ని మరొక్కసారి తెలియజేస్తున్నాను, ఈ వేసవిలో ఇంట్లో చేసుకునే పానీయాలు ఏంటి. మరి మీ ఇంట్లో ఏ పానీయాలు చేసుకుంటారో మీరే నాకు తెలియజేయాలన్నా, మన శ్రోతలతో పంచుకోవాలన్నా మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288 విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు.

0: అదేంటోనండి, బయటకు వెళ్తే ఈ వేసవికాలం అనగానే నాకు ముందు గుర్తొచ్చేది పుచ్చకాయ. ఏమిటో, ఆకుపచ్చ రంగులో భలే పిలుస్తుంది అనుకోండి. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువ ఉంటుందంట. అందుకే ఈ వేసవికాలంలో పుచ్చకాయ తినమనేది. ఇక సబ్జా గింజలు చూడ్డానికి చిన్నవిగానే ఉంటాయి, కానీ మహత్వం మాత్రం చాలా గొప్పదండి. ఓయ్, శరీర ఉష్ణోగ్రతను అమాంతం తగ్గించే గుణం వీటికి ఉంటుంది. మరొకటి చెరుకు రసం, ఎండలో అలసిపోయినప్పుడు తక్షణ శక్తిని ఇస్తుంది. ఇవే కాదండి, ఇప్పుడు మనకి తెలుసున్న వీటితో పాటుగా సాంప్రదాయ పానీయాలైన నన్నారి షర్బత్, పచ్చి మామిడికాయలతో చేసే ఆమ్ పన్నా కూడా వేసవికి చాలా మంచివట. మరింకెందుకు ఆలస్యం, ఇలాంటివి ఖచ్చితంగా ఇంట్లో ప్రయత్నించండి. ఏమంటారు, కెమికల్స్ అధిక చక్కెరలో ఉండే వీలైనంతవరకు బయట దొరికే కూల్ డ్రింక్స్కి వాటికి బదులుగా ఇలాంటి సహజ సిద్ధమైన పానీయాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం కదూ. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు దుర్గా.
0: దుర్గా,
1: రైల్వే న్యూ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
0: దుర్గా గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానండి.
0: మరి చెప్పండి, ఈ వేసవిని మీరు ఎలా తట్టుకుంటున్నారు? ఇంట్లో ఎలాంటి పానీయాలు తీసుకుంటున్నారు?
1: ఇప్పటి వరకు శ్రోతలు చెప్పినవన్నీ మంచి మంచివి చెప్పారు. వాటికి తోడుగా ఇంకొకటి ఏంటంటే ఎండు ద్రాక్ష కూడా రాత్రి నానబెట్టేసి అది పొద్దున్న తీసి తాగితే చాలా మంచిదండి. అవి అంటే రసం తీసి అల్లపడి బెల్లం వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి అయితే బాగా, చిన్నపిల్లలు అయితే అలా తాగినా తీగానే ఉంటుంది.
0: మరి పిల్లలకి తీగా ఉండాలి కాబట్టి పటిక బెల్లం బెటర్, అది కూడా ఆరోగ్యానికి మంచిదే కదా.
1: మంచిదే, అది కూడా చాలా మంచిది. ఓల్డ్ పీపుల్ అదే, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది అది.
0: అవునండి, అవును. మరి దుర్గ గారు ఇంట్లో మీ పిల్లలు తాగుతారు అవన్నీ?
1: తాగుతారండి. రాగి జావ కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాను నేను, అందులో మజ్జిగ వేసి ఇస్తూ ఉంటా పొద్దున పూట.
0: చాలా మంచిదండి, ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది కావాల్సినట్టుగా.
1: మజ్జిగ అవి కామన్ కదా, మంచినీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు.
0: అవునండి, అవును.
1: మెయిన్ గా రాగి జాగ రెగ్యులర్ గా ఇస్తాను, ఇది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటానండి ద్రాక్ష.
0: ఓకేనండి, ఓకే దుర్గా గారు, ధన్యవాదాలండి. సో మన దుర్గ గారు ఎండు ద్రాక్ష నానబెట్టి మరుసటి రోజు ఉదయం తాగమంటున్నారు. ఇదైతే బాగుంది కదా, ఒకసారి ప్రయత్నం చేద్దాం. అది కూడా నోటికి తీయగానే ఉంటుందిగా. మరొక విషయం అండి, ఇప్పుడు పిల్లల గురించి అడిగాను కదా, పిల్లల గురించి అడగగానే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏమిటంటారా, ఇవన్నీ మనమైతే తాగుతామండి, కానీ పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు. వారు బయటికి వెళ్తే బయట దొరికే పానీయాలనే ఎక్కువగా ఇష్టం చూపిస్తారు వాటి మీదే కదూ. మరి ఇంట్లో వారికి ఇష్టమయ్యే రీతిలో, ఇప్పుడు చెప్పారు కదా ఎండు ఖర్జూరం మామూలుగానే తీగ ఉంటుంది, కానీ దానిలో పటిక పంచదార వేస్తాను అంటున్నారు కదా, పటిక బెల్లం. మరి ఇలాంటివి ఆరోగ్యానికి మంచి చేకూరే వాటిని వీటిలో కలిపి ఇచ్చారనుకోండి, పిల్లలు ఇష్టంగా తాగుతారు కదా. వదిలేయకూడదండి పిల్లల్ని, మేము వాడు తాగడు లేదా పాప తాగదు అని అనుకోకుండా, వారు ఎలా అయితే ఇష్టపడతారో అనేది మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఇష్టమయ్యే రీతిలో పట్టడం అనేది చాలా అవసరం. అలాగే ఈ వేసవిలో ముఖ్యంగా పిల్లలు, పెద్దలు, బాగా చిన్నపిల్లలు అలాగే బాగా పెద్దవారు వీళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా సమయానికి ఒకేసారి అని కాకుండా గంటకోసారో లేదా 2 గంటలకు ఒకసారో వారికి ఇలాంటి పానీయాలని ఇస్తూ ఉండండి. మరి నాకైతే కొబ్బరి బొండాలు చాలా ఇష్టం అండి, మరి మీకేమి ఇష్టం? సో ఏది ఇష్టమైనా అన్నీ ఇష్టంగా తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ముఖ్యంగా ఈ వేసవిలో వీలైనంత వరకు

ఇంట్లోనే ఉండండి, బయటకి పని ఉంటేనే బయటకి వెళ్ళండి, ఎండలో గొడుగు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి, అలాగే గ్లాసెస్ పెట్టుకోవడం అనేది మర్చిపోకండి. మరి ఈ మహిళావాణి కార్యక్రమం విన్న శ్రోతలకు, అలాగే ఫోన్ చేసి మాట్లాడిన శ్రోతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది మీ మానస.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు, తదుపరి హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: प्रधानमंत्री नरेंद्र मोदी नॉर्वे के ओस्लो पहुंचे। श्री मोदी आज शाम प्रधानमंत्री योनास गहर स्टोर के साथ द्विपक्षीय वार्ता करेंगे। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, स्वीडन यात्रा से द्विपक्षीय संबंधों को नई गति मिली। दोनों देश अगले 5 वर्ष में व्यापार को दोगुना करने पर सहमत हुए। कांग्रेस नेता वीडी सतीशन ने 20 मंत्रियों के साथ केरलम के मुख्यमंत्री पद की शपथ ली। पश्चिम बंगाल सरकार ने राज्य सरकार के कर्मचारियों के लिए 7वें वेतन आयोग के गठन को मंजूरी दी। गृह मंत्री अमित शाह ने छत्तीसगढ़ के रायपुर जिले में 400 आपातकालीन वाहनों को रवाना किया। और आईपीएल क्रिकेट में आज शाम चेन्नई सुपर किंग्स और सनराइजर्स हैदराबाद आमने सामने। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాల్తేలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.1 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీ సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీ సెల్సియస్. రాగల 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని తొలి అంశం. శ్రీ వీర్నాల గోపిసాయి బృందం నిర్వహణలో జానపద గేయాలు.

0: అడవిలో ఉండే పోయేవాళ్ళు, కోనవాళ్ళు, పల్లెలు అందరూ కూడా ఇలాగ పాటలు పాడుకుంటూ అడవి తల్లిని ప్రార్థిస్తూ,
1: ఈ విధంగా
0: ఇలాగ అడవి జాతి వారందరూ కూడా పోయేవాళ్ళు, కోనవాళ్ళు, బోయిలు అందరూ కూడా ఆడ మగ సంతోషంగా
2: కొండోళ్ళు, కోయోళ్ళు అందరూ కూడా ఇలా ప్రార్థిస్తున్నారు.

పల్లెల్లో ఉన్న రైతులు తమ కష్ట సుఖాలన్నీ కూడా పాలు పంచుకోవడానికి ఆ పంటశాలల్లో కష్టపడుతూ ఇలా పల్లెసీమల్లో పాటలు పాడుకుంటున్నారు రైతులందరూ కూడా.

0: మరి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు వృక్షో వృక్షో రక్షతి రక్షిత అన్నారు.
1: వృక్షో రక్షతి రక్షిత అన్నారు
2: అన్నారు.
1: అటువంటి చెట్లను నాటాలి ప్రగతికి మెట్లు అన్నారు.
0: చెట్లు ప్రగతికి మెట్లు.
2: అవునవును.
0: ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి
2: నాటాలి.
0: చెట్టు అనేది నీడనిస్తుంది. ఎందుకంటే చెట్టు చాలా వరకు మనుషులకి మనుగడకే ముఖ్యం.
2: అవును.
0: కనుక అటువంటి చెట్టమ్మ

0: అటువంటి పళ్ళ మొక్కునే ఓ పిల్ల అంటూ మరి ఎగతాళిగా హాస్యంగా మరదలతో పాడుతున్నాడు ఒక బావ.
1: అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి.

0: శ్రీ వీర్నాల గోపిసాయి బృందం నిర్వహణలో జానపద గేయాలు విన్నారు. పాల్గొన్నవారు శ్రీయుతులు వి పవన్ కళ్యాణ్, వి వెంకటరమణ, ఎం సూర్యశ్రీ లక్ష్మి, వి రాజు తదితరులు. జానపద రంజంలో రెండవ అంశం రామాయణంలో అరణ్యకాండ చక్కభజన సంప్రదాయంలో శ్రీమతి చలుమూరి శివమ్మ బృందం నిర్వహణలు.
1: జయ శ్రీమద్ రమణ గోవిందో హరి.

0: ಗೋವಿಂದ ಹರಿ
1: ಗೋವಿಂದ ಹರಿ.
2: ರಾಮಾಯಣಲ್ಲೋ ಅರಣ್ಯಕಾಂಡ ಅಂಶಂಗ శ్రీమతి చలువూరి శివమ్మ బృందం నిర్వహణలు చెక్క భజన గానం విన్నారు, జానపద రంజన విన్నారు.

సాయంత్రం 6:30 సాయం సమీరంలో 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారు ఆకాశవాణితో తమ అనుబంధ వాణి వినిపిస్తారు. వ్యవసాయ పాఠశాలలో ఈ రాత్రి 7 గంటల

15 నిమిషాలకు. ఖరీఫ్లో పంట సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవిరెడ్డి గారు అందించే సమాచారం ప్రసారమవుతుంది. 8:15 ఈ రాత్రి 90 వసంతాల ఆకాశవాణి శీర్షికనే విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో శ్రీ వేత రామసూర్య ప్రకాశరావు గారు అందించే ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్, ఈ అంశంపై రాత్రి 9:30 డాక్టర్ వాణి సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ రాత్రి 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. .623 అనగా 927 kHz పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతవరకు విన్నారు. అనంతర ప్రసారం సాయంత్రం 5:00. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:34. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. నిలయంలో సమయం 5:13.

ఈరోజు యువవాణిలో యువత సోషల్ మీడియా వ్యసనం నుండి బయటపడడం ఎలాగో తెలుసుకుందాం. అసలు టాపిక్లోకి వెళ్లే ముందు ఈ మధ్యన నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని నాకు షేర్ చేయాలనిపిస్తోందండి. అదేంటంటే, నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియాలో, అంటే మీరు చూస్తూ ఉంటారు కదా అన్ని రకాలవి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా స్నాప్చాట్, వాట్సాప్, ఇలాంటి వాటిలలో రోజుకి కనీసం 4-5 పోస్టులు పెడుతూ ఉంటారు. ఒకరోజు ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. సరేలే, ఏదో బిజీగా ఉండి ఉంటుంది అనుకున్నా. కానీ 2-3 రోజులు కూడా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. సరేలే అని నేనే 4వ రోజున ఒక మెసేజ్ పెట్టాను. దానికి కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. 5వ రోజు కూడా ఆ మెసేజీ డెలివరీ అయినట్లుగా కూడా నాకు కనపడలేదు. ఇక ఇదంతా కాదని నేనే డైరెక్ట్గా పర్సనల్గా కలుద్దామని వెళ్ళాను. తను చాలా తీరిగ్గా, కూల్గా కొని రాగాలు తీస్తూ మొక్కలకు నీళ్లు పోస్తూ కనపడింది. హమ్మయ్యా అనుకున్నానండి. అసలు విషయం ఏంటని అడిగితే తను డిజిటల్ డిటాక్స్లో ఉన్నానని చెప్పింది. అదండి విషయం. విషయంలోకి వెళ్లే ముందు ఒక మంచి పాట విందాం.

యువత సోషల్ మీడియాను ఎంత సమయం వాడాలి అనే విషయం మీద ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం యువత సోషల్ మీడియాలో గడిపే సమయం రోజుకు 30 నిమిషాల నుండి గరిష్టంగా గంట వరకు ఉంటే అది మానసిక ఆరోగ్యానికి పర్వాలేదు. కానీ రోజుకు 2 గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడిపే యువతలో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మనం సోషల్ మీడియాలో గడిపే సమయం కంటే అక్కడ మనం ఏం చూస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ఉపయోగకర సమాచారం కోసం వాడితే సోషల్ మీడియాని, అది పర్వాలేదు. ఇక యువతలో మెదడు అభివృద్ధి చెందే దశలో ఉంటుంది కాబట్టి అతిగా సోషల్ మీడియా వాడడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. అవేంటంటే కనుక రాత్రిపూట ఫోన్ వాడటం వల్ల మెలటోనిన్ హార్మోన్ తగ్గి నిద్ర సరిగా పట్టకపోవడం, అలాగే సోషల్ కంపారిజన్స్ అంటే వేరే వాళ్ళు పెట్టిన ఫోటోలు లైఫ్ స్టైల్తో తమని తాము పోల్చుకుని తక్కువగా ఫీల్ అవ్వడం, ఇంకా ఏకాగ్రత తగ్గడం, చదువు మీద లేదా ఇతర సృజనాత్మక పనుల మీద దృష్టి పెట్టకపోవడం. ఓకే, ఇంకా మనము దీని గురించి తెలుసుకోవడానికి ముందు మరో పాట విందాం.

ఇక ఈ సోషల్ మీడియా వ్యసనం నుండి బయటపడడానికి మనం నోటిఫికేషన్లు మేనేజ్ చేయడం, అంటే ఆపేయడం. మనల్ని పదే పదే ఫోన్ వైపు తిప్పుకునేలా చేసే నోటిఫికేషన్స్ మన మెదడులో డోపామైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ప్రతి ట్రింగ్ శబ్దం మనల్ని ఫోన్ వైపు లాగుతూనే ఉంటుంది. కాబట్టి మన ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ విభాగంలోకి వెళ్ళి అక్కడ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ లాంటి యాప్స్ అన్నింటికీ ఎలా నోటిఫికేషన్స్ని ఆపేయాలి. ఇలా చేయడం వల్ల మనం పనిలో ఉన్నప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మనల్ని డిస్టర్బ్ చెయ్యదు. మనం కావాలనుకున్నప్పుడే యాప్ ఓపెన్ చేసి చూస్తాం తప్ప ఫోన్ మనల్ని పిలవదు. ఇక మరో పద్ధతి, స్క్రీన్ టైం పరిమితిని పెట్టుకోవడం. మనకి తెలియకుండానే గంటల సమయం గడిచిపోతుంటే మనం ఫోన్ సహాయమే తీసుకోవాలి. అది ఎలాగంటే, ఆండ్రాయిడ్లో అయినట్లయితే డిజిటల్ వెల్బీయింగ్ లేదా ఐఫోన్లో అయితే స్క్రీన్ టైం అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం సోషల్ మీడియా యాప్స్కు డైలీ లిమిట్, ఉదాహరణకి 30 నిమిషాలు సెట్ చేసుకోవచ్చు. ఆ సమయం పూర్తయిన తర్వాత ఆ యాప్ ఐకాన్ గ్రే కలర్లోకి మారిపోతుంది, ఇక ఓపెన్ కాదు. ఇది మనలో ఒక క్రమశిక్షణను పెంచుతుంది. ఇంకా 5 నిమిషాలే ఉంది అనే హెచ్చరిక కూడా మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మరో పాట విందాం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మనం ఫోన్ను మన శరీరంలో ఒక భాగంగా భావిస్తున్నాము. దీనికి దూరంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఎలా అంటే, ఇంట్లో కొన్ని ప్రాంతాలను ఫోన్ ఫ్రీ జోన్స్గా ఉంచుకోవాలి. ఉదాహరణకి డైనింగ్ టేబుల్ మీద ఉన్నప్పుడు, అలాగే బెడ్రూమ్లో నిద్రపోయే ముందు వాష్రూమ్లో ఉన్నప్పుడు ఫోన్ను వేరే గదిలో ఛార్జింగ్ పెట్టే అలవాటు చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనం ఆహారం రుచిని ఆస్వాదిస్తాం, కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైం గడుపుతాం, ఇంకా ప్రశాంతంగా పడుకుంటాం. అలాగే పడక గదిలోకి ఫోనుని అనుమతించకూడదు. చాలామంది నిద్రపోయే ముందు ఇంకా నిద్ర లేవగానే సోషల్ మీడియాను చూస్తూ ఉంటారు. పడుకునే ముందు ఒక గంట ఫోనును దూరంగా పెట్టడం, అలాగే లేచిన తర్వాత కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. అలారం కోసం ఫోనుకు బదులుగా అలారం క్లాక్ను ఉపయోగించాలి. ఇక మనం చెప్పుకున్న డిజిటల్ డిటాక్స్ క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఎలా అంటే, శరీరానికి ఎలా విశ్రాంతి అవసరమో మెదడుకు కూడా డిజిటల్ ప్రపంచం నుంచి విరామం అంతే అవసరం. వారానికి ఒకసారి సాయంత్రం వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా పక్కన పెట్టడం. ఇంకా ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు రాత్రి 9 గంటల తర్వాత ఫోనును ముట్టుకోకపోవడం. ఇలా చేయటం వల్ల మనం రియల్ వరల్డ్తో కనెక్ట్ అవుతాం, ఇంకా మనకి ఒత్తిడి కూడా చాలా తగ్గుతుంది. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మరో పాటను విందాం.

ఇంకా మనం ఈ సోషల్ మీడియా వ్యసనం నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలంటే కనుక మనకి ప్రేరణనిచ్చే అకౌంట్లను మాత్రమే ఉంచుకోవాలి. అంటే మన అకౌంట్స్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ లిస్ట్ని

ఒకసారి చెక్ చేసి కేవలం మనకి జ్ఞానాన్ని ఇచ్చేవి, మనల్ని నిజంగా నవ్వించేవి లేదా ప్రేరణనిచ్చే అకౌంట్లను మాత్రమే ఉంచుకోవాలి. అనవసరమైన రాజకీయ చర్చలు, నెగిటివిటీ పెట్టే పేజీలను మ్యూట్ లేదా అన్ఫాలో చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల మన సోషల్ మీడియాలోకి వెళ్ళినా అక్కడ ఉపయోగపడే సమాచారమే ఉంటుంది తప్ప మనకి సమయం వృధా కాదు. ఫోన్ హోమ్ స్క్రీన్ను చాలా సాదాసీదాగా అంటే మినిమలిస్టిక్గా ఉంచాలి. సోషల్ మీడియా యాప్స్ను మొదటి పేజీలో కాకుండా ఏదైనా ఫోల్డర్ లోపల పెట్టి కంటికి కనిపించకపోతే వాడాలి అనే ఆలోచన రాదు. ఇక కొత్త అలవాట్లను అలవర్చుకోవాలి. ఎలా అంటే గనక

మనకి సమయం వృధా కాదు. ఫోన్ హోమ్ స్క్రీన్ను చాలా సాదాసీదాగా అంటే మినిమలిస్టిక్గా ఉంచాలి. సోషల్ మీడియా యాప్స్ను మొదటి పేజీలో కాకుండా ఏదైనా ఫోల్డర్ లోపల పెట్టి కంటికి కనిపించకపోతే వాడాలి అనే ఆలోచన రాదు. ఇక కొత్త అలవాట్లను అలవర్చుకోవాలి. ఎలా అంటే గనక సోషల్ మీడియా చూసే ఖాళీ సమయాన్ని వేరే పనులతో భర్తీ చేయటం, పుస్తకాలు చదవడం, వ్యాయామం లేదా యోగా, ఇంకా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో నేరుగా మాట్లాడటం. మనకి ఫోన్ చూడాలి అనిపించిన ప్రతిసారి 10 నిమిషాలు ఏదైనా పుస్తకం చదవాలి లేదా చిన్నపాటి నడక. ఇంకా మన పాత హాబీలు ఉంటాయి కదండి, మ్యూజిక్, పెయింటింగ్, వంట చేయడం, గార్డెనింగ్, ఇలాంటివన్నీ మళ్ళీ మొదలు పెట్టాలి. మీ మెదడుకు ఫోన్ కాకుండా వేరే విషయాల నుండి కూడా ఆనందం పొందడం అలవాటవుతుంది. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. సో మనం మరో పాట విందాం.

ఈనాటి యువవాణిలో సోషల్ మీడియా వ్యసనం నుండి బయటపడడానికి కొన్ని టిప్స్ తెలుసుకున్నాం కదండి. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మా పదం మీ భావం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మా పదం మీ భావంలో నేను ఇచ్చిన పదం అయితే చిలుక. మరి చక్కగా చిలుక అనే పదం మీద మంచిగా కవితలు రాసి మా వాట్సాప్ నెంబర్ 6304767436 నెంబర్కి ఒకే ఒక్క మెసేజ్ పంపించేసేయండి మీ చిరునామాతో సహా. మరి చాలామంది మెసేజెస్ పంపించారు, ఇంకా ఎవరైనా పంపించాలి అనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి. మరి ఫస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసేద్దాం. మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు పంపించారు. చిలుక అంటే అన్ని పక్షులలోనూ అందమైన తెలివైన పక్షి. పచ్చని చిలుకలు ఎర్రని ముక్కుతో ఉండేదే ఈ రామచిలుక. అంతేకాదు ఈ చిలుకలు శాకాహారులు, వీటికి పండ్లు గింజలు జామకాయలంటే మహా ఇష్టం అని పంపించారు. అండ్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కవితని చదివేద్దాం. చిలుక అనగానే ఒక్కొక్క చిలుకకు ఒక్కొక్క రంగు ఉన్న, ఒక్కో పేరుతో ఉన్న అనేక రంగుల కలయిక. చిలుక కొమ్మపైన చిరుగాలి ఊగేటప్పుడు ఊయలలాగా ఉత్సాహంగా ఊగుతూ ఉంటే ఒక అందం. తన చిట్టి నోరుతో దూర పండ్లను కొరికి తింటూ ఉంటే ఒక అందం. నేలపైన తన బుడిబుడి నడకలతో నడుస్తూ ఉంటే ఒక అందం. రెక్కలు పురువిప్పుకొని ఆకాశంలో విహరిస్తూ ఎగురుతుంటే ఒక అందం. ఇన్ని హంగులు ఇన్ని రంగులు ఉన్న చిలుకలు చూస్తూ ఉంటే మన కళ్ళకు ఎంతో కొనలు విందు కనిపిస్తాయి. మంగళపాలెం నుండి కొండ యువశంకర్ తెనుగు తల్లి రూపం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కవితను కూడా చదివేద్దాం. మరి అంతకన్నా ముందు మీకోసం ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి నరేంద్ర గారు పాడిన పాట అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్.

ఎస్ ఫ్రెండ్స్, మరి మా పదం మీ భావంలో తర్వాత కవిత చిలుక చిలుకమ్మ మా ఆకాశవాణి 90 వసంతాల చిలుక పలుకుల పలకరింపు మరెన్నో చిలుకమ్మ పాటలతో చిగురించే మా రేడియో చిలుకమ్మ పలికింది గోరింక నవ్వింది అనే ఎన్నో మధురాతి మధురమైన మా చిలుకమ్మ పలుకులు నాకు వినిపిస్తూ చాలా చాలా ఆనందపరుస్తూ మా ఆకాశవాణి రేడియోకి ధన్యవాదాలు తెలుపుతూ ఆర్జేలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల ఆకాశవాణి డైలీ కాలర్ రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి పంపించారు ఈ కవిత. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కవితని చదువుదాం. ముద్దులలకి చిలుక అంటే అందరికీ ఇష్టమే. పచ్చని కొమ్మలపై హాయిగా విహరించే పక్షి జాతిలో ఒకటి. ఎర్రని మొక్కు మెడలోని నల్లని మెరుపు. మరి ఈ కవితను పంపించింది కనకరాజు ఆదిలక్ష్మి జ్యోతినగర్ మరిపాలెం నుంచి. బొడ్డేటి జగన్నాథరావు గారు విశాఖపట్నం నుంచి పంపించారు. పచ్చని రెక్కల చిలకమ్మ పలుకల్లో మధుర గానమ్మ. చెట్టు కొమ్మపై ఊగుతూ చిన్నారి మనసు జ్యోతిస్తావు. రామా రామా అంటూ నువ్వు రాగాల ముత్యాలు చిందిస్తావు. పండ్ల తోటలో విహరిస్తూ ప్రకృతి రంగులు అద్దెస్తావు. ఎగిరే నా రెక్కల చప్పుడు వసంతానికి మధుర నడక. చిలుక నీవున్న చోట సంతోషమే చిన్న పండగ అని పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా రాసి పంపించినందుకు. ఇలానే పంపిస్తూ ఉండండి. మరి నెక్స్ట్ కవితని చదివేద్దాం. మరి అంతకన్నా ముందు మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఒంగోలు గీత మూవీ నుంచి. రా చిలక రాననక అంటూ జీవి ప్రకాష్ గారి వాయిస్లో.

ఎస్ ఫ్రెండ్స్, మరి మా పదం మీ భావంలో నెక్స్ట్ కవిత కూడా వచ్చేసింది. చిలుక ఆకుపచ్చని వర్ణంతో పచ్చని ప్రకృతిలో మెరిసిపోతుంది. పండైనా కాయైనా నోటికి చిలుక కొరుకుడే. చిలుక జ్యోతిష్కుడికి ఒక్కొక్క కార్డు ముక్క తీస్తూ అందరి జాతకాలకి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. చిట్టి చిలకమ్మ ముద్దు ముద్దుగా చిన్న కోతతో చూపరుల లోకాన్ని అరలిస్తుంది. అండ్ ఈ కవితను పంపించారు మానపురం రాజా చంద్రశేఖర్, బాబామెట్ట, విజయనగరం నుంచి. అండ్ థ్యాంక్ యూ అండి పంపించినందుకు. నెక్స్ట్ కవితని చదివేద్దా. పచ్చని రెక్కల పిట్టవే నీవు చిలక, పూలతో మాట్లాడే ప్రకృతి మధుర గీతిక, మామిడి కొమ్మపై ఊగే చిన్న నవ్వువి, మనసుకు హాయినిచ్చే ఉదయపు వెలుగువి, నీ మాటల్లో మధురం, నీ చూపుల్లో రంగులు, వసంతానికి నీవే వేసే కొత్త వన్నెలు, ఆకాశం తాకాలని కలలు కనే గీతం, అడవుల్లో మార్మోగే స్వచ్ఛమైన సంగీతం, పిల్లల పిలుపుల్లో నీవు చిలిపి స్నేహం, పచ్చని ప్రకృతికి నీవు అమూల్యమైన నీడు. చిలుక నీ రెక్కల చప్పుడు వినగానే మనసంతా పరవశించే ఆనందగానమే చిలుక. కుమార్ చంద్రిక, రామ్ చిలన్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధి రామాలయం నుంచి ఈ కవితను పంపించారు. అండ్ నెక్స్ట్ కవితని చదివేద్దాం. ఉమామహేశ్వరం శివాలయం పక్క నుంచి, సుందరంపల్లి నుంచి సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్న కుమార్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా పంపించారండి. పచ్చని కోకను కట్టుకొని ఎర్రని ముక్కుకు రంగు పూసి కొమ్మ కొమ్మకు తిరిగేనమ్మ మనసు తోచే రామచిలుక, జామ పండ్లను కొరికి తింటూ తీపి పలుకులు ఎన్నో పలుకుతూ పంజరమున బందీ అయినా పలకరింపులనే మర్చిపోదు. చేతికి చిక్కిన సీతాకోకల ఆకాశాన్ని ఎగిరే హరివిలులా ప్రకృతి ఇచ్చిన అందాల బొమ్మ ముద్దులలికే మన రామచిలుక. నిజంగానే అండి, ముద్దులలికే మన రామచిలుక చూడగానే చాలా అందంగా ఉంటుంది కదా. సో మరి ఇంకా మరిన్ని కవితలు చదివేద్దాం మన చిలుకమ్మ మీద. మరి నెక్స్ట్ అయితే మీకోసం రౌడీ అల్లుడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన

మునగపాక నుంచి నిరీషా గారు పంపించారండి తర్వాత కవిత. పచ్చని ప్రకృతి ఒడిలో ముద్దులలికే చిరునామా చిలుక. మానవ కంఠాన్ని మధురంగా పలికించే మాటల మాలికల హరివిల్లు చిలుక. గోరింకతో స్నేహం చేస్తూ గూటిలోని ప్రేమను పంచుతూ గగన వీధుల్లో స్వేచ్ఛగా విహరించే రంగుల సీరనీడ చిలుక. నిజంగా చాలా బాగా రాశారండి నిరీష గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కవితని మనం చదివేద్దాం. చిలక పలుకులు చిన్నపిల్లల మాటలను చిలకతో కంపేర్ చేస్తున్నట్టు కామేశ్వరరావు గారు ఎంవిపి కాలనీ నుంచి పంపించారు. అండ్ ఇది ఈరోజు మా పదం మీ భావంలో చిలక మీద మంచిగా అందరూ కవితలు రాసి పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలానే ప్రతిరోజు మా పదం మీ భావంలో ప్రతి ఒక్కరూ కూడా మంచిగా కవితలు రాసి మీ చిరునామాతో సహా మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి. మరి ఇప్పుడు మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వస్తుంది ఫ్రమ్ ద మూవీ బంగారం.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలక్యూషన్ చిత్రలేఖనం

0: డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బిరాజు.

ఫోర్స్. వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం May 2 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్. మొత్తం పోస్టుల సంఖ్య 47. అర్హతలు: ఎల్డీసీ హిందీ టైపిస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు లైట్ అండ్ హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, 2 ఏళ్ల కనీసం డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు indianairforce.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన: అస్సాంలోని సిఎస్ఐఆర్కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 5 నుంచి June 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్స్. మొత్తం ఖాళీల సంఖ్య 10. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయో పరిమితి: మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు, డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 May 2026 నుంచి 4 June 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు NEIST.res.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యూటర్, డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: ట్యూటర్ మరియు డెమోన్స్ట్రేటర్. అర్హతలు: సంబంధిత విభాగాల్లో MBBS, MD, MS, MSCలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయో పరిమితి 37 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ

0: ఈడబ్ల్యూ అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1000 రూపాయలు. దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుకి చివరి తేదీ 30 మే 2026. మరిన్ని వివరాలకు aimsmangalagiri.edu.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చు. ఫోన్ నెంబర్ మరొకసారి 7416172999 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియచేయాలి. అలానే మీ అభిప్రాయాలను airpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. మెయిల్ ఐడి మరోసారి airpcvsp@gmail.com. పోస్టు కార్డు ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 53003. పిన్కోడ్ మరొకసారి 5300003. సమాచార వాణి విన్నారు.

0: విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం 6 గంటలకు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.5 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 76%. విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 73%గా నమోదయ్యింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ సూచన. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన ఏమీ లేదు. ఆంధ్రేతర తీర ప్రాంతం అంటే బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. తీరంలోనూ తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి రాగల 5 రోజులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్రాలో మానసిక ఆరోగ్యానికి శారీరక దృఢత్వానికి మధ్య ఉన్న సంబంధం, వికాసంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన వివరాలు, ప్రేరణలో తమ గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి కృషి చేసిన గ్రామ సర్పంచ్ అర్పిత, ఇక వ్యక్తిత్వంలో వినబోయే అంశం టేబుల్ మేనర్స్, చివరిగా 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: This is Akashwani, the news read by Anuja Kumar. Prime Minister Narendra Modi held restricted and delegation-level talks with his Norwegian counterpart Jonas Gahr Støre in Oslo today. The two leaders agreed to elevate India-Norway relations to a green strategic partnership, marking a significant milestone in enhancing cooperation in the fields of clean energy, blue economy and green transition. During the talks, the leaders reviewed the entire spectrum of bilateral

0: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది.
0: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చెప్పి చెప్పి విసిగిపోయా.
4: ఏమైంది?
5: కొత్త కిడ్బ్యాక్ కావాలి.
4: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు. వినకపో

0: కొత్త మేనేజర్తో.
1: కరెక్ట్.
0: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటోంది,
2: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్ 1 నుండి కాలువలకు సాగునీటి విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు స్పష్టం చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ప్రారంభించారు. జలవనరుల శాఖ వార్షిక క్యాలెండర్ ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులు కాకుండా ప్రాధాన్యత కలిగిన మరో 11 ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ 88% పూర్తి అయ్యాయని వెల్లడించారు. భూసేకరణ 93% పూర్తయిందని, నిర్వాసితుల తరలింపు 45% పూర్తయిందని చెప్పారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్ 1-2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తి అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్న సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంచారాణి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్లో 3,77 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రహెన్సివ్ కేర్ సెంటర్ COCను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రక్తహీనతతో బాధపడే నవజాత శిశువులను ముందే గుర్తించేందుకు పుట్టిన 24 గంటలలోపే వారికి బ్లడ్ టెస్ట్ చేసే సరికొత్త విధానాన్ని దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కేజీహెచ్లోనే ప్రారంభించడం జరిగిందని చెప్పారు. దీనివల్ల చిన్న వయసులోనే రక్తహీనత వ్యాధులను గుర్తించి ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోని పాలకొండ నుండి రంపచోడవరం, పోలవరం వరకు ఉన్న గిరిజనులందరూ ఈ కేంద్రాన్ని సందర్శించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచిస్తూ,
1: దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 40 లక్షల మంది గిరిజనులకు కూడా అందరికీ ఈ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కేజీహెచ్కి వస్తే ఈ టెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకొని వాళ్ళు వస్తే వాళ్ళకి మందులు ఇవ్వటం గాని, లేదా రేపు పెళ్లిళ్ల సమయంలో కూడా ఈ వ్యాధి ఉంది అని అవతల వాళ్ళకి చెప్పడానికి. జస్ట్ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో 24 గంటల తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయటం అనేది మన సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ మనమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ 2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువులు, పంటల వ్యూహంపై కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. యూరియా సరఫరా విషయంలో జిల్లాల వారీగా నిల్వలపై పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ఎరువుల దుర్వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు యూరియా సరఫరాను మరింత పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేక కార్డుల విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్డు ద్వారా అవసరానికి అనుగుణంగా యూరియా పొందే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ముందస్తుగా యూరియా నిల్వలు చేయరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు. యూరియా వినియోగంలో సమతుల్యత అవసరమని, మొదటి దశలో

0: యూరియా వినియోగించి తరువాతి దశల్లో నానో యూరియా ఉపయోగించాలని రైతులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. మూలపేట పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఉప్పు భూముల సమస్య, రోడ్డు, రైల్వే, పునరావాసం వంటి మౌలిక సదుపాయాల కల్పన సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు సంబంధించి బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని, రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టులో డ్రెడ్జింగ్, పునరావాసం వంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ 3 పోర్టులతో పాటు ఫేజ్ 1 ఫిషింగ్ హార్బర్ల పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొన్నారు. నెల్లూరు 48వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 54వ డివిజన్లో మంచినీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామని నారాయణ తెలియజేస్తూ,
1: ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్ల రూపాయలతో వక్స టేకప్ చేశాం. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో 761 కోట్లతో వక్స సాధ్యమైంది. ఒకటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లేస్ కాదు, పేదరికాన్ని పూర్తిగా పారదారాల P4 ప్రోగ్రామ్ తీసుకోవాలని ఉద్దేశిస్తే యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
0: ఖరీఫ్ సీజన్ సంసిద్ధతలో భాగంగా కాలువల్లో పూడిక తొలగింపు పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ 2026 సీజన్ దృష్ట్యా అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ నీటిపారుదల శాఖల సమావేశం ఈరోజు జరిగింది. ఇరువురు మంత్రులు సాగునీటి విడుదలపై ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. వచ్చే జూన్ 1వ తేదీ నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2025-26 ఖరీఫ్లో 99.35 లక్షల ఎకరాలకు గాను 888 టీఎంసీల నీటి సరఫరా చేశామని స్పష్టం చేశారు. రబీ సీజన్లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు అందించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వచ్చే జూన్ 1 నుండి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. యూరియా ముందస్తు నిల్వలు చేయవద్దని, అవసరం మేరకు మాత్రమే వాడాలని మంత్రి కె అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కేజీహెచ్లో హిమోగ్లోబినోపతి కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంజారాణి ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఇది నీ కోసమమ్మా.
3: దీనికి ఇంత తొందర వచ్చింది?
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
3: కానీ నాయనమ్మా, మీ కోసం
4: అంట తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
5: ఆర్బీఐ అంటుంది?
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
8: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
7: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
8: ఎలా తెలుసుకోవచ్చు?
7: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
8: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
7: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
6: ఆర్బీఐ అంటుంది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఈనాటి సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్రాలో మానసిక ఆరోగ్యానికి శారీరక దృఢత్వానికి మధ్య ఉన్న సంబంధం, వికాసంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన వివరాలు, ప్రేరణలో తమ గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి కృషి చేసిన గ్రామ సర్పంచ్ అర్పిత, వ్యక్తిత్వంలోని వినబోయే అంశం టేబుల్ మేనర్స్, ఇక చివరిగా 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ ఆకాశవాణితో వారి అనుబంధం గురించి వింటారు.

ముందుగా ఫిట్నెస్ మంత్రాలో మానసిక ఆరోగ్యం, శారీరక దృఢత్వం అనేవి నాణానికి ఉన్న రెండు ముఖాల లాంటివి. శరీరం బాగుంటే మనసు ఉత్సాహంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనమంతా శారీరక ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం, కానీ మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. నిజానికి మన శరీరానికి మనసుకు విడదీయరాని సంబంధం ఉంది. ఎలా అంటే, ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడమే. కేవలం జిమ్కి వెళ్ళి బాడీ పెంచడం మాత్రమే ఫిట్నెస్ కాదు, మనసు ప్రశాంతంగా ఉండడం కూడా ఫిట్నెస్సే. మనం వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ చేసినప్పుడు మన శరీరంలోనూ మెదడులోనూ కొన్ని అద్భుత మార్పులు జరుగుతాయి. ఎలా అంటే, రన్నింగ్, వాకింగ్ లేదా వ్యాయామం చేసినప్పుడు మెదడు ఎండార్ఫిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. వీటినే హ్యాపీ హార్మోన్స్ అని అంటారు. ఇవి సహజంగా మన ఒత్తిడిని తగ్గించి మనసుకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. రోజంతా పనిచేయటం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. అది వ్యాయామం చేయటం వల్ల ఈ కార్టిసాల్ స్థాయిలు తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. శారీరకంగా అలసిపోవడం వల్ల రాత్రిపూట గాఢ నిద్ర పడుతుంది. ఇంకా మంచి నిద్ర మెదడును రీఛార్జ్ చేస్తుంది. ఒకవేళ మనసు బాగోలేకపోతే, మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ ఉంటే, ఎక్కువగా ఈ స్ట్రెస్ కనుక ఉన్నట్లయితే రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. డిప్రెషన్లో ఉన్నప్పుడు శరీరం ఏ పని చేయటానికైనా సహకరించదు. ఎప్పుడు అలసటగా, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి క్షీణించి త్వరగా రోగాల బారిన పడతాము. సో ఇప్పుడు మనం తర్వాత అంశం వినే ముందు ఒక మంచి పాట విందాం.

వికాసంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన వివరాలు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 57 మిలియన్ వర్కర్ల కొరతను ప్రపంచం ఎదుర్కోబోతోంది. ఈ డెమోగ్రాఫిక్ సర్ప్లస్ను డెమోగ్రాఫిక్ డివిడెంట్లోకి మార్చేందుకు మన వద్ద ఉన్న అద్భుతమైన అవకాశం ఈ పథకం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం దేశమంతా DDU-GKY స్కీమును అమలు చేస్తోంది. ఈ పథకానికి కావలసిన అర్హతలు: గ్రామీణ యువత వయస్సు 15 నుంచి 35 ఏళ్ళు, అదే SC ST మహిళలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయినట్లయితే 45 ఏళ్ల వరకు కూడా ఉండొచ్చు. ఈ స్కీమ్ను అప్లై చేసుకునేటందుకు http://DDUGKY.gov.in/apply-now ఈ వెబ్సైట్కి వెళ్ళి అవసరమైన వివరాలన్నింటినీ నింపాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ జారీ చేసే కరిక్యులం విధానాలను అనుసరిస్తూ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను అమలు చేస్తారు. కనీస వేతనం శిక్షణ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు, హోటళ్ళు, పర్యాటక కేంద్రాలు, హాస్పిటళ్ళు, రవాణా, ఇతర పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో 10,000 ఉండేలాగా ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన విద్యార్థిని 6 నెలలు ట్రాకింగ్లో ఉంచి ప్రతి నెల ప్లేస్మెంట్ అధికారులు వారిని కలిసి ఉద్యోగంలో ఎదురవుతున్న సమస్యలు, జీతం వంటి విషయాల్లో తలెత్తే ఇబ్బందులను పరిష్కరిస్తారు. మనం మరో పాట విని తర్వాత అంశంలోకి వెళదాం.

ప్రేరణలో తమ గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి కృషి చేసిన గ్రామ సర్పంచ్ అర్పిత గురించి తెలుసుకుందాం. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డిజిటల్ కృషి సమృద్ధి గావ్ జాతీయ స్థాయి పోటీల్లో తమ గ్రామాన్ని

దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపి ప్రశంసలు అందుకున్నారు అర్పిత. గ్రామస్తులందరికీ సులువుగా అర్థమయ్యేలా వెబ్సైట్ను తెలుగులో రూపొందించి ఏఐ ఆధారిత వెబ్సైట్ ద్వారా వాతావరణ హెచ్చరికలు, సాగు సలహాలు, శాస్త్రీయ సూచనలు ఇస్తున్నారు. ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గంటల తరబడి వేచి ఉండకుండా స్లాట్ బుకింగ్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామంలో అమలు చేస్తున్న డిజిటల్ పాలన, పారదర్శక వ్యవస్థ, రైతులకు అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వ బృందం ప్రత్యేకంగా అభినందించింది. గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ స్ఫూర్తితో గ్రామాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అర్పిత అంటున్నారు. సరైన ఆలోచన ఉంటే పల్లెల్లో కూడా మనం డిజిటల్ విప్లవం తీసుకురావచ్చు. సో తర్వాతి అంశం వినే ముందు మరో పాట విందాం.

0: ఇక సాయం సమీరంలో వ్యక్తిత్వంలోని అంశం టేబుల్ మేనర్స్. భోజన నియమాలు పాటించటం అనేది ఇతరుల పట్ల మనకున్న గౌరవాన్ని, మన మంచి ప్రవర్తనను తెలియజేస్తుంది. భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం, టేబుల్ వద్ద అందరూ కూర్చుని వడ్డన పూర్తయ్యే వరకు ఇంటి పెద్ద లేదా ఆతిథ్యం ఇచ్చేవారు భోజనం ప్రారంభించే వరకు వేచి ఉండడం, టేబుల్ మీద నాప్కిన్ ఉంటే దానిని తీసి మన ఒడిలో సర్దుకుని వేసుకోవాలి. ఇక భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా నోట్లో పెట్టుకోకుండా చిన్న చిన్న ముద్దలుగా లేదా ముక్కలుగా తినాలి. నమిలేటప్పుడు శబ్దం చేయకుండా నోరు మూసుకుని నమలాలి. అలాగే నోట్లో ఆహారం ఉన్నప్పుడు మాట్లాడకూడదు. టేబుల్ ముందుకు వంగిపోకుండా వీలైనంత నిటారుగా కూర్చుని తినాలి. మోచేతులను టేబుల్ మీద పెట్టకూడదు. టేబుల్ అవతల వైపు ఉన్న వంటకాలు కావాలంటే ముందుకు వంగి అందుకోకుండా పక్కన ఉన్నవారిని దయచేసి ఆ డిష్ కొంచెం అందిస్తారా అని అడగాలి. భోజనం చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడం, మెసేజ్లు చూసుకోవడం పూర్తిగా నివారించాలి. ఫోన్ను సైలెంట్లో పెట్టి పక్కన ఉంచడం మంచి పద్ధతి. భోజనం చేసేటప్పుడు అందరితో కలిసిపోయేలా ఆహ్లాదకరమైన విషయాలు మాట్లాడాలి. వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకూడదు. భోజన సమయంలో తుమ్ము లేదా దగ్గు వస్తే ముఖాన్ని పక్కకు తిప్పుకుని నాప్కిన్తో అడ్డు పెట్టుకుని ఎక్స్క్యూజ్ మీ అని చెప్పాలి. ప్లేట్లో ఎంత అవసరమో అంతే వడ్డించుకోవాలి. ఆహారాన్ని వదిలేయటం మంచి పద్ధతి కాదు. భోజనం పూర్తయిన తర్వాత నాప్కిన్ను ప్లేటుకు ఎడమవైపున మడత పెట్టకుండా మామూలుగా ఉంచాలి. మనకు భోజనం వడ్డించిన వారికి లేదా ఆతిథ్యం ఇచ్చిన వారికి భోజనం చాలా బాగుందని కృతజ్ఞతలు చెప్పడం మరవకూడదు.
1: వివాహ భోజనంబూ

0: సమయం 7:05 అని జనం గుర్తించే స్థాయికి రేడియో ఏనాడో ఎదిగింది. కార్యక్రమాలు వింటుంటే 12:40 కార్మికుల కార్యక్రమం, అదిగో స్త్రీల కార్యక్రమం వస్తుంది అంటే 1:30 దాటిందన్నమాట అని అలారం చూడకుండానే సమయం తెలిసే ప్రక్రియ ఇది నేర్పింది. ఇప్పటికీ ఆకాశవాణి ఆయా సిగ్నేచర్ ట్యూన్లు వింటుంటే పొలం పనులు అంటుంటే అమ్మ పెట్టిన జున్ను తింటూ రేడియో విన్న బాల్యం నాకు గుర్తుకు వస్తుంది. సిగ్నేచర్ ట్యూన్ వస్తుంటే ఆకాశవాణి ఇప్పుడు యువవాణి, యువజనుల కార్యక్రమం వింటారు అని వ్యాఖ్యాత చెప్పగానే ఎంత సంతోషమో. ఒక పేపర్ చదవాలంటే చదువు వచ్చి ఉండాలి, కానీ నిరక్షరాస్యుణ్ణి సైతం ప్రభావితం చేసి వింటే అర్థమయ్యేది రేడియోలోని సంభాషణలు, వార్తలు, విశేషాలు, కథానికలు, నాటికలు, బుర్రకథలు, హరికథలు, ఎన్నెన్నో కార్యక్రమాల మధురమైన పుష్పమాలికలు. దృశ్యాన్ని చూస్తే ఇంట్లో వారు తిడతారు, దానిమీదే దృష్టి పెట్టాలి గనక. కానీ రేడియో వృత్తి పనుల వారిని వారి పని వాళ్ళు చేసుకుంటూనే పని మానకుండానే వింటారు. రేడియో పనికి ఆటంకం కాదనేది నిజం. పైగా వింటూ జ్ఞానాన్ని ఆనందాన్ని పొందుతారు. అటువంటి అనుభూతే నేను విన్నప్పుడల్లా పొందుతూ ఉంటాను. ఆకాశవాణికి ఎప్పుడూ తాను నిర్వహించే కార్యక్రమాలకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాను. ఆకాశవాణి మరింత సమర్థవంతమైన కార్యక్రమాలని శ్రోతలకి అందించగలుగుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ రోజుకా రోజు ఆ రోజు ప్రాధాన్యత వివరిస్తూ ఆ రోజు గురించిన వివరణ, ఆ రోజు ప్రత్యేకత ముడిపడిన మహనీయుల గురించి తెలుసుకునే భాగ్యం మా అందరికీ కలుగుతుంది. చక్కని సమాచార వేదికకి ధన్యవాదాలు అనటం తక్కువే. రేడియోని కనిపెట్టిన మార్కోని, ట్రాన్సిస్టర్ కనిపెట్టిన షాక్లీ వంటి మహనీయులను ఎప్పుడూ మనం గుర్తు చేసుకోవటం ఎంతో అవసరం. ఎందరో కళాకారులు మనం వారిని దర్శించలేకపోయినా వినబడటంలోనే కనిపించేలా చేసుకున్న వారి గాత్ర సంస్కారానికి సరైన గౌరవం లభించింది రేడియో వేదికపైనే. 90 వసంతాల పండుగ దినంలో నాకు ఓ స్థానం కల్పించిన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర వారికి, స్టేషన్ డైరెక్టర్ వారికి, తదితర సిబ్బంది మొత్తానికి, వింటున్న శ్రోతలకి నా శుభాకాంక్షలు ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ రేడియో శ్రోత కేవీవి సత్యప్రసాద్.
1: సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: సాయం సమీరంలో చివరి అంశం 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి శ్రోత శ్రీ కేవీవి సత్యప్రసాద్ ఆకాశవాణితో వారి అనుబంధం మనతో ఈ విధంగా పంచుకుంటున్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అని ఆయా కేంద్రమున్న ఊరు పేరు రేడియోలో వినపడుతుంటే ఓహో జాతీయ వార్తలు తెలుగులో వస్తున్నాయి కనుక ఇప్పుడు

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ
0: ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల రైతు సోదరుల కార్యక్రమంలో ఖరీఫ్లో పంట సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, మార్టెర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం. విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక, 8:15 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్, వాణి సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల ప్రసంగం, అనంతరం స్వరమాలిక.

0: 10 గంటలకు విజయవాడ కేంద్ర సమర్పణలో కర్ణాటక సంగీత కార్యక్రమం. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో 6 గంటలకు భారతమాత నీకిదే వందనమమ్మ దేశభక్తి గీతం బృందగానం. 6:10 భక్తి రంజనలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ సర్వజోత్స్యుల గౌరీ శంకర శాస్త్రి. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో గ్రామ స్థాయిలో వ్యవసాయ ప్రాసెసింగ్ ఆవశ్యకత, ఎన్ సుధాకర్ రెడ్డి గారి సలహాలు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాలలో వరల్డ్ ఫెయిర్ ప్లే డే, గాయని బెంగళూరు నాగరత్నమ్మ గారి జయంతి, నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు నేటి మాటలో వింటారు. 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు. ఈ కార్యక్రమాన్ని తిరిగి సాయంత్రం 6:55 కూడా వినవచ్చు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి గురించి డాక్టర్ జి ప్రభాకర్ గారి ప్రసంగం. భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ప్రియంవత బృందం నిర్వహణలో నామ సంకీర్తనలు వింటారు. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ నిర్వహణ బి శేఖర్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో యువటూరి కృష్ణ శృతి గారి గాత్ర సంగీతం వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 9:00 పాటల పల్లకి. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ విజయవాడ కేంద్ర ప్రసారం. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఋతు సంకేతం సంగీత రూపకం 2వ భాగం. 11:00 మధురిమ. 11:30 ఎన్సిఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి. 12:40 సంధ్యారాగం. మధ్యాహ్నం 1:35 మహిళావాణిలో శ్రీమతి డివి మానస నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాత సంగ్రహాలయాలు అనే అంశం గురించి కొన్ని విశేషాలు వింటారు. 2:31 రంగస్థలిలో గయోపాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణుడి పాత్ర, శ్రీ సిహెచ్ కృష్ణ పాడిన రంగస్థలి పద్యాలు వింటారు. మా 2వ ప్రసారం సాయంత్రం 5:00 యువవాణితో మొదలవుతుంది. 5:30 మా పదం మీ భావం వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరంలో శ్రీ ఎస్ ధనంజయ్ గారు పాడిన లలిత గీతాలు, అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారి మనోగతం వింటారు. అనంతరం ఖరీఫ్ పచ్చి రొట్టెల సాగు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జి గౌరీ గారి ప్రసంగం వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు,

వ్యోమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియో మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయికి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళతారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖాధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో

0: దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నతస్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ధి వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ, పరిశోధన రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వ్యవసాయ పాఠశాల వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి.
3: మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఖరీఫ్లో వరి, వేరుశనగ, పత్తి, కంది, మొక్కజొన్న, చెరుకు పంటలు సాగు చేస్తారు. రబీలో పప్పుశనగ, వరి కానీ ఇతర పంటలు కూడా, మొక్కజొన్న కూడా రబీలో సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఖరీఫ్ రైతులంతా కూడా సన్నద్ధం కావాలంటే ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలా అనే దాని గురించి చర్చించుకున్నాము. రబీ పంటల సాగు అనంతరం కూడా ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతుంటారు కాబట్టి రబీలో పంటల సాగు అనంతరము మళ్ళీ తొలకరి పంటలు అంటే ఖరీఫ్లో వేసుకోవడానికి రైతులు అధిక దిగుబడులు పొందటానికి ఎలా సన్నద్ధం కావాలి, దీని కొరకు రైతు

రైతులు ఆచరించవలసిన ముఖ్య యాజమాన్య పద్ధతులు అనేటివి గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా నీరు పారుదల కింద వరి పంట సాగు చేసింటారు కాబట్టి ఆ పంట అంతా కూడా వరి పంట అంతా కూడా మెషిన్ కట్టింగ్స్ చేసింటారు. దానివల్ల వరి కోయలన్నీ కూడా వరి దుబ్బులన్నీ కూడా ఎక్కువ హైట్లో కోసేది కాబట్టి అదంతా కూడా అట్లే ఉంటుంది కాబట్టి రబీ పంటల అనంతరము పంట అవశేషాలు ఇట్లా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాము. మామూలుగా వరి కోతల తర్వాత పంట వ్యర్థాలన్నీ కూడా నేలలో ట్రాక్టర్తో లాగబడే రోటోవేటర్తో కలే దున్నుకోవాలి. ఈ పంట అవశేషాలను కూడా యంత్రాలతో కోసిన తర్వాత వరిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసే ట్రాష్ షెడ్డర్ ద్వారా కూడా పంట అవశేషాలను నేరుగా విచ్ఛిన్నం చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. పంట అవశేషాలు కూడా మనకు ఏమన్నా ఉపయోగించుకోవాలంటే పుట్టగొడుగుల పెంపకానికి కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఈ వరిగడ్డిని అనేదాన్ని ఏ పంట వ్యర్థాలను కూడా కాల్చకూడదు అన్నమాట. మనం కాలిస్తే ఏమవుతుందంటే నేలలో ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా పంట అవశేషాలను పంట అయిపోయిన తర్వాత కాల్చకూడదు అన్నమాట. ఈ వరి కోయలనంతా కూడా వరి కంబైనర్తో హార్వెస్ట్ చేసిన తర్వాత గడ్డిని చుట్టలుగా చుట్టే యంత్రం ఉంటుంది అన్నమాట, దాన్నే బేలర్స్ అంటారు, ప్యాడీ బేలర్స్ను. వాటిని ఉపయోగించుకునేసి వరిగడ్డిని అంతా కూడా కట్టలుగా చేసుకునేసి పశువుల మేతగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ పంట అవశేషాలను కూడా మనము కులిపింపజేయచ్చు అన్నమాట. అంటే వివిధ రకాల సూక్ష్మజీవుల సమ్మేళనంతో అంటే వేస్ట్ డీకంపోజర్ అంటారు దాన్ని, వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి కూడా దాన్ని స్ప్రే చేసి కంపోస్టింగ్ చేసి భూమిలోకి దున్నుకోవచ్చు అన్నమాట. అంటే ఈ పంట అవశేషాలను వివిధ రకాల జీవుల సమ్మేళనంతో కంపోస్ట్ పద్ధతిలో వాడుకోవడం ద్వారా నేల భౌతిక మరియు రసాయనిక లక్షణాలు మెరుగుపడమే కాకుండా భూసారము మరియు నీరు నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. దీన్ని ఎట్లా చేయాలంటే ఒక 200 లీటర్ల డ్రమ్ము తీసుకునేసి దాంట్లో ఈ వేస్ట్ డీకంపోజర్, దీన్నే గజియాబాద్ డీకంపోజర్ కూడా అంటారు, లేదు డీకంపోజర్ ఏ, డీకంపోజర్ బి అనేటివి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఈ డీకంపోజరు ఆన్లైన్లో కూడా ఉంటాయి కాబట్టి గజియాబాద్ డీకంపోజర్ అనేది మనము 30 గ్రాములు ఉంటుంది అన్నమాట. ఆ 30 గ్రాముల బాటిల్ తెచ్చుకునేసి ఈ కల్చర్ని ఏం చేయాలంటే 200 లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లం కలిపేసి డీకంపోజర్ 30 గ్రాములు వేసేయాలన్నమాట. దీన్ని 5 రోజుల వరకు ప్రతిరోజు 2 సార్లు ఉదయము సాయంత్రం పూట కలయి తిప్పాలన్నమాట. ఈ ద్రావణం అంతా కూడా ఒక 5 రోజుల్లో తయారవుతుంది అన్నమాట. అంటే ఈ వేస్ట్ డీకంపోజరు తయారు చేసిన ద్రావణం అంతా కూడా 5 రోజుల్లో తయారవుతుంది కాబట్టి దీన్ని 1:3 నిష్పత్తిలో ఈ మిశ్రమాన్ని పిచికారి చేసుకోవాలన్నమాట. అంటే 1 లీటరు డీకంపోజర్తో తయారు చేసిన నీటిని ఇంకా 3 లీటర్ల నీటిని కలిపేసి అంటే 1:3 నిష్పత్తిలో కలుపుకునేసి ఈ మిశ్రమ పంట అవశేషాలను త్వరగా కులింపజేస్తాయి అన్నమాట. పంట అవశేషాల మీద చల్లచ్చు లేదు స్ప్రే చేయొచ్చు అన్నమాట. స్ప్రే చేస్తే బాగా తేమ ఉన్నప్పుడు బాగా కూలిపోతాయి కాబట్టి దీన్ని మళ్ళా కూడా కుళ్ళిన తర్వాత భూమిలోకి కలే దున్నుకోవచ్చు. తర్వాత అట్లే కూడా ఇంకా కూడా పత్తి పంట, కంది పంట అవశేషాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా కాల్చకూడదు అన్నమాట. పత్తి పంటను మామూలుగా ఏం చేస్తామంటే ఈ పత్తి పంట అవశేషాలు అట్లే ఉంటే గనక మనకు పింక్ బోల్వామ్ అనేది పురుగు ఎక్కువగా ఉధృతమవుతుంది కాబట్టి ఈ పంట అవశేషాలను మల్చర్ అనేది ఉంటుంది అన్నమాట, ట్రాక్టర్ డ్రాన్ మల్చర్ అంటారు, దాన్ని షెడ్డర్ కమ్ మల్చర్ అంటారు. దీంతో మనం గాన ట్రాక్టర్తో వాడినట్లయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని నేలలో కలియదునడం జరుగుతుంది. మరియు ఈ పత్తి మరియు కంది కట్లు మనం ఏమంటే ఒక డ్రమ్ములో వేసేసి బయోచార్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ పొడి మాదిరిగా, బొగ్గుల పొడి మాదిరిగా తయారు చేసుకున్నట్లయితే బయోచార్ అనేది సేంద్రీయ కర్బనము భూమిలో పెరిగేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ బయోచార్ అనేది తయారు చేసుకునేసి మనము భూమిలో కూడా నేలలో కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ పంట అవశేషాలను కూడా మనం వర్మి కంపోస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనము వర్మి కంపోస్ట్ అంటే ఈ లేయర్స్ లాగా వేసుకునేసి మళ్ళా పశువుల ఎరువు వేసుకునేసి పంట అవశేషాలన్నీ కూడా వర్మి కంపోస్ట్గా తయారు చేసి తర్వాత మనము పంటలకు ఎరువుగా కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత వరి పంట తర్వాత కూడా దుక్కి దున్నకుండా మొక్కజొన్న పంటను కూడా 0 టిలేజ్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు వరి కోసిన తర్వాత మనము మళ్ళా ఖరీఫ్లో వర్షాలు పడేటప్పుడు మొక్కజొన్న వేసుకోవాలంటే కూడా 0 టిలేజ్ పద్ధతిలో కూడా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ వరి, మొక్కజొన్న, జొన్న మరియు సజ్జ వంటి పంటల నుండి కూడా వెలువడిన అవశేషాలను వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల్లో మల్చింగ్గా వాడుకోవచ్చు అన్నమాట. ఈ మల్చింగ్ చేసేదానివల్ల ఏమవుతుందంటే కలుపు నివారించబడుతుంది, తర్వాత నీటి సంరక్షణ ఉంటుంది, తర్వాత కలుపు నివారణతో

పాటు భూసార పరిరక్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పంట అవశేషాలను కూడా ఉద్యానవన పంటలకు మల్చింగ్గా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న కంకులు తీసేసిన తర్వాత దీన్ని మిషనరీ ఉపయోగించుకునేసి సైలేజ్ తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే సైలేజ్ని మనము మాగబెట్టిన మాగుడు గడ్డి అంటారు, దీన్ని పశుగ్రాసాలు కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ హ్యాపీ సీడర్, దాన్ని పుష్పో సీడర్ అంటారనమాట. ఈ సీడర్తో మనము వరి కోసిన తర్వాత మొక్కజొన్న పంటను విత్తుకోవచ్చు అనమాట. అంటే దొక్కి దున్నకన్నానే కూడా ఈ హ్యాపీ సీడర్ను ఉపయోగించుకునేసి వరుసలలో 2 అడుగులు వరుసకు పెట్టుకునేసి 20 సెంటీమీటర్లు మొక్క మొక్కకు పెట్టుకునేసి హ్యాపీ సీడర్ లేదా పుష్పో సీడర్ను ఉపయోగించుకునేసి మనము మొక్కజొన్నను విత్తుకోవచ్చు అనమాట. ఇంకా ఈ విధంగా ఎంతో విలువైన పంట అవశేషాలను తగలబెట్టకుండా వ్యవసాయంతో పాటు వివిధ పరిశ్రమలకు ముడిసరుకుగా వాడుతూ సద్వినియోగం చేసుకోవాలన్నమాట. ఈ పంట అవశేషాలను కూడా బయోచార్ చేసుకోవచ్చు, లేదు డీకంపోజర్ను ఉపయోగించుకునేసి కంపోస్ట్ చేసి భూమిలో దున్నుకోవచ్చు, లేదు బ్రికెట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్రికెట్స్ను కూడా మనము వివిధ పరిశ్రమలకు ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా చేసేదాని వల్ల ఈ వ్యవసాయ వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ పంట అవశేషాలను యాజమాన్యం చేపట్టిన తర్వాత ఇంకా ఖరీఫ్ సాగుకు ముందుగా మనము భూసార పరీక్షలు అనేటివి చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా నేలలో అన్ని పోషకాలు, అంటే సూక్ష్మ పోషకాలు, మేజర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ సమృద్ధిగా ఉంటేనే నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నేల ఆరోగ్యంగా ఉంటే మనకు దాని మీద వచ్చే పంట దిగుబడి కూడా అన్ని పోషకాలు ఉంటాయి. నేల ఆరోగ్యంగా ఉంటే పంట వచ్చిన తర్వాత మనుషులు తీసుకుంటే వాళ్ళు కూడా పోషకాలు అన్నీ అందుతాయి. తర్వాత పంట పశుగ్రాసాలకు కూడా నేల ఆరోగ్యంగా ఉంటే వాటికి పశువులకు కూడా మేత ఉపయోగిస్తుంది కాబట్టి పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఫైనల్గా నేల ఆరోగ్యం అనేది వన్ హెల్త్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే నేల ఆరోగ్యం బాగుంటే మనుషుల ఆరోగ్యం బాగుంటుంది, మనం పశువుల ఆరోగ్యం బాగుంటుంది, పశువుల నుంచి వచ్చే పాలు అన్నీ కూడా న్యూట్రియంట్స్తో ఉంటాయి. కాబట్టి నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. మనం పంట వేసే ముందు భూసార పరీక్ష అనేది చేయించుకోవాలి. ఈ భూసార పరీక్షను ఏ విధంగా చేసుకోవాలంటే మనము ఒక ఎకరా ఏరియాలో 5 నుంచి 7 సార్లు ఒక వీ షేప్లో తీసుకునేసి, మామూలు పంటలు అయితే 1 అడుగు లోతు తీసుకునే వీ షేప్లో తీసుకునేసి దాన్ని క్వార్టరింగ్ చేసేసి ఫైనల్గా 1/2 కేజీ మట్టి వచ్చేడిగా తీసుకునేసి దాంట్లో 1 బుట్టసంచిలో ప్యాక్ చేసేసి దాంట్లో మన రైతు పేరు, సర్వే నెంబరు, ఏ పంట వేసిన తర్వాత మనము శాంపుల్ తీసినాము, వేయబోయే పంట అన్ని డీటెయిల్స్ కన్నా మనము దగ్గరలో ఉండే పరిశోధనా స్థానంలో కానీ, లేదు కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ, లేక వ్యవసాయ శాఖ ప్రయోగశాలలో కానీ ఇచ్చినట్లయితే భూసార పరీక్ష చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ భూసార పరీక్షలు విధిగా చేయించుకోవడం వలన భూమిలో ఉన్న పోషక విలువల స్థాయిని కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఎరువుల మీద అనవసరంగా వాడకంలో కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు, మరియు అధిక తర్వాత సుస్థిరమైన దిగుబడులు కూడా పొందవచ్చు అన్నమాట. కావున పంట తీసిన తర్వాత వేసవి కాలంలో మట్టి నమూనా సేకరణకు అత్యంత అనుకూలమైన సమయం. దీని కొరకు ప్రతి జిల్లాలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు ఆధ్వర్యంలో భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇతర వివరాల కొరకు అందుబాటులో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని కూడా సంప్రదించి మనము ఏ విధంగా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలి అనేది కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా కూడా ఈ భూసార పరిరక్షణ కోసము వేసవిలో రైతులు చేపట్టవలసిన ముఖ్యమైన పనులు ఏమంటే, ఈ భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. మనము ఒకసారి భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత మనకు వాళ్ళు కార్డు ఒకటి ఇస్తారనమాట, భూసార తెలిపే కార్డు అనేది. దాంట్లో మనకు ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, సూక్ష్మ పోషకాలా లేదా స్థూల పోషకాల తక్కువగా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, మధ్యస్థంగా ఉన్నాయా అనేది అన్నీ కూడా ఉదజని సూచిక అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ భూసార పరీక్షల ఆధారంగా ఏమంటే నత్రజని, భాస్వరము, పొటాషు తక్కువగా ఉంటే మనము సిఫార్సు చేసిన ఎరువులకు 30% అదనంగా వేసుకునేసి పంట సాగు చేసుకోవాలన్నమాట. అదే మధ్యస్థంగా ఉంటే సిఫార్సు చేసిన ఎరువుల వరకు వేయాలి. పోషకాల లభ్యత అనేది ఎక్కువగా ఉంటే మనము ఇంకా 30% సిఫార్సు చేసిన ఎరువులను తగ్గించుకునేసి ఎరువులను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాషు ఇవి చూసినట్లయితే భాస్వరము మధ్యస్థం నుంచి ఎక్కువ ఉండొచ్చు, పొటాషియం కూడా మధ్యస్థం నుంచి ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఆ ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే మనము ఎరువుల మీద కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు. తర్వాత సేంద్రీయ కార్బన్ అనేది ప్రతి ఒక్క నేలలో కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి సేంద్రీయ ఎరువులను వాడుకోవడం వల్ల కూడా మనము రసాయనిక ఎరువుల స్థాయిని తగ్గించుకునేసి పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక ఆహార ధాన్యాల నాణ్యతను కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఈ సేంద్రీయ కార్బనం అనేది అన్నిటికీ మూల కారణం. కాబట్టి సేంద్రీయ కార్బనాన్ని పెంచుకునేదానికి

రైతులు ఎక్కువగా ముఖ్యంగా పచ్చి రొట్టె పైర్లు, తర్వాత పశువుల ఎరువులు, అందుబాటులో ఉండే సేంద్రియ ఎరువులన్నీ కూడా పంట వేసుకునే ముందు వేసుకోవాలన్నమాట. ముఖ్యంగా పచ్చి రొట్టె పంటలను వేసుకోవడం ద్వారా నేలలోని సేంద్రియ పదార్థం స్థాయిని పెంచుకుని సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితులను నెలకొల్పి మొక్కలకు సరైన మోతాదులో అన్ని రకాల ధాతువులను అందేలా చూసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా గాలిలో నత్రజనిని స్థిరీకరించి పంటకు అనువుగా మార్చి రసాయనిక ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. తర్వాత పచ్చి రొట్టె ఎరువులు సాధారణంగా నేలపాలిట వరాలుగా పరిగణిస్తారు. అధిక దిగుబడులు సాధించాలన్న ఆతృతతో నేటి రైతాంగం విపరీతంగా రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతి

సాయిల్లో నత్రజనిని స్థిరీకరించి పంటకు అనువుగా మార్చి రసాయనిక ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. తర్వాత పచ్చిరొట్ట ఎరువులు సాధారణంగా నేల పాలిట వరాలుగా పరిగణిస్తారు. అధిక దిగుబడులు సాధించాలన్న ఆతృతతో నేటి రైతాంగం విపరీతంగా రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతిని పంట తీవ్రమైన పోషక పదార్థ లోపాలకు గురి అయి చీడపురుల ఉధృతి కూడా ఎక్కువవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి సమగ్ర పోషకాల యాజమాన్యం చేపట్టాలన్నమాట. అంటే బ్యాలెన్స్డ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంటు చేపట్టాలి. దానిలో ముఖ్య భాగం పచ్చిరొట్ట ఎరువులు కల్టివేట్ చేసి అవి నేలలోకి కలియదున్నాలి. మామూలుగా వేసవి జల్లెలు అంటే సమ్మర్ షవర్స్ వచ్చినప్పుడు పచ్చిరొట్ట పైలైనటువంటి జనుము, జీలుగ, పిల్లి పెసర మొదలగు పంటలను చల్లుకోవాలన్నమాట. ఒక ఎకరాకు 10 నుంచి 12 కేజీల విత్తనాలను చల్లుకోవాలి. ఇవే పచ్చిరొట్ట పైర్లే కాకుండా చెట్లు ఆకులు అంటే వేప, కానుగ, జిల్లేడు, గ్లైరిసీడియా ఇవన్నీ కూడా ఆకులను కట్ చేసి సేకరించి పొలంలో వేసుకునేసి కలియదున్ని కొలనిచ్చిన తర్వాత పంటను సాగు చేసుకోవాలి. మెయిన్గా గోదావరి ప్రాంతాల్లో పచ్చిరొట్ట పైర్లు వేసుకొని వరిని నాటుకోవాలన్నమాట. తర్వాత ఇంకా కూడా ఈ పచ్చిరొట్ట పైర్లే కాకుండా ఈ మధ్య ప్రభుత్వం కూడా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని PMDS కిట్స్ అనేటివి ఇస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 18 పంటల విత్తనాలు, అపరాలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యపు పంటలు, తృణధాన్యాలు మరియు పచ్చిరొట్ట పైర్లు ఇవన్నీ కలిపి ఒక కిట్ రూపంలో ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఋతుపవనాలు రాకముందే పొడి నేలలోనే విత్తనాలు వేసుకోవచ్చు అన్నమాట. వర్షం పడిన వెంటనే ఇవి మొలుస్తాయి కాబట్టి మొలిచిన 40 నుండి 50 రోజుల తరువాత ఇవి భూమిలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పైర్లు, పచ్చి ఆకులు ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేసేదాని వల్ల ముఖ్య ప్రయోజనాలు ఏమంటే ఈ చాలా రకాల పచ్చిరొట్ట పైర్లు పప్పు జాతికి చెందినవి. అందుచేత గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. వీటిలో సేంద్రియ పదార్థం ఉంటుంది కాబట్టి సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారము పెంపొందించడానికి దోహదపడతాయి. తర్వాత ఈ పచ్చిరొట్ట పైర్లు కూడా భూమిని గుల్లబరిచి నీటి నిల్వ సామర్థ్యం పెంచి సులభంగా నీరు, గాలి వేర్లకు అందించేలా చేస్తాయి. ఈ పచ్చిరొట్ట పైర్లు సాగు వల్ల సూక్ష్మ పోషక పదార్థాలు లోపాలు కూడా రాకుండా ఉంటాయి. ఈ పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుళ్ళేటప్పుడు రసాయనిక ప్రక్రియలు కూడా జరిగి భూమిలోని పోషక పదార్థాలు మొక్కలకు బాగా అందుబాటులోకి వస్తాయి. ఈ సమస్యాత్మక నేలలు అంటే చౌడు నేలలు, తెల్ల చౌడు, నల్ల చౌడు అని ఉంటాయి. ఎక్కువగా ఈ సమస్యాత్మక నేలలో జీలుగును వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ పైర్లు వేయడం వలన ఎకరాకు దాదాపుగా 25 కేజీల నత్రజని ఎరువు నేలకు అందిస్తుంది కాబట్టి మనము సిఫార్సు చేసిన ఎరువులో కూడా 25% తగ్గించుకునేసి పంటలకు వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పచ్చిరొట్ట పైర్లు వేసుకునేసి ఎరువులను ఆదా చేసుకుంటే రైతులకు సాగు ఖర్చు కూడా కొంతవరకు తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా కూడా ఈ పచ్చిరొట్ట పైర్లే కాకుండా మనము ముఖ్యంగా ఇప్పుడు చెరువులు, నీటి కుంటలు వీటిల్లో అంతా కూడా ఒండ్రు అనేది ఉంటుంది అన్నమాట. ఈ చెరువుల్లో పూడికను తీసేసి దాన్ని టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత వదలని సూచిక అంటే pH అంటే 6.5 నుంచి 7.5 వరకు ఉంటేనే అది ఉపయోగించుకోవాలి. ఎక్కువ ఉంటే అది వేస్తే నేలలకు చౌడుబారిపోతాయి కాబట్టి మనకు 6.5 నుంచి 7.5 వదలని సూచిక ఉండే ఒండ్రు మట్టిని మట్టుకే మనము ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకోవాలన్నమాట. తద్వారా చెరువు మట్టిలోని పోషకాలన్నీ కూడా భూమిలోకి కలిసి ఆ పొలమంతా కూడా సారవంతం అవుతుంది. తర్వాత ఈ చెరువుల్లో ఉండే పూడిక తీసేసిన దానివల్ల కూడా మనము ఈ వర్షపు నీటిని దాన్ని కన్జర్వ్ చేసుకునేసి ఇంకా నీటి నిల్వ కూడా ఎక్కువగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ చెరువుల్లో ఉండే మట్టిని తర్వాత నీటి కుంటల్లో ఉండే మట్టిని కూడా తీసుకునేసి పంట పొలాలకు వేసుకోవాలన్నమాట. తర్వాత పశువులు ఉన్న రైతులు ముఖ్యంగా పశువుల పేడను సుమారు 1-5 టన్నులు 1 హెక్టార్కు సరిపడే విధంగా తోలుకొని పంట వేసే ముందు ఆఖరి దిక్కులో ఈ పశువుల ఎరువు కానీ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తర్వాత పంటల కోత అనంతరం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో గొర్రెలు, మేకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గొర్రెలు, మేకలను కూడా మంద కట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఒక రాత్రి అంతా కూడా మంద పొలంలో ఉంచినట్లయితే గొర్రెలు, మేకలు వచ్చే ఆ ఎక్స్క్రీటా అంతా కూడా, యూరిన్ అంతా కూడా భూమిలోకి భూసారాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎక్కడైతే ఈ గొర్రెలు, మేకలు అందుబాటులో ఉంటాయో వాటిని మంద కట్టి రైతులు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకా కూడా ఇక్కడ గోదావరి జిల్లాలలో పరివాహక ప్రాంతాలలో కూడా కాలువల్లో అంతా కూడా గుర్రపు డెక్క ఎక్కువ
తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆ గుర్రపు డెక్కను కూడా తీసివేసి మనం దాన్ని కూడా 2:1 నిష్పత్తిలో పశువుల ఎరువుతో కలిపేసి ఈ గుర్రపు డెక్కను

కంపోస్ట్ చేసుకునేసి సేంద్రియ ఎరువుగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చేసుకున్నట్లయితే కన్నా మనము ఈ సేంద్రియ ఎరువులు వేసుకున్నట్లయితే నేల భూ భౌతిక పరిస్థితులు బాగా మెరుగుపరుచుకుని అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి తప్పకుండా పాటించాలన్నమాట. తర్వాత ముఖ్యంగా వరి సాగు ప్రాంతాలలో ఎలుకలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలుకలు కూడా మనము రైతులంతా కూడా వేసవి పంట లేని టైంలో ఈ వేసవి కాలంలో సామూహిక ఎలుకల నివారణ అనేది చేపట్టాలన్నమాట. ఒకే రోజు ఊరిలోని రైతులందరూ కలిసి కట్టుగా ఒకే రోజు విషపు ఎరలు తయారు చేసుకుని వాటిని పొలాల్లో మరియు బంజరు భూముల్లో కూడా పెట్టుకోవాలన్నమాట. మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి జింక్ ఫాస్ఫైడ్ కానీ అల్యూమినియం ఫాస్ఫైడ్ కానీ లేదా బ్రోమోడయాలిన్ అనే మందును 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు మందు ఈ విధంగా తయారు చేసుకునేసి ఈ విషపు ఎరలను తయారు చేసుకున్న తర్వాత ఎలుకల బొరియల వద్ద ఉంచి నివారించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ సామూహిక ఎలుకల నివారణ అనేది కూడా చేపట్టినట్లయితే మనము పంట నష్టాన్ని నివారించుకునేసి ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వర్షాధార సాగు రాయలసీమ ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలు, మార్కాపురం జిల్లాలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే దాదాపు 60% అంతా కూడా పంట అంతా కూడా వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వేసవిలో వచ్చే వర్షాలకు మనం వేసవిలో లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలన్నమాట. లోతు దుక్కులు చేసుకున్నప్పుడు మనకు ఈ వర్షపు నీటినంతా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే మనము డిస్క్ నాగలి లేదా 5 లేక 7 రెక్కల బాతు నాగలితో కానీ లోతు దుక్కులు చేసుకున్నట్లయితే వేసవిలో కురిచిన వర్షపు నీరంతా కూడా భూమిలోకి ఇంకిపోతుంది. అంతేకాకుండా మొండి జాతి కలుపు మొక్కల తుంగ మరియు గరిక వేర్లు, దుంపల వేర్లు ఈ ఎండ వేడివి గురై చనిపోతాయి. అంతేకాకుండా తెగుళ్ళు మరియు చీడపేగలు కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. ఇంకా కూడా లోతు తక్కువగా ఉండే ఎర్రగరపు నేలల్లో చిజిల్ నాగలి అంటాము, దాన్నే సబ్సాయిలరు లేకపోతే సిజిల్ ప్లవ్ అంటారు. దాన్ని ప్రతి 2 మీటర్లకు కన్నా మనము అంటే ట్రాక్టర్ 2 చక్రాల మధ్య ఒకటే ఒక చిజిల్ నాగలి అమర్చుకునేసి ప్రతి 2 మీటర్ల డిస్టెన్స్కు ఒక చిజిల్ నాగలితో 60 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి వాలుకడ్డంగా దున్నుకోవాలన్నమాట. ఇలాగా చేసుకున్నట్లయితే భూమిలోని లోపల గట్టి పొర పగిలిపోయేసి వర్షపు నీరంతా కూడా ఎక్కువగా నిల్వ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు నేల లోతు తక్కువగా ఉండే నేలల్లో అయితే ఈ చిజిల్ ప్లవ్ను ఉపయోగించుకునేసి వాళ్ళకు అడ్డంగా చేసినట్లయితే వర్షపు నీరు కూడా బాగా సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత పంటకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. తర్వాత లోతైన వేసవి దుక్కులు వాళ్ళకు అడ్డంగా దున్నటం వలన వర్షపు నీరు అంతా కూడా వృధా పోకుండా భూమిలో లోపల పొరలోకి చేరుతుంది. ఒకవేళ వాళ్ళకు అనుకూలంగా దున్నితే నేల కోతకు గురి అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు అడ్డంగానే దున్నుకోవాలా. సాళ్ల వెంట వర్షపు నీరు పరిగెత్తి సారవంతమైన మట్టినంతా ఒరవడి గురువు చేసి భూమిని నిస్సారవంతంగా తయారు చేస్తుంది కాబట్టి వాళ్ళకు అడ్డంగానే చేసుకున్నట్లయితే ఈ సమస్య అధిగమించబడి భూమి ఎక్కువ తేమను గ్రహించి వర్షపు నీరు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది అన్నమాట. సో లోతు దుక్కుల వలన నేలలోని నీరు ఇంకని పొరలకు తొలగిపోయి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. దీనివలన భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బిందువు అక్కడికక్కడే ఇంకి నీరు పరిరక్షించబడుతుంది. తద్వారా నీటి పరిరక్షించడమే కాకుండా నేల కోతకు కూడా గురి కాకుండా నివారిస్తుంది. ఈ వర్షాధార పంటల్లో కీలక దశల్లో బెట్టకు గురి అయినప్పుడు, తక్కువ వర్షం వచ్చినప్పుడు మామూలుగా వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తి కూడా చేకూరుస్తుంది అన్నమాట. ఈ లోతు దుక్కులు చేసేదాని వల్ల కొంతవరకు అధిగమించి పంట బాగా పెరిగేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా కూడా అంటే లోతు దుక్కులు కాకుండా కూడా పడిన వర్షాన్ని మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. పరిగెత్తే నీటిని నడిచేటట్టు చేయాలా, నడిచే నీటిని భూమికి ఇంకేటట్టు చేయాలా అనే కాన్సెప్ట్తో రైతులు లోతు దుక్కులు చేసుకోవాలా, పంట వేసిన తర్వాత నీటి సంరక్షణ సాళ్ళు కూడా వేసుకోవాలన్నమాట. అంటే ముఖ్యంగా కంది, ఆముదము పంటల్లో ఒక సాల నుంచి ఒక సాలకు దూరము దాదాపుగా 90 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి 2 సార్లు మధ్యలో నీటి సంరక్షణ సాళ్ళు, దాన్నే గుడ్డు సాలు కూడా అంటారు. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే పడిన వర్షం కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా కూడా రైతులు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ ఎండాకాలంలోనే అంటే పంట వేసే ముందే ఫారం పండ్లు, రైతులు MGNRA స్కీమ్ కింద కూడా ఫామ్ పండ్లు తవ్వుతారు కాబట్టి దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు. సరే ఆల్రెడీ తవ్విండే నీటి కుంటలను కూడా వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే పంట పొలంలో ఉన్న పాత నీటి కుంటలను ఒండ్రు మట్టి తీసేయాలన్నమాట. ఒండ్రు మట్టి తీసేసి ఈ పంట పొలాలకు వేసుకోవాలి. ఈ నీటి కుంటలపై ఉండే గట్లపై

0: కూడా కలుపు మొక్కలు, లోతైన వేరు గల మొక్కలను తొలగించాలి. అలా చేయడం వల్ల నీటి కుంటలో ఉన్న నీరు వృధా కాకుండా నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. పొలంలో ఉన్న నీటి కుంటలను లైనింగ్ లేని చోట ఎర్రమట్టి మరియు సిమెంటు కలిపి పూత పూసుకోవాలన్నమాట. అదేవిధంగా నీటి కుంటల్లో పూడికి తీయడం ద్వారా మరియు కాలువలు శుభ్రపరచుకోవడం వలన నీటి కుంటలో వర్షపు నీరు బాగా రావడానికి దోహదపడుతుంది. ఈ వర్షాధార పరివాహక ప్రాంతము మరియు వాల్ను అనుసరించి ఫారం పాండు పొలంలో లోతట్టు ప్రాంతాల్లో తవ్వుకోవాలన్నమాట. అంటే 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు, అంటే 250,000 లీటర్ల సామర్థ్యం ఉండే ఫారం పాండు ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ ఎర్ర నేలలో దానికి లైనింగ్ చేసుకోవాలండి. పడిన వర్షం నీరు ఇంకిపోకుండా లైనింగ్ చేసుకోవాలి. ఎర్ర నేలలో మట్టి మరియు సిమెంట్ 6 పాళ్ళు మట్టి 1 పాలు సిమెంటు కలిపి నీటి కుంట అడుగు భాగాన మరియు పక్క వాళ్ళకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఈ సాయిల్ సిమెంట్ లైనింగ్ కాకుండా కూడా ప్లాస్టిక్ షీట్ లైనింగ్, అదే 500 GSM జియో మెంబ్రేన్ షీట్స్ అని ఉపయోగించుకునేసి ఈ నీటి కుంటలు కూడా లైనింగ్ కూడా చేసుకోవచ్చు. ప్లాస్టిక్ షీట్ లైనింగ్ కూడా చేసుకుంటే మనము పడిన వర్షం నీరంతా కూడా ఫామ్ పాండ్లో కలెక్ట్ చేసి దాన్ని ఎప్పుడైనా బెట్ట వచ్చినప్పుడు నీటిని మనము నీరు ఒక తడి ఇచ్చుకున్నట్లయితే పంట బెట్టను అధిగమించి అధిక దిగుబడులు తీసుకునేదానికి ఉపయోగపడుతుంది. సో ఈ నీటి కుంటలో కూడా ఇన్లెట్ మరియు అవుట్లెట్, ఈ సిల్ట్ ట్రాప్లు అనేటివి కూడా సెర్చ్ చేసుకోవాలి. అవసరమైన మరమ్మతులని కూడా చేసుకోవాలి. తర్వాత తొలకరి వర్షాలు పడిన వెంటనే ఈ బహువార్షిక గడ్డి విత్తనాలను ఈ గట్ల మీద వేసుకోవడం వలన నీటి కుంట గట్లు కోతకు గురి కాకుండా ఉంటాయి మరియు ఆ గడ్డిని పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఉపాధి హామీలో పథకం భాగంగా ఫారం పాండ్స్ పథకాన్ని మెట్ట ప్రాంత రైతులు సద్వినియోగం పరుచుకునేసి ఫామ్ పాండ్ పొలంలో ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రైతులు అన్ని కూడా అంటే లోతు దుక్కులు, తర్వాత నీటి సంరక్షణ సాళ్ళు, నీటి కుంటలు అన్ని చేసుకున్నట్లయితే మెట్ట వ్యవసాయంలో వాన నీటిని సద్వినియోగం చేసుకునేసి అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. 2026 సంవత్సరము ఎల్నినోగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ ఎల్నినో వల్ల వర్షం తక్కువగా వస్తుంది. సో వర్షం 10% కూడా తగ్గచ్చు. అంచనాలన్నీ కూడా IMD కానీ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ కూడా ఎల్నినో వస్తుంది కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా వర్షం తక్కువ వస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్లో వర్షం తగ్గేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఎల్నినో వర్షాలు తక్కువ వస్తాయి కాబట్టి దాంట్లో కూడా ఏ పద్ధతులు పాటించాలంటే, ముఖ్యంగా నేను చెప్పినటువంటి పచ్చిరొట్ట పైర్లు చేసుకోవాలి, వర్షపు నీటి యాజమాన్యం చేసుకోవాలి, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేసుకోవాలి, తర్వాత ఫారం పాండ్స్, నీటి చెరువులు, కుంటలు, కమ్యూనిటీ ట్యాంకులు, వాటర్ షెడ్లు అన్నీ కూడా నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు అన్నీ కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులు విధిగా పాటించాలి. చెరువులు, కుంటలు మొదలైన వాటికి సేకరించిన వర్షపు నీటిని బెట్ట పరిస్థితుల్లో పంట కీలక దశల్లో పంటకు 1 లేక 2 రక్షితలుగా అందించినట్లయితే పంట దిగుబడులు 20-30% పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి సాగు చేసేటప్పుడు ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ అనే పద్ధతిని పాటించాలి. అంటే ఎండగట్టి ఆ పద్ధతిని పాటించినట్లే కొంతవరకు ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్ ప్రాక్టీస్ చేసేదాని వల్ల మనకు కొంతవరకు నీటిని తగ్గించుకోవచ్చు. తర్వాత వరిలో కూడా డైరెక్ట్ సీడింగ్ నేరుగా విత్తే పద్ధతిని పాటించి కొంతవరకు నీటిని రిక్వైర్మెంట్ తగ్గించుకోవచ్చు. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ పంటలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే వేసవికాలంలో కూడా కూరగాయల ఉత్పత్తి ప్రభావం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మిద్దిపైన తోటల పెంపకము మరియు షేడ్ నెట్లు ఉపయోగించి పంటలను, కూరగాయ పంటలను పండించుకోవాలి. ఈ విధంగా రైతులు వివిధ వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల్లో చెప్పిన యాజమాన్య పద్ధతులన్నీ కూడా మేలైన మరియు సిఫార్సు చేసిన పంటలు మరియు రకాలు విత్తనాలను సేకరించుకుని ఖరీఫ్ పంటల నష్టాన్ని తగ్గించుకుని తద్వారా అధిక దిగుబడులు పొందాలని నేను రైతులనంతా కూడా కోరుచున్నాను.
1: ఖరీఫ్ పంటల సాగుకు ముందు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి.
2: ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షిక్కిన ఆర్య పథకం గురించి కడప ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.
1: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి వచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
2: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
1: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలేంటి?
2: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత

0: వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం, తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 200,000 మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
1: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు? అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఇప్పటి వరకు దాదాపు 2125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి

0: మనకి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరిని సంప్రదించాలంటారు?
0: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో, 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి, వారికి ఉన్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది? ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
0: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది. అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్ళు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా, ఒకే విలేజ్లో అయితే 4 నుంచి 5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ, అందుకు అవసరమైన ప్రోటేస్ అంటామన్నమాట, నారుమడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకోపిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
1: సార్, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు? వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
0: సార్, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా, లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మీ కంపోస్ట్ను యూనిట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ను ఇంకా మెరుగుపరుచుకొని విస్తరించుకున్నాడు. సో ఈయన 1 సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈయన వర్మీ కంపోస్ట్తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మీ వాసును ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల్లో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసోర్స్ పర్సన్గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మీ కంపోస్ట్ తయారు యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 6 మంది పురుషులు 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు, అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు అన్నమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 600,000 మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 2,70,000 నికరాదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్లను సవరించుకొని చిల్లూరు గల స్ప్రింక్లర్ వ్యవస్థను

0: తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా ఏడాది పొడుగున ఇద్దరు పురుషులకు మరియు ఇద్దరి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి
0: సార్. ధన్యవాదాలు సార్.
1: ఆర్య పథకాన్ని ఉపయోగించుకుని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివిందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మిక్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మిక్ కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్యా పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మిక్ కంపోస్టు మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మింగ్ కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
3: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి, మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో SLV వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
4: ఇంతవరకు ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం,
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ముకుంద ఈ చిత్రం నుంచి చిత్ర పాడిన పాట వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: స్వరమాలికలో చివరిగా ఆనంద్ చిత్రం నుంచి రాధాకృష్ణన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

0: స్వరమాలిక సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు గారు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి అందిస్తున్న తుఫాను హెచ్చరిక.
2: నైరుతి బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఈ తుఫాను ప్రభావం వల్ల కోస్తా జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో
3: విన్నారా, ఇది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారమవుతున్న ఒక తుఫాను హెచ్చరిక. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆకాశవాణి నిరంతర సేవలను అందిస్తుంది అనేది నిర్వివాదాంశం. కాలం మారినా, సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, విపత్తుల యాజమాన్యంలో ఇప్పటికీ ఆకాశవాణి పాత్ర ఎంతో కీలకం. ఈ అంశం గురించి శ్రీ బేతా సూర్యప్రకాశరావు గారు ఉదాహరణలతో, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో మీకు వివరిస్తున్నారు, వినండి.
4: ఆకాశవాణి స్థాపితమైన నాటి నుండి ప్రజల మనసులను దోచుకుంటూ శ్రోతల జీవన విధానంలో భాగమైపోయింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో శోభిల్లుతుంది. విపత్తులకు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన

0: సమాచారం ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఉండాలే గాని భయభ్రాంతులను చేసే విధంగా ఉండకూడదు. తుఫాన్లు, వరదలు, ఉప్పెన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు, కలరా, కరోనా వంటి వ్యాధులు విజృంభిస్తూ ఉన్నప్పుడు వీలున్నంత మేరకు ముందస్తు సమాచారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరమైతే రౌండ్ ద క్లాక్ ప్రసారాలకు చేపట్టి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు అనుసంధానకర్తగా ధైర్యాన్ని, సహకారాన్ని అందించి కష్టాల్ని, నష్టాల్ని తగ్గించిన సందర్భాలు ఆకాశవాణికి ఎన్నో. 2014 అక్టోబర్ నెలలో హుద్హుద్ తుఫాను సృష్టించిన ప్రళయాన్ని, విధ్వంసాన్ని విశాఖపట్టణ వాసులు ఎప్పటికీ మరిచిపోరు. ఆనాడు ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం అందించిన సేవలను తెలియజేస్తున్నారు నాటి ప్రధాన కార్యక్రమ నిర్వహణాధికారి, విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు.
1: ఎలమంచిల నుండి భీమిలి మధ్యలో తీరం దాటుతుందన్న సమాచారం అందుకొని 24 గంటల ప్రసారాలని మొదలుపెట్టాం. హుద్హుద్ తుఫాను ధాటికి మా 100 కిలోవాట్ల అగనంపూడిలోని మా టవర్ పడిపోయింది. ఇక మిగిలింది ఎఫ్ఎం 3 కిలోవాట్ శక్తితో పనిచేసే ట్రాన్స్మిటింగ్ టవర్. దాని సహాయంతో దానికి ఉన్న పరిధిలో 24 గంటల ప్రసారాలు దాదాపు 6 రోజుల పాటు తిరిగి మామూలు పరిస్థితులు కొనసాగే వరకు ఎఫ్ఎం విశాఖపట్నం కేంద్రం కొనసాగించింది. అది జీవితంలో నాకు దొరికిన ఒక సేవ చేసే అపూర్వమైన అవకాశంగా భావించాను. ఈ విపత్తుని ఎలా అధిగమించాలో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయాల గురించి శ్రోతల్ని అవేర్ చేస్తూ ప్రసారాలు కొనసాగించాం.
0: వచ్చిన సమాచారాన్ని రెండంచెల విధానం ద్వారా క్రోడీకరించి రూఢి చేసుకుని నిర్ధారించుకోవడం, అవసరమైతే 3 అంచెల విధానం ద్వారా ఖచ్చితపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ స్టేషన్లలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ కలగా కృష్ణమోహన్ తన అనుభవంలోని ఘటనల ప్రత్యక్ష కథనం.

0: ఆకాశవాణి ఈ నేషనల్ క్యాలమిటీస్లో నిర్వహించిన పాత్ర గురించి చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఉప్పెన 77 మన దివిసీ ఉప్పెన టైంలో ఆకాశవాణి అనౌన్స్మెంట్స్ వలన, ఈ ఆథెంటిక్ వార్తల వలనే కలెక్టర్లు అందరూ కూడా యాక్షన్ తీసుకుని నిర్ణయాలు తీసుకుని ప్రజలకి సహకరించగలిగారు. అలానే ప్రపంచంలోనే చాలా పెద్ద ఎర్త్క్వేక్, లాఠోర్ ఎర్త్క్వేక్ టైంలో కూడాను ఆకాశవాణిలో ఆ రోజున రాత్రి ఏదో రికార్డింగ్ కారణంగా ఉండిపోయిన కొందరు సేవ్ అవర్ సోల్ SOS అనౌన్స్మెంట్స్ ఇవ్వటం వలన అది హ్యామ్ రేడియో వాళ్ళు క్యాచ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు కలెక్టర్కి ఇన్ఫామ్ చేసి అట్లా ఆ విధంగా జనానికి హెల్ప్ చేయడానికి అవకాశం కలిగింది. దానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి, కలెక్టర్లకు కానీ మిగతా సిబ్బందికి కానీ చర్య తీసుకోవడానికి అవకాశం కలిగింది ఓన్లీ ఆకాశవాణి వల్లనే అనేది నిర్వివాదాంశం. అది
1: ఈ మధ్య సామాజిక మాధ్యమాల ఉనికి బాగా పెరిగిపోయింది. వ్యక్తులు, సంస్థలు అనేక రకాలైన మాధ్యమాల ద్వారా వార్తలు, విశ్లేషణలు, చర్చా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొన్నైతే తమ తమ వ్యక్తిగత ఆలోచనలను నిజమైన ఆలోచనగా, తామే సత్యశోధన గావించినట్లు ప్రజలకు చేరవేస్తున్నాయి. అదే నిజమని భావించి భ్రమించి ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ తమ కథను నిరూపితమైతే మేము ఆనాడే చెప్పామంటూ క్రెడిట్ తీసుకునేందుకు ముందుకు వస్తారు. కానీ నిరూపితం కాని తమ కథనాల్ని ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించిన సందర్భాలు మనకి కనబడవు. అందరికంటే నేనే ముందు సమాచారాన్ని అందించాలనే భావన, పోటీ ఆకాశవాణికి ఉండనే ఉండదు. కేవలం ఖచ్చితత్వమే. 2018 సంవత్సరం ఆఖరిలో పెటాయ్ తుఫాన్ కోస్తా తీరం వెంబడి విజృంభించింది.

0: అప్పుడు కొంతమంది మత్స్యకారులు రేడియో విని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ప్రాణాలు రక్షించుకున్నారు. ఆనాడు విజయవాడ కేంద్రంలో పనిచేసిన ఇప్పటి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ గంటా విజయ్ కుమార్ నాటి ఘటన గుర్తు చేసుకుంటూ,
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8, 8:30 ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది. మత్స్యకారులు 30 మంది చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు. వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్ళటం లేదు. వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నా. వెంటనే నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. అయితే చీరాల సమీపంలో 30 మంది వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్ళారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మంది మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి.
0: సంవత్సరం నవంబర్ నెల 19వ తేదీ దివిసీమ ఉప్పెన ఒక పీడకల, ఎన్నో వేల మందిని కబళించిన మరిచిపోలేని విషాద దుర్ఘటన. ఆనాటి ఆకాశవాణి హెచ్చరికలను అప్పటివారు ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. ఆ కాళరాత్రి గురించి ఆ ప్రాంతపు వాసి ప్రత్యక్ష సాక్షి శ్రీ అద్దంకి పాండురంగారావు గారు.
2: అది కృష్ణా జిల్లా కోడూరు మండలం గొల్లపాలెం అనే గ్రామం. ఈ గొల్లపాలెం అనే గ్రామానికి 1977 నవంబర్ 19 ఒక కాళరాత్రి, ప్రపంచ చరిత్రలోనే ఇంత భయంకరమైనటువంటి తుఫాన్ని అంతకితం ఎవరు చూడలేదు, ఇంకా చూడబోడు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మా గ్రామం సముద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రమే కబలిస్తుంది 10,000 మంది జనాన్ని, కొన్ని లక్షల పశు పక్షాదులను కూడా కబలిస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ ఆ రోజుల్లో ఆకాశవాణి ఒకటే అక్కడ ఆధారం, అంతకన్నా ఏమీ లేదు. మా మేనమామ వాళ్ళ ఇంట్లో రేడియో ఉంది, ఆకాశవాణి సూచనలు విని జాగ్రత్త పడ్డవాళ్ళు కొంతమంది సేవ్ అయ్యారు.
0: తాను కర్నూలు కేంద్రంలో పనిచేసినప్పుడు వచ్చిన వరదలు, ఆకాశవాణి చేపట్టిన చర్యల గురించి కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
3: అది 2007 జూలై మాసం. ఒకరోజు విపరీతంగా వర్షం వస్తుంది. సాయంత్రం 4-5 గంటల నుంచి మొదలైంది. అలా వాన విపరీతంగా పడతా ఉంది. వెంటనే కర్నూలు జిల్లా డిపిఆర్ఓ భాష గారికి ఫోన్ చేశా. సార్, ఇప్పుడు కర్నూలు ఎఫ్ఎం మరి ఈ చీకట్లో మునిగిపోతున్నటువంటి కాలనీ వాసులకి ఏం హెల్ప్ చేయలేదా అని అడిగాను. అయ్యో, మీరు హెల్ప్ చేస్తారంటే అంతకన్నానా అని వెంటనే భాషాగారు కలెక్టర్ గారితో సంప్రదించారు. కలెక్టర్ గారు వెంటనే అర్జెంటుకు మొదలు పెడదాం, ఎఫ్ఎం ద్వారా ఇప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మనకి అన్నారట. అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దానకిషోర్ గారు అప్పటికప్పుడే ఏ ప్రాంతపు ప్రజలు ఏ ప్రాంతం పునరావాస కేంద్రానికి వెళ్ళాలో మరి ఆయన ఫోన్లోనే చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా రాత్రి 3:15 వరకు కలెక్టర్ గారు ప్రతి 15-20 నిమిషాలకి ఆయన పరిస్థితులను చెప్పటం, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, పునరావాస కేంద్రాల్లో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన వివరంగా చెప్పేవారు. ఎప్పటికప్పుడు ప్రసారం చేసేవాళ్ళం. అప్పుడు అక్కడ మునిగిపోతున్నటువంటి కాలనీలకి ఒకే ఒక సమాచార మాధ్యమం అందుబాటులో ఉంది, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం. ఈ విధంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే 2009 అక్టోబర్ 1 రాత్రి నుంచి వాన పడతానే ఉంది. ఇక అక్టోబర్ 2 కల్లా తుంగభద్ర పరివాహక ప్రాంతాలన్నిటిలో కూడా మరి నీరు విపరీతంగా స్ప్రెడ్ అయింది. నదికి

రెండు వైపులున్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోవటం మొదలైంది. ముఖ్యంగా తుంగభద్ర నదికి కుడివైపున ఉన్నటువంటి కర్నూలు నగరంలోకి విపరీతంగా నీరు వచ్చేసింది. ఆ వరదలకి అల్లకల్లోలం అవుతుంది. ఆ స్థితిలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏం చేయాలని ఆలోచించి ఒక హెల్ప్ లైన్ని మొదలుపెట్టింది. ఒకవైపు జిల్లా అధికారులు హెల్ప్ లైన్ నడుపుతున్నారు, దాంతోపాటుగా ఆ జిల్లా యంత్రాంగం అనుసంధానంగా మేము నడిపినటువంటి ఆ హెల్ప్ లైన్కి వరదల్లో మునిగిపోతున్నటువంటి ప్రజల నుంచి అనేక కాల్స్ వచ్చేవి. ఆ కాల్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో నడుస్తున్నటువంటి ఈ హెల్ప్ లైను అనుసంధానం చేస్తూ వాళ్లకు సమాచారం ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా

0: అనేక మంది ఉన్నారు. మా ద్వారా కర్నూలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కొంత లబ్ధి పొందటం అనేది మాకు మంచి ఆనందం ఇచ్చినటువంటి విషయం.
1: శ్రోతలకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్య పహల్గాంలో తీవ్రవాదులు దాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి చెబుతూ, విస్మయం కలిగించే ఇతరత్రా ఏ మాటలు కథనాలు నమ్మవద్దని, అవసరమైన సమాచారాన్ని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సదరు మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే అందిస్తామని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దేశభద్రత, ప్రకృతి వైపరీత్యాలు వంటి సందర్భాల్లో సమాచార వ్యవస్థ కుదేలైనప్పుడు ప్రజల సంక్షేమం కోరి వాయుతరంగాల ద్వారా అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ముఖ్య భూమిక వహిస్తూ వస్తుంది ఆకాశవాణి. స్వచ్ఛమైన సత్యం కొంచెం సమయం తీసుకోవడం సహజం కదా. ప్రభుత్వ సమాచార వ్యవస్థ కాబట్టి ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన బాధ్యత ఆకాశవాణిదే. అయితే ఈ రోజుల్లో శాటిలైట్ వ్యవస్థ వల్ల, సాంకేతికత అభివృద్ధి చెంది అనేక రకాలైన సాధనాల ద్వారా ఎప్పటికప్పుడు వర్తమాన సమాచారం ప్రజలకు చేరువవుతున్నప్పటికీ, విపత్తుల సమయంలో ప్రభుత్వ సాధనమైన ఆకాశవాణి ఇచ్చే నిర్దిష్టమైన సమాచారం కోసం ఎదురుచూసే శ్రోతలు ఎప్పటికీ ఉంటూనే ఉంటారు.
0: ఇదండి విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి చేసినటువంటి సేవల గురించి మచ్చుకొక కొన్ని మాత్రమే. నమస్తే, మీ సేవలు ఆకాశవాణి.
2: తొంభై వసంతాల ఆకాశవాణి శీర్షికన విపత్తుల నిర్వహణలో ఆకాశవాణి పాత్ర, ఉదాహరణలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలతో శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు అందించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. వార్తల వివరాలు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, నార్వే 2 దేశాలు నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, దౌత్యాన్ని విశ్వసిస్తాయని అన్నారు. కేవలం సైనిక ఘర్షణతో ఏ సమస్యను పరిష్కరించలేమని అన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ శాంతిని త్వరగా పునరుద్ధరించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు ఇరు దేశాలు మద్దతు ఇస్తాయని చెప్పారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నార్వేలో పర్యటించిన ఆయన నార్వే ప్రధాని జోనాస్ గహర్స్టోర్తో కలిసి ఓస్లోలో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు అంగీకరించారు. అనంతరం నిర్వహించిన ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: ఎక్సలెన్సీ, ఆర్కిటిక్ సే ఔటర్ స్పేస్ తక్, గ్రీన్ షిప్పింగ్ సే బ్లూ ఎకానమీ తక్, ఎనర్జీ సెక్యూరిటీ సే లేకర్ ఫుడ్ సెక్యూరిటీ తక్, హమారా సహయోగ్ నయే ఫ్రంటియర్స్ కో చూ రహా హై. ఆయే హమ్ అప్నే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే మాధ్యమ్ సే ఏక్ ట్రస్టెడ్ ఫ్యూచరిస్టిక్ ఔర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కా నయా అధ్యాయ లిఖే. ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్.
0: అంతకుముందు స్వీడన్ పర్యటనను ముగించుకున్న ఆయన ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలకు సరికొత్త వేగం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఉమ్మడి పరిశోధనల కోసం జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0, శాస్త్ర సాంకేతిక రంగాల బలోపేతానికి భారత్ స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ను ప్రారంభించామని చెప్పారు. 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు.

0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దిగుమతులకు అంతరాయం ఏర్పడినప్పటికీ దేశంలోని రిఫైనరీలు యథావిధిగా పనిచేస్తున్నాయని, భారతదేశం వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ మీడియా సమావేశంలో పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సహజ వాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని చెప్పారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత ఏర్పడలేదని, అయితే వదంతులు వ్యాపించడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలతో అధిక కొనుగోలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అపర్ణ ఎస్ శర్మ మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల లభ్యత 50% పైగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత దేశీయ ఉత్పత్తి గణనీయంగా సుమారు 86.2 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉందని ఆమె వివరిస్తూ,
1: availability of fertilizer for the season, that is kharif season, more than 51% across the states, and about 200.98 lmt of fertilizer is available across the country. There's no major change in the mrp of major fertilizer. Domestic production after the crisis period has been substantial, that is 86.2 lmt, and about more than 22 lmt of imports have reached our shores. So overall the position is comfortable.
0: కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో కేరళం రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. సతీశన్తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. వారిలో 14 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుత వేసవి కాలానికి గాను సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న మ్యాజిక్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లఖింపూర్ ఖేరిలో ఊంచ్ గ్రామంలోని సిసయ్య జాతీయ రహదారిపై ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 12 మందికి పైగా రోజువారీ కూలీలతో ప్రయాణిస్తున్న ఈ వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. నైరుతి ఋతుపవనాలు మే 26 కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా ఇవి ప్రతి ఏడాది జూన్1 కేరళకు చేరుకుంటాయని, ఈసారి 6 రోజులు ముందుగానే చేరుకునే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: Southwest monsoon has further advanced into some more parts of Southeast Arabian Sea, some parts of Comorian area, some more parts of

0: southwest and southeast Bay Bengal, most part of Andaman Sea, entire Andaman and Nicobar Islands, and some parts of east central Bay of Bengal. Then isolated heavy to very heavy rainfall is likely over northeast India and over Andaman and Nicobar Island, sub-Himalayan West Bengal and Sikkim during next 6 to 7 days, and over Tamil Nadu, Puducherry, Karaikal, Kerala, Mahe, Lakshadweep and South Indian Karnataka during next 3 days.
1: నీట్ యూజీ 2026 ప్రశ్న పత్రం లీకేజీ కేసుతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో సంస్కరణల అమలుపై సమీక్షించాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు చర్చల కోసం ఎన్టీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి సహా ఇతర ఉన్నతాధికారులకు కమిటీ నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ ఎన్టీఏ సంస్కరణలపై ఈ నెల 21న విద్యామంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని రాజ్యసభ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక మరోవైపు ప్రశ్న పత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో సీబీఐ 5 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మొటెగావ్కర్ను కూడా అరెస్టు చేసింది. ఇప్పటి వరకు న్యూఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ ప్రాంతాలలో 10 మంది నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, నార్వే దేశాలు దీర్ఘకాలిక భవిష్యత్తును నిర్మించుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. కేరళం నూతన ముఖ్యమంత్రిగా విడీ సతీశన్ ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రేమికుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు.

వినోదం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. వినబోయే పాట గులాబీ చిత్రం నుంచి సునీత పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో చల్లా ప్రభావతి గారి వయోలిన్ వింటారు. చల్లా ప్రభావతి గారి వయోలిన్ వాద్యం వింటారు.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వడ అనంత్ గారు మృదంగం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పరాత్పర వాచస్పతి. పరాత్పర వాచస్పతి రాగం ఆదితాళం పాపనాశనం శివన్ రచనా.

0: ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయోలిన్, శ్రీ ధన్వాడ అనంత్ గారి మృదంగం విన్నారు. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: exports worth $1 trillion this year and $2 trillion over the next 5 years. He asserted that this will be the true hallmark of an Atmanirbhar Bharat. The Commerce Minister was addressing the website launch ceremony of Bharatiya Vyapar Mahotsav in New Delhi. Mr. Goyal said exports this year have reached $863 billion, nearly 5% higher than the previous year, despite global challenges. A high-level US industry delegation held discussions with Science and Technology Minister Dr. Jitendra Singh in New Delhi today. The deliberations were held on emerging opportunities for private investment and industry collaboration in India's nuclear sector. In IPL cricket, chasing a target of 181 runs, Sunrisers Hyderabad were 137 for the loss of 3 wickets in 15 overs against host Chennai Super Kings when reports last came in. Put into bat first, Chennai Super Kings posted 180 for 7 in 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తి రంజనిలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం, 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ సర్వజోత్సుల గౌరీ శంకర శాస్త్రి, 6:35 పొలం పనులు. వ్యవసాయదారుల కార్యక్రమంలో గ్రామ స్థాయిలో వ్యవసాయ ప్రాసెసింగ్ ఆవశ్యకత, ఎన్ సుధాకర్ రెడ్డి గారి సలహాలు. 7:15 ఉదయ సమీరాల్లో వరల్డ్ ఫెయిర్ ప్లేడే, గాయని బెంగళూరు నాగరత్నమ్మ జయంతి, నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు నేటి మాటలో. 90 ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం. ఈ కార్యక్రమాన్ని తిరిగి సాయంకాలం 6:55 కూడా వినవచ్చు. 90 ఆకాశవాణి గురించి డాక్టర్ జి ప్రభాకర్ గారి ప్రసంగం. భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ప్రియంవద బృందం నిర్వహణలో నామ సంకీర్తనలు వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో యువటూరి కృష్ణశ్రుతి గారి గాత్ర సంగీతం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు మృదంగం. 2:31 రంగస్థలిలో గయోపాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణుడి పాత్ర శ్రీ సిహెచ్ కృష్ణ పాడిన రంగస్థలి పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ ముంతా లక్ష్మణరావు. 6:30 సాయం సమీరంలో శ్రీ ఎస్ ధనంజయ్ గారు పాడిన లలిత గీతాలు వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన వివరాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.5 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. ఆంధ్రేతర తీర ప్రాంతం లేదా బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. తీరంలోనూ తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి రాగల 2 రోజుల్లో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13:05. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:00 3:23.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై